ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శాఖ సంవత్సరం 1948 భాద్రపద మాసం 30వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ సోమవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 11 సెకండ్లు. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన లూసానా గారు, సంగీతం కేబీకే మోహన్ రాజు గారు. వినండి, నీదేరా భారతదేశం దేశభక్తి గీతం.

0: శివస్తోత్రం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు వ్యాఖ్యాత శ్రీ జోస్యుల శ్యామసుందరం.
1: విద్యా వినయేన శోభతే. వినయం వలనే విద్య విరాజిల్లుతుంది. మానవునకు ఉండవలసిన సుగుణాలలో వినయం విశిష్టమైనది. వినయం ఒక అమూల్య భూషణం. నమ్రత, అణుకువ వంటివి దీనికి పర్యాయ పదాలు. వివేకం ఎప్పుడూ వినయానికి తోడవుతూ ఉంటుంది. ఎదిగే కొద్దీ ఒదగాలనేది వినయానికి చిహ్నం. సమాజం వినయశీలుని ఆదరిస్తుంది. వినయం వల్లనే సత్ప్రవర్తన అలవడుతుంది. ధర్మానికి ప్రధాన లక్షణాలైన క్రమశిక్షణ, సమయపాలన, సహనం, సేవాభావం, పరోపకారం మొదలైన సద్గుణాలలో వినయం ప్రముఖమైనది. మన పురాణాలలో ఎందరో వినయ సంపన్నులు దర్శనమిస్తారు. ప్రహ్లాదుడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు, ధ్రువుడు మొదలైన వాళ్ళు వినయగుణ సంపన్నులు. శివధనుర్భంగ విషయాన్ని తెలుసుకోవాలనుకుని వచ్చిన పరశురామునితో వినయంతో పలికిన చల్లని పలుకులకు అతడు శాంతచిత్తుడై నిష్క్రమించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆరంభంలో భీష్మద్రోణాది మహాత్ముల పాదపద్మాల చెంతకు వినయంతో అర్జునుడు బాణాలను విడిచాడు. వాసుదేవ సర్వమితి అని భీష్ముడు ఆజన్మాంతరం కృష్ణుని ఎడల వినయంతో మెలిగాడు. అవసాన దశలో ఆ విరాట్ స్వరూపుణ్ణి సహస్రనామాలతో కీర్తించి అతని కృపకు పాత్రుడైనాడు. వ్రత సంజీవిని విద్య నేర్చుకున్నటకై శుక్రాచార్యుని వద్దకి వెళ్ళిన కచుడు లెక్కలేని కష్టాలను అనుభవించి చివరకు విజయుడైనాడు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్న త్యాగరాజు కీర్తన ఆ మహనీయుని వినయగుణం గోచరిస్తుంది. ఎందరో మేధావులు సముద్ర మధ్యలో రత్నాలు వెతుక్కుంటూ ఉంటే నేను సముద్రం ఒడ్డున నాలుగు గుణకరాళ్ళను ఏరుకున్నాను అన్న శాస్త్రవేత్త న్యూటన్ మాటల్లో ఆయన వినయం స్పష్టమవుతుంది. ఖండఖందాంతరాలలో ఖ్యాతిని ఆర్జించిన స్వామి వివేకానందుడు దేశ విదేశాలలో తన గురువు రామకృష్ణ పరమహంస యొక్క మఠాలను నెలకొల్పాడు. కానీ ఏ ఒక్క మఠానికి తన పేరును పెట్టుకోలేని వినయశీలి. ప్రముఖ విద్యావేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒకచోట ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళుతున్న సందర్భంలో త్రావలో ఒక ఆంగ్ల

మిగిలేడు అధికారి పెట్టెను మోసిన వైనం అతని వినయం తేడతెల్లమవుతుంది. ఇలాంటి మహనీయుల దిశలో ప్రతి పౌరుడు వినయ సంపన్నుడు కాగలడని కోరుకుందాం. వినయ సంపన్నుడు పెద్దల మన్ననూ భగవంతుని కృపకు పాత్రులవుతారు. విద్య వినయం రెండూ ఒకే విధంగా మనిషికి ఉపయోగపడేవే. మనోవికాసానికి వ్యక్తిత్వానికి ఉన్నతమైనటువంటిది విద్య. శక్తియుక్తులను తెలివితేటలను

0: చెందినదైనప్పటికీ కూడా ఆ పువ్వును ఎవరూ తలపై ధరించరు, దేవునికి పూజించరు. అట్లే ఎంత రూపము అందం ఉన్నప్పటికీ కూడా విద్యా వినయం లేకపోతే ఎందుకు ఉపయోగపడరు, ఎవరూ గౌరవించరు. నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచభారకారి వ్యయేకృతే వర్ధతి ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఎవరికి ఎటువంటి శక్యము కానిది, దుర్భేద్యమైనది విద్య ఒక్కటే. విద్య వలన సంపద గౌరవం అన్నీ చేరుతాయి. విద్య విదేశాలలో బంధువులే ఆదరిస్తుంది, కామధేను వలె కోరికలను కోరికలు తీరుస్తుంది. విద్యకు సాటి అయినది ఇంకేమీ లేదు. విద్యానామనరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యాబంధుజనో విదేశగమనే విద్యాపరాదేవత విద్యారాజసు పూజ్యతే నహిదనం విద్యాహీన పశు.
1: చింతన విన్నారు. వ్యాఖ్యాత శ్రీ జోస్యుల శ్యామసుందరం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో జీవన ఎరువులు ఏం చేస్తాయి అనే అంశం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: జీవన ఎరువుల గురించి మనం ఈ కార్యక్రమంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇన్నిసార్లు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పటికీ కూడా జీవన ఎరువులను సద్వినియోగపరుచుకొని రసాయనిక ఎరువు మందులు ఖర్చులు తగ్గించుకున్న వాళ్ళు కానీ, లేకపోతే నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వాళ్ళు కానీ ఇంకా తక్కువే ఉన్నారు. అందుకే ఇన్నిసార్లు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అసలు జీవన ఎరువులు అంటేనే మనకు సహాయం చేసేటువంటి కొన్ని సూక్ష్మజీవుల సముదాయం. అది పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. జీవనయంత్రం ప్రయోగశాలలో కానీ, లేకపోతే పరిశోధనా కేంద్రాల్లో కానీ, లేకపోతే బయట మార్కెట్లో కానీ మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే రకరకాల జీవన ఎరువుల కన్సార్టియం కూడా దొరుకుతున్నాయి. ఏదేమైనా వాటి వాడుకని మనము క్రమం తప్పకుండా అలవాటు చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఇప్పటికీ చాలామందికి అనుమానాలు ఉన్నాయి, నిజంగా అంత పనిచేస్తాయా, అంత తక్కువ ఖరీదుకు వచ్చే వాటి వలన అంత ఉపయోగం ఉందా, నిజంగా ఎరువులు కాదు కదా అవి, బలం కాదు కదా అది అనేటువంటి అనుమానం ఉంది. మనం ఎన్ని రకాల రసాయనిక ఎరువు మందులు తెచ్చి నేలలో వేసినా అవి మొక్క తీసుకునే రూపంలో సరైన సమయానికి వేరుకు దగ్గర ఉంటేనే అది ఉపయోగపడుతుంది. లేదంటే ఆ పోషకం అంతా కూడా నేలలో మట్టి రేణువులకు అతుక్కుపోయి ఉండటము, లేకపోతే నీళ్ళలో కరిగిపోయి కింద భూమి పొరల్లోకి వెళ్ళిపోయి భూగర్భ జలంలో కలవటమో జరిగింది తప్ప పూర్తిగా మొక్క తీసుకోలేదు దాన్ని. ఉదాహరణకు ఒకటి చెప్తా మీకు. మనము 14-35-14 కానీ, 3-19 కానీ, 3-17 కానీ, 3-15 కానీ, ఇట్లా రకరకాల కాంప్లెక్స్ ఎరువులని మనం పైపాటుగా వేస్తూ ఉంటాం. చాలాసార్లు వేస్తాం మనం, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పంట అని తీసుకొని గుర్తు తెచ్చుకోండి. మీరు చాలాసార్లు వేస్తుంటాం కాంప్లెక్స్ ఎరువులు పైపాటు, డిఏపి కూడా పైపాటు వేస్తుంటాం. వేసినటువంటి ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో ఎక్కువ ఖరీదైన భాగం ఏంది అంటే భాస్వరం. ఆ భాస్వరాన్ని మనం ఎప్పుడు వేస్తున్నాం, పంట వేసిన 4 రోజుల తర్వాత, 45 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత కూడా జల్లుతూ ఉన్నాం, లేదంటే మొక్క దగ్గరలో వేస్తూ ఉన్నాం కొంత. ఇలా వేసిన దాంట్లో పైపాటుగా వేసినటువంటి ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో చాలా భాగం కూడా వృధాగా పోతుంది. ఇది మీకు తెలుసా? వాటిల్లో ఉన్నటువంటి నత్రజని భాగమో లేకపోతే పొటాషు భాగమో మొక్క కాస్త ఎక్కువ తీసుకుంటుంది, కానీ భాస్వరం భాగాన్ని మటుకు అనవసరంగా పోస్తున్నట్టాడు మనం. ఏమైంది మరి అదంతా? మొక్క తీసుకోకుండా ఏవైద్య నేలలో ఏం కాదు కదా అంటారు. ఖచ్చితంగా వృధా అయిపోతుంది. ఎలా అంటే, మనం వేసినటువంటి భాస్వర భాగం అంతా మొక్కకు అప్పుడు అక్కువ అవసరం ఉండదు కాబట్టి మొక్కల వేర్లు పీల్చుకో. మొక్క వేలు ఏం చేస్తుంది, దానికి ఏది అవసరం అదే తీసుకుంటుంది. నత్రజని ఉందాడా, ఆ సమయంలో అవసరం దానికి నత్రజని పోషకం తీసుకుంటుంది. పొటాష్ అవసరం, పొటాష్ తీసుకుంటుంది. భాస్వరం అవసరం లేదు, అప్పుడు అక్కడే వదిలేస్తుంది. అదే భాస్వరాన్ని ఆఖరి దుక్కులోనో విత్తనం వేసిన తర్వాత వేసాము

0: అనుకోండి, అప్పుడు వేరు ఎదుగుతూ ఉంటుంది. ఏరు ఎదగటానికి బాస్త్రం ఎక్కువ అవసరం, అప్పుడు లాక్కుంటాయి. మరి పైపాటుగా చివరిలో వేసినవి మధ్యలో వేసినవి అన్నీ ఏమవుతాయి? అదంతా కూడా మట్టి రేణువులు కతుక్కుపోయింది. మట్టి రేణువులు కతుక్కుపోయి అక్కడే ఉంటుంది, యాడికి కదలదు అది. దానికి తోడు కొంతకాలానికి మొక్క తీసుకోలేని రూపానికి కూడా మారిపోయింది. తర్వాత తర్వాత మొక్క దగ్గరకు వచ్చినా ఆడ వేరు అది తీసుకోలేదు, ఎందుకంటే అప్పటికే ఈ పోషకం అంతా కూడా మారిపోయింది, రూపాంతరం చెందిపోయింది. మరి ఎట్లా? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇలా అతుక్కుపోయి పనికి రాకుండా ఉన్నటువంటి ఇలాంటి బాస్త్ర పోషకం అంతా తిరిగి మనకు ఉపయోగపడాలి, మన మొక్క తీసుకోవాలా, పంట వేసినప్పుడు మొదటి దశలో చాలా అవసరం కదా, అప్పుడన్నా అదంతా మళ్ళీ పీక్కోవాలా అంటే, అది మొక్క తీసుకునే రూపంలోకి మార్చేటువంటి సూక్ష్మజీవి కావాలి మనకి. మనకు మనంగా ఏం చేయలేము. అలాంటి సూక్ష్మజీవి నేలలో ఉంటేనే ఆ సూక్ష్మజీవి దాన్ని కరిగించి మొక్క తీసుకునే రూపంలోకి మార్చింది. ఆ సూక్ష్మజీవే ఫాస్ఫో బ్యాక్టీరియా, అదే జీవన ఎరువు. బాస్త్రం జీవన ఎరువు అంటాం కదా, ఈ బాస్త్రం జీవన ఎరువే అది. మరి అది అవసరమా కాదా ఇప్పుడు చెప్పండి. ఖచ్చితంగా అవసరమే కదా. అనవసరంగా డబ్బులు ఎక్కువ పెట్టి నేలలో పోసినటువంటి బాస్త్ర పోషకం అంతా తిరిగి మళ్ళీ మన పంటకు ఉపయోగపడాలంటే ఈ జీవన ఎరువు ఉపయోగం. మరి దీన్ని మనం నేలలో కలుపుకోవాలద్దా? ఖచ్చితంగా కలుపుకోవాలి. దీన్ని మనము పశువుల పెండతో బాగా కలుపుకొని భూమిలో కనుక కలియబెట్టినట్లయితే భూమిలో అంతా కూడా అది కూడా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే ఈ బాస్త్రం పోషకం పనికి రాకుండా ఉందో దాని అంతా తిరిగి పంట తీసుకునేలా చేస్తాయి. ఇలా ఒక్క చిన్న సహాయం కాదు, ఇలాంటి జీవన ఎరువులు, నత్రజని సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, రైజోబియం అని, అజోస్పెరిలం అని, అజోటోబాక్టర్ అని, అలాగే పొటాష్ సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, కొన్ని సూక్ష్మధాతువులు సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్క పనైనా చేసేది కాదు, ఇంకా చాలా పనులు చేస్తాయి. నేల స్వభావాన్ని మారుస్తాయి, నేలలో పంటకు ఉపయోగపడే రకరకాల హార్మోన్లు ఉత్పత్తి కూడా చేస్తాయి. అవన్నీ నేలలో కలిసినప్పుడు వేర్ల ద్వారా మొక్క తీసుకొని బాగా ఎదుగుదల ఉంటుంది. అంతేకాకుండా మనకి పోషకాలు కరిగే రూపంలోకి మార్చి, ఇందాక మనం అనుకున్నాం కదా బాస్వరాన్ని తీసుకుంటుందని, ఇలా చాలా రకాల పోషకాలని కరిగించి మొక్కలు తీసుకునేలా చేస్తాయి. దానికి తోడు మనకి సేంద్రీయ పదార్థం చాలా చాలా వేస్తూ ఉంటాం. ఈ జీవన ఎరువులు సంబంధించినటువంటి సూక్ష్మజీవులే కాదు, రకరకాల మేలు చేసే సూక్ష్మజీవులు నేలలో ఉంటాయి. వాటన్నిటికీ ఆహారం కావాలి కదా, ఆహారమే సేంద్రీయ పదార్థం. ఆ సేంద్రీయ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు ఒక పక్క వాటి ఆహారం తీసుకుంటుంటాయి, మరో పక్క దాన్ని చివికేలాగా బాగా పంటకి ఉపయోగపడే పోషకాలని బయటపడేలాగా చేస్తాయి. కాబట్టి ఆ ఉపయోగం కూడా మనం ఉపయోగపెట్టుకోవచ్చు. ఇకపోతే రసాయనిక ఎరువుల్లాగా పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. రసాయనిక ఎరువులు ఎక్కువ వేసామంటే ఇందాక అనుకున్నాం కదా, యూరియా లాంటిది నీళ్ళలో కరిగిపోయి భూగర్భ జలానికి వెళ్ళిపోయి భూమిలో ఉన్న నీళ్ళల్లో ఈ నైట్రేట్లన్నీ ఎక్కువైపోతాయి, అంటే రసాయనం పెరిగిపోద్ది నీళ్ళల్లో. అట్లాంటి సమస్య ఏం లేదు కదా, దీంతో మనకి మంచి పోషకాలు నేలలోనే ఉపయోగపడేలా చేస్తాయి, తక్కువ ఖర్చులో దొరుకుతాయి, ఎక్కువ కాలం మనకు ఉపయోగపడతాయి, నేల సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇన్ని రకాలు ఉపయోగపడేటప్పుడు మనం ఎందుకు వాడుకోం? మనము ప్రతి సీజన్లో కూడా ఖచ్చితంగా విత్తనానికి విత్తన శుద్ధికి, అలాగే పశువుల పెండలో కలిపి నేలలో కలపడానికి ఖచ్చితంగా జీవన ఎరువులు వాడటం అలవాటు చేసుకుందాం. అది ఒక జీవన ఎరువా, రెండు జీవన ఎరువులా, అన్ని రకాల జీవన ఎరువులా, ఏదైనా పర్లేదు, మొదలు పెడదాం. దాని ప్రయోజనం అనేది మనకు తెలుస్తుంది.
1: జీవన ఎరువులు ఏమి చేస్తాయి అనే అంశం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. విశాఖపట్నం వాతావరణ శాఖ వారు ఈ ఉదయం అందించిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షం గాని ఉరుములతో జల్లులు గాని పడవచ్చు. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ నెల 22, 23, 24 తేదీలలో తీరం నుండి తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ గాలుల తీవ్రత 70 కిలోమీటర్లకు చేరుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఇప్పుడు చెప్పిన రోజుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతాలలో ఉత్తర బంగాళాఖాతం, దక్షిణ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి. ఈ గాలుల తీవ్రత 70 కిలోమీటర్లకు కూడా చేరుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ 4 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాలలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి లామ్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి గారి ప్రసంగం ఉంటుంది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణరంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ పారో జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. వార్తల వివరాలు: పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్తు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: if every growing Indian city can demonstrate this at scale, we can create a new model of urbanization for the world. Development must continue, but the definition of development must change. Environmental friendly and also best ecosystem.
1: తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్వేదిగా ఆయన స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు రక్షణ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గుండెశెట్టిపల్లి వద్ద నిర్వహించే హెన్రీ నివా జలహరిత కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,560 మందికి 19,98 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం అందించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయనిధి వారు సహాయం చేస్తున్నారు. కొండేపు నియోజకవర్గంలో ఇవాళ 333 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2,600 మందికి నియోజకవర్గంలో 20 కోట్ల పైచిలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆనందదాయకమైన ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం సంజీవని ప్రాజెక్టు

0: ఇక్కడ తీసుకురాబోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుగా కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయించినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
1: మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపూర్ రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిన్న కలిసి తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ యువకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మలేషియా అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మగారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3.79 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి విద్యేశ్వరం మంచినీటి పథకానికి పనులు ప్రారంభించామని మంత్రి వివరిస్తూ,
3: మన పాలకొల్లు పట్టణానికి మంచినీటి కోసం శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు విజయశ్రమ నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పనులు ప్రారంభించాం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ గా మీకు మళ్ళీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రోడ్స్ డ్రైన్స్ 3.79 కోట్ల రూపాయలు గ్రాంట్ లో 10 కోట్ల రూపాయలు తెస్తా ఉన్నాం.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల నరాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు నిన్న దర్శనమిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి అందిస్తారు.
4: 6వ రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడా వీధులు భక్తి పారవస్యంతో మారుమోగాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
1: తెలంగాణలోని కరీంనగర్ను మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను మంత్రులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగర పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతి డివిజన్కు ఒక చెత్త సేకరణ రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మైభారత్ యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మైభారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థరహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అల్లూరు సీతారా

రామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వేయంతో నిర్మించనున్న బీటీ రహదారికి రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఊటగోరు రోడ్డు నుంచి ఎర్రగుంట మీదుగా తిరుమల దేవరపల్లి వరకు ఈ రహదారిని నిర్మించనున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గుజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सहस्राधिकान् ड्रोनान् अपातयन्। अमेरिका राष्ट्रपतिः ट्रम्पः ईरान विषये निर्णयं विधातुम् उद्युक्तः अस्ति। ईरान देशः मध्यस्थराष्ट्रैः सह होर्मुज़ मार्गं मोचयितुं सप्त नियमैः सह सन्धिपरामर्शान् अप्रेषयत्। ईरानी राष्ट्रपतिः पिजेश्कियन् न्यूयॉर्क नगरं गमिष्यति। ट्रम्पः अकथयत् यत् तेषां पार्श्वे पूर्णविनाशः, आर्थिक प्रतिबन्धः, सन्धिः च इति त्रयः विकल्पाः सन्ति। हौसी विद्रोहिणः अमेरिकी बलैः सह संग्रामं कर्तुं नैव स्वीकृतवन्तः। सुदीर्घकालस्य प्रतीक्षानन्तरं भव्य श्रीराममन्दिरस्य निर्माणेन श्रीरामनगर्याम् अयोध्यायां नूतनस्वर्णयुगस्य अभ्युदयः सञ्जातः। कृतप्रयत्नेन अयोध्या पुनः एकदा वैश्विकधार्मिकपर्यटनस्य अथ सनातनधर्मस्य मुख्यकेन्द्रम् अभवत्। सर्वोच्चन्यायालयस्य निर्णयेन मन्दिरनिर्माणस्य मार्गः प्रशस्तः अभवत्। दीपोत्सवसदृशैः भव्य आयोजनैः च अस्याः सांस्कृतिकवैभवस्य पुनरुद्धारः साक्ष्यसिद्धः अभवत् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రారంభమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఈరోజు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం, అలాగే తెలుగు మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత శ్రీమతి కొంకేపూడి అనురాధ గారి థ్యాంక్ యూ బామ్మ కథానిక ప్రసారమవుతుంది. ఇంకా సినీ భక్తి గీతాల పుష్పాంజలితో పాటు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జూ పార్కులు వంటి ప్రదేశాలలో పాటించవలసిన శుభ్రత అంశాల గురించి కొన్ని వివరాలు వింటారు. సమాచారవాణి కూడా ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతుంది. కర్నూలు జిల్లా సమాచార లేఖ 8:30 విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కుసుమూరి హరికృష్ణ బృందం వారి నాదస్వరం వింటారు. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ కె రామానుజాచార్యులు. 9:30 తిరిగి 10:30 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. ఈ ఉదయం 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 11:00 దార్శనిక భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన గురించి సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. మధురిమ పాత తెలుగు సినిమా పాటలు ఈ ఉదయం 11:15 ప్రసారమవుతాయి. 12:10 మధుమంజరి కొన్ని చిత్రగీతాలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 1:10 చిత్రగీతాలతో పాటు స్వచ్ఛతాహి సేవ గురించి కొన్ని వివరాలు వింటారు. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:35 ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి మీరు ఏం చేస్తారు అంశంపై ఫోన్ ఇన్ లైవ్ ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే పాల్గొనాలి. డైల్ చేయవలసిన నెంబర్లు 2727244 2727288. మధ్యాహ్నం 2:30 వాతావరణ వివరాల అనంతరం జానపద రంజని కార్యక్రమంలో శ్రీ ఎం శ్రీనివాసరావు బృందం వారి రామాయణంలో లక్ష్మణ మూర్ఛ కోలాటంతో పాటు శ్రీ మిరియాల రత్నరాజు బృందం పాడిన జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం శీర్షికన ఫిట్నెస్ మంత్ర, వికాసంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, స్వచ్ఛతాహి సేవ గురించి కొంత సమాచారం, వ్యక్తిత్వం తదితర అంశాలు ప్రసారమవుతాయి. వ్యవసాయ పాఠశాలలో ఈరోజు రాత్రి 7:15 ప్రత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి లామ్ వ్యవసాయ పరిశోధన

నా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి గారి ప్రసంగం ఉంటుంది. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 7:45 వికసతు భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి రిలే. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్విజీ శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. స్పాట్లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమాలలో భాగంగా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని వార్, పీస్ అండ్ సైన్స్ అంశం గురించి శ్రీ కె కృష్ణమూర్తి గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 సంచికపై రోజువారీ తాజా సమాచారం ఢిల్లీ నుంచి రిలే అవుతుంది. అనంతరం ఆపాత మధురాలు వింటారు. ఈ కార్యక్రమాలన్నింటితో పాటు వార్తా ప్రసారాలు నిర్దేశిత సమయాలలో ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పథకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారి స్వారి ప్రపంచ పునరుద్ధరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మకుమారిస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత ఆరోగ్యం జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయని అన్నారు. జీవ వైవిధ్య నష్టం నీటి కొరత భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్ట్రపతి చెప్పారు.
2: विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं, ये क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है. इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है.
1: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కామన్ సర్వీస్ సెంటర్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని న్యాయ సంస్థలు ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను

ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందో అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే అంశంపై సిబిఎస్ఈ నిన్న ఒక టాకథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సిబిఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సిబిఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలు నిన్న స్వదేశీ యుద్ధ విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా JASDF యుద్ధ విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలావెనిల్ వళరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలావెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచికా తరియల్ తన 3వ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో తరియల్ సింగపూర్కు చెందిన టియో హుయ్ యూన్తో తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం అయోధ్యలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం, అభివృద్ధి ప్రపంచ పటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ధి శకానికి సాక్ష్యంగా నిలిచింది.
సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక మతపరమైన వైభవాన్ని పునరుద్ధరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్య

0: సంఖ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం, సనాతన సంస్కృతి అభివృద్ధికి ప్రతీకగా ప్రపంచ వేదికపై క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియాలోని తమ మిషన్ కోసం అమెరికా ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తైఫ్, యాన్బు నగరాలకు చేసే అన్ని అధికారిక వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయోలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో నేటి మాట శీర్షికన ఈరోజు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం, అలాగే గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత శ్రీమతి కొంకేపూడి అనురాధ గారి థ్యాంక్ యూ బామ్మ కథానిక ప్రసారమవుతుంది. ఇంకా పుష్పాంజలి, స్వచ్ఛతాహి సేవ గురించి కొన్ని వివరాలు ఈనాటి ఉదయ సమీరాల్లో ప్రసారమవుతాయి.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన ఈరోజు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం, అలాగే గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు. ముందుగా అల్జీమర్స్ గురించి వివరాలు. అల్జీమర్స్ వ్యాధి బారిన పడిన వారు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వ్యాధిని ముందుగానే గుర్తించడం, పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లడం, సంరక్షకులకు మద్దతు అందించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ సెప్టెంబర్ 21 ప్రపంచ వేదికగా ఉపయోగపడుతోంది. అల్జీమర్స్ అనేది నాడీ క్షీణత రుగ్మత. ఇది గ్రహణ శక్తి క్షీణతకు, జ్ఞాపక శక్తి కోల్పోవడానికి దారితీస్తుంది. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే జ్ఞాపక శక్తి తగ్గుదల కంటే ఎక్కువగా జ్ఞాపక శక్తి సామర్థ్యం తగ్గడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడడానికి ఖచ్చితమైన కారణాలు తెలియవు, కానీ జన్యుపరమైన అంశాలు, జీవనశైలి, వయస్సు, ఇతర వైద్య పరిస్థితులు వంటి అంశాలు కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు. అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ ADI ద్వారా ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం మొదటిసారిగా 1994లో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి ఇది అల్జీమర్స్పై పోరాటంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన కార్యక్రమంగా ఎదిగింది. ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవానికి అవగాహన ప్రచారాలు మూలస్తంభంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రచార కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఈ వ్యాధి గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం, అపోహలను తొలగించడం, వ్యాధిని ముందుగానే గుర్తించేలా ప్రోత్సహించడం, పాఠశాలలు, కళాశాలలు, కమ్యూనిటీ కేంద్రాల్లో తరచుగా అవగాహన కల్పించడానికి సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఈ అల్జీమర్స్ వ్యాధిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది అల్జీమర్స్ గురించి కొంత సమాచారం. అలాగే ఈరోజు గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు క్లుప్తంగా. ప్రముఖ తెలుగు రచయిత, అభ్యుదయ కవితా పితామహుడు, బిరుదాంకితుడైన గురజాడ అప్పారావు గారు 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా ఎస్ రాయవరంలో జన్మించారు. తన 10వ ఏట వరకు చీపురుపల్లిలో చదువుకున్న

అప్పారావు గారు. తర్వాత వారి తండ్రి కాలం చేయడంతో విజయనగరం వచ్చారు. పేదరికం కారణంగా వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించిన వీరు 1882 మెట్రిక్యులేషన్, 84 ఎఫ్ఏ పూర్తి చేశారు. అదే సంవత్సరంలో ఎంఆర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. అప్పటి కళింగ రాజ్యంగా పేరొందిన విజయనగరంలోనే అప్పారావు గారు నివసించారు. విజయనగర సంస్థానానికి చెందిన పూసపాటి గజపతి రాజులతో ఈయనకు సత్సంబంధాలుండేవి. 1889 అప్పారావు గారు తన తమ్ముడితో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాశారు. వీరు రాసిన ఈ సారంగధర ఆంగ్ల పద్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తాలోని ప్రముఖ ప్రచురణ కర్త శంభుచంద్ర ముఖర్జీ వీరి పద్యాలు విని, ఆంగ్లంలో ఎంత గొప్పగా రాసినా అది పరభాష అవుతుందని, తెలుగులో రచనలు చేయమని ప్రోత్సహించారు. 1884 కాలంలో మహారాజా కళాశాల వారి పాఠశాలలో వీరు ఉపాధ్యాయుడిగాను, తర్వాత డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో హెడ్ క్లర్క్గాను పనిచేశారు. 1886 రాజావారి ఆస్థానంలో ఉద్యోగంలో చేరారు. తెలుగు భాషా పితామహుడిగా పేరుగాంచిన గిడుగు రామ్మూర్తి పంతులు గారితో కలిసి అప్పారావు గారు వాడుక భాష వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు ఈయన. 1892 నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. మొదటి ప్రదర్శనకి ఎంతో మంచి పేరు వచ్చింది. దీంతో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి నాంది పలికినట్లు అయింది. అలాగే 1910 వీరు రాసిన దేశమును ప్రేమించుమన్నా అన్న దేశభక్తి గీతం ఎంతగానో ప్రసిద్ధి చెందింది. 1911 మద్రాస్ విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్లో నియమించబడ్డ వీరు అదే సంవత్సరం స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్ను ప్రారంభించారు. పూర్ణమ్మ, కొండుభట్టియం, ముత్యాల సరాలు, నీలగిరి పాటలు, లవణరాజు కళ, మీ పేరేమిటి, దిద్దుబాటు, ఋతుశతకం వంటి అప్పారావు గారి అన్ని రచనలు ఎంతగానో ప్రజాదరణ పొందినా, వీరి కళ నుంచి జాలువారిన కన్యాశుల్కం నాటకం అన్నింటిలోకి అగ్రగణ్యమైందిగా చెప్పుకోవచ్చు. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ ఈయన రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన అత్యుత్తమమైన రచనల్లో ఒకటి. 1892 ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1902 రెండో కూర్పును ప్రచురించారు. వాడుక భాషలో విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 తర్వాత కూడా ఈనాటికి పాఠకులను అలరిస్తూనే ఉంది. ఈ నాటకం కన్నడ, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లోకి అనువాదం చేశారు. 200 పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకున్న తెలుగు సాంఘిక నాటకం ఈ కన్యాశుల్కం. పొత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే ప్రసిద్ధ గేయం కూడా వీరు రచించింది. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అంటూ ప్రారంభమై, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ సాగిన ఈ దేశభక్తి గేయం ఇప్పటికీ తెలుగువారి నాలుకలపై మారుమ్రోగుతూనే ఉంటుంది. తన రచనల ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచిన కవిశేఖర బిరుదాంకితుడు గురజాడ అప్పారావు గారు అనారోగ్య సమస్యలతో 1915 సంవత్సరం నవంబర్ 30 తన 53 వయసులో తుది శ్వాస విడిచారు. ఇది ఈనాటి నేటి మాట. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. దేవరాగం చిత్రం నుంచి

0: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు శ్రీమతి కొంకేపూడి అనురాధ గారి థ్యాంక్ యూ బామ్మ కథానిక.
1: శీర్షిక థ్యాంక్ యూ బామ్మ. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటూ మనవరాలకు లెక్కలు చెబుతున్న అరుంధతిని చూసి అప్పుడే లోపలికి వస్తున్న ఆమె స్నేహితురాలు జయంతి ఆశ్చర్యపోతూ, అరు నువ్వేనా చదువు చెప్తున్నది అన్నది కళ్ళు పెద్దవి చేస్తూ. ఆమెను చూసిన అరుంధతి ఆనందాశ్చర్యాలతో, ఓ నువ్వా జయ, రావే రారా, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, ఎప్పుడు బయలుదేరావు మన ఊరు నుంచి, కుర్చీలో కూర్చోమన్నట్లు కుర్చీ చూపించి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అందించింది అరుంధతి. వీళ్ల సంభాషణ వింటూ, బామ్మ నేను బెడ్రూంలోకి వెళ్ళి చదువుకుంటాను అంటూనే ఆ వచ్చినావిడ ఎవరో తెలియకపోయినా నమస్తే బామ్మగారు అంటూ నమస్కరించి లోపలికి వెళ్ళింది అరుంధతి మనవరాలు స్నిగ్ధ. ఇప్పుడు చెప్పవే, ఏమిటి ఇంత హడావుడిగా బెంగళూరు కూడిపడ్డావు, ఏమిటి విశేషం, మన ఊళ్ళో మన వాళ్ళంతా కులాసానా? కుశల ప్రశ్నలు వేస్తున్న అరుంధతి వైపు నోరెళ్లబెట్టి రెప్పవేయకుండా చూస్తూనే ఉంది జయంతి. అరుంధతి కంఠధ్వనితో ఈ లోకంలోకి వచ్చి, అవునే మా ఆడబడుచు బావగారు అబ్బాయి పెళ్ళి,

ఆడపల్లి వారిది ఈ ఊరేను. నిన్న సాయంత్రం దిగాము. నిన్న తోట సంబరం అయింది. ఉదయాన్నే స్నాతకం పీటల మీద కూర్చున్నారు. వాళ్ళు అలా కూర్చోగానే రెండు అక్షంతలేసి నిన్ను చూద్దామని ఇలా వచ్చాను. రాత్రికే పెళ్ళి అంది నవ్వుతూ జయ. ఈలోగా అరుంధతి సెల్ ఫోన్ మోగింది. అవతల నుంచి పెద్ద మనవరాలు, బామ్మ నా కాజువల్ డ్రెస్సులు ఆన్లైన్లో ఆర్డర్ చేశాం కదా, వచ్చాయా అని అడిగింది. లేదే తల్లి, నేను వాటి కోసమే ఎదురుచూస్తున్నాను, నెట్లో ఇంకోసారి చెక్ చేస్తానులే, సమాధానమిచ్చింది అరుంధతి. మళ్ళీ కబుర్లలో పడ్డారు మిత్రురాళ్ళిద్దరు. మరొక 10 నిమిషాల్లో కొడుకు ఫోన్ కాల్. అమ్మా, నేను మీటింగ్లో ఉన్నాను, అర్జెంటుగా ఢిల్లీ క్యాంప్ వెళ్ళాలి, సాయంత్రం 4 గంటలకి నాకు క్యాబ్ బుక్ చేయవా? అలాగేరా, తప్పకుండా చేస్తాను. జయంత్తో మాట్లాడుతూనే ల్యాప్టాప్ ఆన్ చేసింది అరుంధతి. తాను చూస్తున్నది కళా నిజమా? అరువులో ఇంత మార్పు ఎలా సాధ్యం, అందులోనూ ఈ వయస్సులో? అదే సందేహాన్ని ఉండబట్టలేక బయటకు వెల్లడించింది జయంతి. నిజమేనే జయ, నాకు కూడా ఈ మార్పు చాలా విచిత్రంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం, ముందు భోజనం చేద్దాం పద. అరుంధతి డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. నీ మనవరాలు తినదా? వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటూ అడిగింది జయంతి. అది తిన్నాకనే చదువు మొదలెట్టానులే అంటూ జయంతి కూర్చోగానే కంచంలో గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, ముద్దపప్పు, వేడివేడి అన్నం, నెయ్యి వడ్డించింది అరుంధతి. అబ్బా, నీ చేతి వంట మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉంది. గోంగూర పచ్చడి అయితే అదే ఘుమఘుమ, అదే రుచనుకో, ఆస్వాదిస్తూ భోజనం చేసింది జయంతి. ఇద్దరు భోజనాలు ముగించి నోట్లో ఒక్కపొడి వేసుకుని మరో బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద నడుం వాల్చి కబుర్లల్లో పడ్డారు. ఇప్పుడు చెప్పవే అరు, నీలో నాకు కొత్త అరుంధతి కనిపిస్తోంది. నా ఊహక అందనంత మార్పు నీలో అంటున్న జయంతి వైపు చూసి తనలో ఈ మార్పు వచ్చిన సంగతి చెప్పబోతుంటే అప్రయత్నంగా గత జ్ఞాపకాల్లోకి మళ్ళింది అరుంధతి మనస్సు. అరుంధతి కుటుంబం అమలాపురం దగ్గర ఓ పల్లెటూరులో ఉండేది. ఉమ్మడి కుటుంబం వాళ్ళది. ఆమె భర్త వ్యవసాయ తోటలు చూసుకుంటూ ఉండేవాడు. అక్కడి వాతావరణం, స్నేహితుల ప్రభావం వలన పేకాట, మందు అలవాటయ్యాయి ఆమె భర్త మన్మధరావుకి. అలా కొద్ది కొద్దిగా అటు ఆస్తి, ఇటు ఆరోగ్యం హరించసాగాయి. భర్తకు నచ్చచెప్పలేక, కరిగిపోతున్న ఆస్తిని కాపాడుకోలేక మానసికంగా ఎంతో నలిగిపోయేది అరుంధతి. అలాంటి సమయంలోనే ఆమెకు ఎదురింట్లో ఉండే జయంతితో స్నేహం ఏర్పడింది. సాధ్యమైనంత మంచి మాటలతో ధైర్యాన్ని చెబుతూ ఆవిడకు ఎంతో అండగా ఉండేది జయంతి. కొద్ది రోజులకే తీవ్ర అనారోగ్యంతో కన్ను మూశాడు మన్మధరావు. దాయాదుల కుతంత్రాలతో మిగిలిన కొద్దిపాటి ఆస్తికి కూడా కాళ్ళు రాసాగాయి. తన కొడుక్కి పట్టణంలో ఉద్యోగం, మగదక్షత లేకుండా వ్యవసాయం చేయడం కష్టమని గ్రహించిన అరుంధతి తన భర్త వాటా భూములను అయినకాడికి అమ్మేసి కొడుకు దగ్గరికి వచ్చేసింది. తన గత స్మృతుల నుండి బయటకు వచ్చి మాట్లాడసాగింది అరుంధతి. జయా, నీకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చింది. రావటమైతే వచ్చాను, కానీ ఈ మహానగరంలో నాకేమీ తోచేది కాదు. కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోయేవారు, మనవరాళ్ళిద్దరూ స్కూళ్ళు. అక్కడి పడికట్లకు అలవాటు పడిందాన్ని కదా. ఇక్కడ ఇటు ఇంట్లో ఉండలేక, అటు గడప దాటి బయటికి వెళ్ళలేక చాలా సతమతమైపోయేదాన్ని. అలాంటి సమయంలో ఒక గుడిలో పరిచయం అయింది లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ మిస్ సిన్హా. ఆంటీ అంటూ ఆప్యాయమైన తన పలకరింపుతో మొదలైన ఆ పరిచయం క్రమంగా స్నేహంగా బలపడింది. ఆమెకు నేనన్నా నా పాటన్నా ఎంతో ఇష్టం, గౌరవం. ఒకరోజు, ఆంటీ మీరు బాగా పాడతారు కదా, సంగీతం కూడా వచ్చు కదా, మీరు సరేనంటే మా క్లబ్లో మెంబర్స్ అందరికీ వారానికి 2 సంగీతం క్లాసులు మీరు చెప్పే ఏర్పాటు చేయిస్తాను అంది. అయ్యో, నాకంత విద్య లేదమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు ముచ్చటపడి నేర్పించిన సంగీతం, నాకిప్పుడు గుర్తు కూడా లేదు అన్నా వినిపించుకోకుండా. ప్లీజ్ ఆంటీ, మీరు అలా అనకండి, మీరు బాగా పాడతారు, మీరు చెప్పగలరు అంటూ బతిమాలింది. ఇక కాదనలేక, సరే మా అబ్బాయి కోడలతో ఓ మాట చెప్పి మీకు ఏ విషయం చెబుతాను అన్నాను ఆమెతో. విషయం విన్న నా కొడుకు కోడలు ఎంతో సంతోషించి, అమ్మా మంచిదే కదా, నీకు వచ్చిన విద్యను నలుగురికి నేర్పినట్లు ఉంటుంది, నీకు కాలక్షేపంగా కూడా ఉంటుంది, ఇక ఒంటరిగా ఉన్నావన్న దిగులు మాకు కూడా ఉండదు, నీ ఆరోగ్యం చూసుకుని ప్రారంభించు అని వాళ్లే సిన్హాతో ఓకే చెప్పేశారు. ఆ అమ్మాయి ప్రోత్సాహంతో ఉద్యోగస్తులైన మహిళలకు ఉదయం పూట 1 గంట సంగీతం చెప్పడాన్ని ప్రారంభించాను. అలాగే సిన్హా దగ్గర కొద్ది కొద్దిగా ఇంగ్లీషు, హిందీ మాట్లాడడం, కంప్యూటర్ ఆన్ చేయడం, మెయిల్స్ చూడడం నేర్చుకున్నాను. కంప్యూటర్ ఆపరేషన్, టైపింగ్, డేటా ఎంట్రీ నేర్చుకున్నాను. ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా ఇప్పుడు చేస్తున్నాను. ఖాళీ సమయంలో ఆన్లైన్లో సిన్హా బంధువుల పిల్లలకు అమెరికా యూకేలో ఉన్నవారు

వారికి సంగీతం క్లాసులు చెప్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ 60 సంవత్సరాల వయసులో కూడా చాలా చురుకుగా ఆనందంగా ఉండగలుగుతున్నాను. మనవరాళ్ళిద్దరికీ చదువుతో పాటుగా నైతిక విలువలు తెలిపే కథలు, భారత భాగవత రామాయణాది సాంప్రదాయ సద్గ్రంథ

0: మనదైన జీవితాన్ని గడపడం కంటే మించిన స్వర్గం ఇంకా ఏముంటుందంటావు? చెప్పడం ముగించిన అరుంధతి మాటలు వింటూ మనస్సులోనే పశ్చాత్తాపడింది జయంతి. తన కొడుకు కోడళ్ల విషయంలో తన గోడు అరుంధతితో వెళ్లబోసుకోవాలనుకున్న జయంతి తన ఆలోచనలకు మనస్సులోనే చుక్కబెట్టేసింది. సరేనే అరు, మరిక నేను బయలుదేరుతాను. చాలా కాలానికి మనిద్దరం కలిశామన్న ఆనందం నిన్ను గురించి తెలుసుకున్నాక రెట్టింపయిందే అంటూ సంతోషంగా సెలవు తీసుకుని బయలుదేరింది జయంతి. పెళ్లి హడావిళ్ళన్నీ పూర్తయ్యి ఇంటికి వచ్చిన జయంతికి పూర్తిగా ఫ్రీ అయ్యేసరికి 5-6 రోజులు పట్టింది. ఆ రోజు తీరిక దొరికి మంచం మీద నడుము వాల్చి తీరికగా ఆలోచించసాగింది. తనెంత మూర్ఖురాలు, తన పిల్లల గురించి ఎంత పొరపాటుగా ఆలోచించింది ఇన్నాళ్ళు. అరుంధతి చెప్పింది నిజమే కదా. ఎంతసేపు తన ఆలోచన తన గురించే, తన వైపే తప్ప పిల్లల వైపు నుంచి ఒక్కసారి కూడా ఆలోచించలేదుగా. అందుకనే ప్రతి చిన్న విషయమో భూతద్దంలాగా, కోడలు చెప్పే ప్రతి మాట వేటులాగా కనిపించేవి అనిపించేవి. ఒక్కసారైనా అవతలవారి కోణం నుంచి ఆలోచించి ఉంటే ఇన్ని గొడవలు, ఇన్నాళ్ళు తనకింత మానసిక క్షోభ ఉండేది కాదు కదా. ఇకనైనా అరుంధతి మార్గంలో నడవాలి అని గట్టిగా నిశ్చయించుకుంది జయంతి. పూర్వపు సినిమాలలోని గయ్యాళి పాత్రలను ధరించే సూర్యకాంతం ఛాయాదేవులకు ఏమాత్రం తీసిపోని మనస్తత్వం కల తన బామ్మ జయంతిలో మార్పుకు కారణం ఆమె బెంగళూరు వెళ్ళి వచ్చిన తర్వాతే అని గ్రహించిన అరుంధతి మనవరాలు రిషిత బామ్మనడిగి ఆమె స్నేహితురాలి వివరాలు రాబట్టింది. ఓ రోజున అరుంధతికి ఫోన్ చేసి థ్యాంక్ యూ బామ్మ అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంది. మా బామ్మలో మార్పు రావడానికి మీరే కారణం. మీ వలన మేమిప్పుడు మా బామ్మకి ఎంతో దగ్గరయ్యాం అంటూ తన సంతృప్తిని తెలుపుకుంది. అంతేకాక తన తల్లికి బామ్మకు కొత్తగా సయోధ్య ఏర్పడడం వల్ల కూడా ప్రస్తుతం తామెంతో సంతోషంగా ఉన్నామన్న భావాన్ని వ్యక్తపరిచింది. అయ్యో రిషిత, ఇందులో నా ప్రతిభ ఏముంది తల్లి? సహజంగానే జయంతి చాలా మంచి వ్యక్తి. కాకపోతే వయస్సు తారతమ్యాల వల్ల, తరాల అంతరాల వలన కొంత గ్యాప్ రావడం ఎవరికైనా సహజం. దానిని అధిగమించడానికి ఇరువైపుల నుండి ప్రయత్నం ఉంటే కలిసిమెలిసి ఉండడం అనేది అసాధ్యం ఎన్నటికీ కానే కాదమ్మా. సరే, మీ బామ్మకి, మీకు, మీ అందరికీ నా దీపావళి శుభాకాంక్షలు అని చెప్పింది అరుంధతి. బామ్మోయ్, నీ ఫ్రెండ్ మనందరికీ దీపావళి శుభాకాంక్షలు పెట్టిందే, రా ఇలా వచ్చి చూడు, గావుకేక పెట్టింది హాల్లో నుంచి రిషిత. అబ్బా వస్తున్నానుండవే, సున్నుండలు చుడుతున్న చేతిని కడుక్కోకుండానే చేటంత సంబరంతో ముక్కు మీద జారుతున్న కళ్ళజోడని ఎడమచేతి చూపుడు వేలుతో పైకి తోసుకుంటూ, ఏది చూపించు అంటూ హాల్లోకి పరిగెత్తుకొచ్చి కంప్యూటర్ ముందు నిలుచుని ధనలక్ష్మీదేవి వెండిపళ్ళెంలో రూపాయి కట్టలో బంగారు నగలో పట్టుకొని తమ ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నట్లు పెట్టిన పిక్ చూసి సంబరంలో మునిగిపోయింది జయంతి. తన కుడిచేతి వేళ్లను నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్న మనవరాలను చూసి ఆరిబడవా అంటూ చిన్న మొట్టికాయ వేసింది జయంతి. అత్తగారి ఆనందాన్ని చూసి అక్కడికి వచ్చిన కోడలు తన కూతురి వైపు కళ్ళెగిరేసింది. ఏమిటి సంగతి అన్నట్లు తల్లివైపు చూసి మళ్లీ బామ్మ వైపు చూసి ఆనందంగా నవ్వింది రిషిత. ఆమె నవ్వుతో శృతి కలిపారు అత్తాకోడళ్ళు ఇద్దరు.
1: శ్రీమతి కొంకేపూడి అనురాధ గారి థ్యాంక్ యూ బామ్మ కథానిక విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం, రంగం చిత్రం నుంచి.

రంగం చిత్రం నుంచి ఆలాప్ రాజు ప్రశాంతి పాడిన పాట విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ఉదయం 11:15 నుంచి 12 వరకు మధురిమలో అందిస్తున్న వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం ప్రేమ చిలుక పలికితే గమనిక విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు సమాచారవాణి. కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఈ నెల 21 అంటే ఈరోజు ఉదయం 9 ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా జరగనున్నట్లు ప్రిన్సిపాల్ ఎన్ సాలోమన్, వైస్ ప్రిన్సిపాల్ డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిస్షిప్ చేయని అన్ని ట్రేడ్ల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఆల్ ఇండియా రేడియో, హిందుస్థాన్ షిప్ యార్డ్ తదితర 25 కంపెనీలు, సంస్థలు పాల్గొని అర్హులైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్కు అవకాశమిస్తాయని తెలియజేస్తున్నారు. మరొక సమాచారం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0891 27833

9492789 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 4250100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. సమాచారవాణి విన్నారు శ్రోతలు, ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాల కార్యక్రమంలో ముందుగా

సత్య హరిశ్చంద్ర చిత్రం నుంచి ఘంటసాల ఎస్ వరలక్ష్మి గానం విన్నారు. కార్యక్రమంలో తర్వాత వేములవాడ భీమకవి చిత్రం నుంచి మాధవపెద్ది రమేష్ పాడిన భక్తిగీతం.

గరి నిధమ నిధమ గమ గరి

పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ఈ ఉదయం 11:15 నుంచి 12 గంటల వరకు ప్రేమ చిలుక పలికితే వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఉదయ సమీరాల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వచ్ఛతాహి సేవ అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జూ పార్కులు వంటి జనసమర్థమైన ప్రదేశాలలో పాటించవలసిన శుభ్రత గురించి తెలుసుకుందాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జూ పార్కులు వంటి ప్రదేశాలు శుభ్రంగా ఉంచడం అంటే మన ఆరోగ్యాన్ని, మన గౌరవాన్ని, మన దేశాభివృద్ధిని కాపాడుకోవడమే అని చెప్పొచ్చు. శుభ్రమైన స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులకు ఆరోగ్యాన్ని, భద్రతను, సౌకర్యాన్ని కల్పిస్తాయి. పరిశుభ్రమైన పబ్లిక్ ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు దేశ గౌరవాన్ని పెంపొందించడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయి. తద్వారా ఆర్థిక ప్రగతి కూడా సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు, అధికారులు పరిసరాల పరిశుభ్రత కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజలలో అవగాహన, ఆచరణ లేనప్పుడు ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి ముఖ్యంగా వేల మంది ప్రయాణాలు సాగించే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి పబ్లిక్ ప్రదేశాలలో ప్రజలు పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలి. ముఖ్యంగా చెత్త వేయడానికి డస్ట్బిన్లను ఉపయోగించటం, అలాగే పబ్లిక్ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచటం, బస్సుల్లోనూ రైళ్లలోనూ ఆహార పదార్థాలను తిన్న తర్వాత మిగిలిన వ్యర్థాలను డస్ట్బిన్లో వేయడం వంటి చర్యల ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అలాగే పబ్లిక్ ప్రదేశాలలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం అసలు చేయకూడదు. ప్రయాణాలలో సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, రీయూజబుల్ ఐటమ్స్ను ఇంటి నుండే తీసుకువెళ్లడం వల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అలాగే జూ పార్క్ వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం తీసుకువెళ్లిన ఆహారాన్ని జంతువులకు తినిపించడం చెయ్యకూడదు. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, తినేసిన పదార్థాలు, చెత్త చెదారాలు వేయకుండా ఉండటం మనం ఆచరించడంతో పాటు మన పిల్లలకు కూడా దానిపై అవగాహన కల్పించి అలవాటు చేయాలి. ఇటువంటి చిన్న చిన్న శుభ్రత అలవాట్లను ఆచరించడం వల్ల జంతువుల ఆరోగ్యంతో పాటు పార్కు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచిన వాళ్ళం అవుతాం. స్వచ్ఛతాహి సేవ గురించి సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి కర్నూలు జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు.
1: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నడుస్తున్న స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించిన కలెక్టర్ భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందన్న మంత్రి టీజీ భరత్ తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఏ సిరి ఆకాంక్షించారు. గోనెగండ్లలో పలు వీధులలో ఆమె పర్యటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి యూనిట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. కాజా మున్నిసా నిర్వహిస్తున్న పేపర్ కటింగ్ బండిల్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పీఎంఈజీపీ పథకం కింద యూనిట్ కు 10 లక్షలు రుణం మంజూరైందని, 350,000 వరకు సబ్సిడీ వస్తుందని నిర్వాహకులు కలెక్టర్కు తెలిపారు. కర్నూలు శివారులోని గోశాలలోని ఆవులకు పచ్చిమేత అందించాలని కలెక్టర్ ఏసిరి అన్నారు. పచ్చిమేత సాగును కలెక్టర్ పరిశీలించిన నిర్వాహకులతో మాట్లాడుతూ, గోశాలలో ఉన్న 1100 ఆవులకు పీఎండిఎస్ విధానంలో సాగు చేసి పచ్చగడ్డిని అందించాలన్నారు. ఎల్నినో నేపథ్యంలో జిల్లాలో పీఎండిఎస్ సాగు విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డు కలిగి ఉన్న భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు కోసం ఇండస్ట్రీ రిలేటెడ్ ఆన్లైన్ స్కిల్ అప్డేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యాలయంలో శిక్షణకు సంబంధించిన పత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, కార్మికుల పిల్లలు ఎవరైతే డిప్లొమా, డిగ్రీ, బీటెక్, మెడికల్ విభాగంలో చదువుతున్నారో వారంతా ఉచితంగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులు ప్రీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ అని, విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఇంటి వద్దనే మొబైల్లో నేర్చుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కార్మికుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. నగర శివారులోని గార్గయ్యపురం డంప్ యార్డును కమిషనర్ చెల్లా ఊబ్లేస్తో కలిసి పరిశీలించి అక్కడ నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గార్గయ్యపురం జోహారాపురం డంప్ యార్డులో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా రెమీడియన్ చేస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై న్యాయవాదులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కోరగా కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. బెంచ్ ఏర్పాటు అనేది న్యాయమైన ప్రక్రియ, విధానాలకు అనుగుణంగా జరగాల్సిన అంశమని పేర్కొన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ సిరి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో ఆమె సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. పోషణ్ ట్రాకర్లలో చిన్నారుల ఎత్తు, బరువు, వయస్సు వివరాలను నిర్ణీత గడువులోపు 100% ఖచ్చితత్వంతో నమోదు చేయాలన్నారు. కర్నూలు నగరాభివృద్ది లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఊబిలేస్తో కలిసి మంత్రి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నిధులు 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సర్కిల్, సుంకేసుల రోడ్డు సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి 2 వాగుల వరకు సెంట్రల్ మీడియన్ డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డు వెనుక బస్టాండ్ నుంచి ఎస్ఏఈ క్యాంపు మార్గంలో సీసీ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. కక్షిదారులు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని 6 అదనపు జిల్లా జడ్జి, జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి పి వాసు సూచించారు. నగరంలోని న్యాయసేవా సదన్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, 60,000కు పైగా క్రిమినల్ కేసులు, 300కు పైగా బ్యాంకు కేసులు పరిష్కరించామన్నారు. 153 రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులకు బీమా సంస్థల నుంచి 10,25,27,963 రూపాయల నష్టపరిహారం ఇప్పించినట్లు వివరించారు. రాష్ట్రంలో

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కుసుమూరు హరికృష్ణ బృందం వారి నాదస్వరం వింటారు. ముందుగా మారవైరి రమణి నాసికా భూషణి రాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన

తర్వాత నీకేల దయరాదు శ్రీరామస్వామి శివన్ గారి రచన వింటారు, సరసాంగి రాగం ఖండచాపు తాళంలో.

ఇంతవరకు శ్రీ కుసుమూరు హరికృష్ణ బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు వ్యాఖ్యాతలు శ్రీ కె. నరసింహ, శ్రీ కె. రామానుజాచార్యులు.

0: ఆకాశవాణి తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. వినండి సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ బభుర్ధృత శంఖ చక్ర అని సూర్యనారాయణమూర్తిని సూర్యప్రభా వాహనంలో దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మను ప్రార్థన చేసుకుంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన ఈ తిరుమల క్షేత్రంలో మహిమాన్వితమైన శ్రీవారి ప్రధాన బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు సూర్యప్రభా వాహనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చెప్పుకోవడం కోసం మనం అందరం సమావేశమవుతూ ఉన్నాం. సూర్యుడు అన్నేసరికల్లా ఆరోగ్యప్రదాత, లేక రోగాన్ని పోగొట్టేవాడు, సంపదలను ఇచ్చేవాడు, అధికారాన్ని ఇచ్చేవాడు అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఆరోగ్యం అంటే ఏమిటి అంటే రోగం లేకపోవడం అని అనుకోవచ్చు. రోగం దేనివల్ల పుడుతుంది అంటే పాపము వల్ల పుడుతుంది. ఎన్నో జన్మలలో చేసినటువంటి పాప ప్రభావం వల్ల ఈ జన్మలో మనం రోగాలను, ఆ రోగాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ రోగం పూర్తిగా నయమవ్వాలి అంటే ఆ పాపములు పోవాలి. పాపములు పోవాలి అంటే ఏం చేయాలి? పాపములు పోగొట్టేవాడు ఎవరు అన్నట్లయితే ఆయనే తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి. భగవంతుడికి పేర్లు తల్లిదండ్రులు పెట్టలేదు. వాళ్ళ యొక్క అసాధారణమైన చర్యను దృష్టిలో పెట్టుకుని మనమే ఆయన ఆ విధంగా సంబోధిస్తూ ఉంటాం. మన యొక్క పాపాలను పోగొట్టేవాడు కనుక వేంకటతి ఇది వెంకట అంటారు. అలా మన యొక్క పాపాలను పోగొట్టి మన యొక్క ఆ రోగాలను, ఆ పాప ప్రభావం వల్ల వచ్చేటువంటి రోగాలను పోగొట్టి మనకు సుఖాన్ని సుఖాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన వెంకటనాయక అని పిలుస్తున్నాడు. తన యొక్క ఈ తత్వాన్ని తెలియజేయడం కోసమే ఈనాడు సూర్యప్రభా వాహనంలో ఆయన మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఏ వాహనం తక్కువది కాదు, ఏ వాహనానికి ఆ వాహనమే గొప్పది. మనం వెనకడికి చెప్పుకున్నాం భాగవతంలో భూషణాయుధలింగాఖ్యాహ ధత్తే శక్తిస్వమాయ అని ఒక మాట ఉంది. పరమాత్మను మోయగలిగినవి, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగినవి, పరమాత్మ మీద ఉండగలిగినవి పరమాత్మ తప్ప మరొకటి కాదు. మనకంటే గొప్పది కదా మన మెళ్ళో ఉంటుంది, మనకంటే బరువైనదే కదా మనను మోస్తుంది. ఈ విధంగా పరమాత్మను మోయగలిగినవి పరమాత్మ స్వరూపమే, అవి వేదస్వరూపములే. ఆ వేదములు గరుత్మంతుడు ఎలాగో సూర్యుడు కూడా వేదస్వరూపుడే. దీంట్లో విప్రతిపత్తే లేదు, సందేహమే లేదు. కనుకనే ఆయనకు సూర్య అని పేరు. సూర్య అంటే సుష్ఠు ఈరయతీతి సూర్య, మంచిగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు అని అర్థం. మానవ అభ్యున్నతికి లేక పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివి సక్రమంగా ఉన్నట్లయితే, ఆ తెలివి అనుగుణంగా తను వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, శారీరక శ్రమ చేస్తూ ఉన్నట్లయితే అతను అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. తెలివితో పాటు ప్రయత్నం కూడా ఉండాలి, అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. ఆ తెలివి లేకపోతే, లేక ఆ తెలివి దుర్మార్గంగా ఉన్నట్లయితే, దుర్మార్గానుగుణమైన చర్యలు ఉన్నట్లయితే అతనే పతనానికి పోతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. వెలిసి అభ్యున్నతికి పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివే సక్రమంగా ఉండాలి అంటే అక్కడ భగవంతుడు తప్ప మరొక మార్గం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మత్తస్మృతి జ్ఞానమపోహనంచ, నా యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆ తెలుసుకున్నది గుర్తు వస్తుంది. నా యొక్క అనుగ్రహం లేకపోతే తెలివి రాదు, ఒకవేళ వెనకటికి ఉన్నది గుర్తుకు రాదు, కాబట్టి నన్ను ఆశ్రయించడం తప్ప మీరు చేయగలిగింది లేదు అని కూడా చెప్పాడు. ఆయన శరణాగతిని పొందండి అని కూడా చెప్పాడు. కాబట్టి మన యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపజేయాలి అన్నట్లయితే ఆ భగవంతుడిని ఆశ్రయించడం తప్ప మరొకటి లేదు.

0: ఎందరో మహర్షులు అందరూ కూడా సూర్యుడిని ఉపాసన చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్ మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఆయనకేమీ కనిపించడం లేదు. తాను కూర్చున్న పద్మం తప్ప ఆ పద్మం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఒక మాట వినింది, తపస్సు చెయ్యి అనే మాట వినిపించింది. తప అనే మాట వినిపించింది. ఈ అక్షరాలని తిప్పి తెప్పితే పత అని వస్తుంది, పడిపో అని. తప అంటే అభ్యున్నతికి వెళ్ళు అని. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరైతే నా యొక్క బుద్ధులను సక్రమంగా ప్రచోదింపచేస్తూ ఉన్నాడో అతనికి నమస్కారము అనే ఒక మంత్రాన్ని ఆయన ధ్యానం చేశాడు. ఇదే గాయత్రి జపం, ఇదే సూర్యోపాసన. ఇటువంటి సూర్యోపాసన మానవులందరూ చేయవలసిందే కాదు, జీవులందరూ చేయవలసిందే. దేవతలు చేస్తున్నారు, మనుష్యులు చేయాలి, రాక్షసులు చేశారు. ఎవరైతే సక్రమంగా చేశారో వాళ్ళు అభ్యున్నతిని పొందారు. ప్రహ్లాదుడు సక్రమంగా రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా సక్రమంగా బుద్ధులను ప్రచోదింపచేయించుకున్నాడు. అతని యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపాయి, బుద్ధులు సక్రమంగా ఉన్నాయి. తద్వారా అతని చర్యలు సక్రమంగా ఉన్నాయి. తద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు. తారకాసురుడు మొదట్లో సక్రమంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క బుద్ధులను పెడదారిన పెట్టించాడు. కాబట్టి అతను రాక్షసుడయ్యాడు, అతన్ని సంహరించవలసి వచ్చింది. ఈ విధంగా అందరూ కూడా సూర్యోపాసన చేయాలి. ఇక్కడ లింగ వ్యత్యాసం కానీ వర్ణ వ్యత్యాసం కానీ ఏమీ లేవు. అందరికీ కూడా సూర్యోపాసన మన సనాతన ధర్మం చెప్పింది. అందులో భాగంగా కొంతమందికి మంత్రపూర్వకంగా చేయమనుంది, కొంతమందికి శ్లోకరూపకంగా చేయమనుంది. ఎవరైతే సూర్యుడిని ఉపాసన చేస్తారో ఆ సూర్యనారాయణ స్వరూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మను ఉపాసిస్తారో, వెంకటరమణ స్వామిని ఆశ్రయిస్తారో, వారికి సద్బుద్ధులు ఉంటాయి. అటువంటి సద్బుద్ధిని ఆయన మనకి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ మరిన్ని విషయాలను మనం కోగంటి రామానుజాచార్యుల వారి ద్వారా తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు స్వామి. జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. చక్కనైనటువంటి ఏడు గుర్రములు కట్టినటువంటి సూర్యప్రభ వాహనంలో త్రివేంకట విభుడు తాను మూలమూర్తిలాగా భాసిస్తూ మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వాహనాన్ని పరికించినట్లయితే స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ సువర్ణఖచితమైనటువంటి ప్రభతోటి ఆ వాహనం వెలుగొందుతూ ఉన్నది. ఆ ప్రభ మధ్యలో మరి యొక్క సూర్యునిలాగా కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి కాంతితోటి త్రివేంకట విభుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు గోచరిస్తూ ఉన్నాడు. ఎర్రనైనటువంటి ఒక పెద్ద గజమాల, ఆ గజమాలల కింద తెల్లనైనటువంటి మల్లెపూలు, దాని కింద స్వామివారి యొక్క కొప్పు, ఆ మధ్యలో అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి వివిధ అలంకార విభూషితుడైనటువంటి స్వామివారు పచ్చలు కెంపులు పొదిగబడినటువంటి కిరీటమును ధరించి శంఖచక్రములను ధరించినటువంటి వాడై కటివరద హస్తములతోటి భాసిల్లుతూ భక్తులను అనుగ్రహించడానికి, భక్తులకు వరమివ్వటానికే తాను సూర్యప్రభలో వేంచేసినట్లుగా తిరుమాడ విధిలో విహరిస్తూ ఉంటే, మరి ఆ వాహనము ముందు భజనలు, కోలాటము, నృత్యములు మొదలైనటువంటి ఆయా ప్రాంతములకు సంబంధించిన ఆ సంప్రదాయ నృత్యములతోటి స్వామివారిని కీర్తిస్తూ కలవు కలశచిత్తానాం గతిర్గోవింద కీర్తనం అన్నట్లుగా గోవిందనామ స్మరణతోటి స్వామివారిని కీర్తిస్తూ వారు మునుముందుకు సాగుతూ స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే, మరింతగా మరి జియర్ స్వామివారు వారి యొక్క పరివారంతో మధురమైనటువంటి దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ స్వామివారిని మునుముందుకు ఆహ్వానిస్తూ ఉంటే సూర్యప్రభలో చేరినటువంటి స్వామి, సూర్యప్రభలో ఉన్నటువంటి స్వామి మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్నట్లుగా మరి సువర్ణఖచితమైనటువంటి ఆ ప్రభలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ప్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని చెప్పినట్లుగా మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. అందుకనే చెబుతారు ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షిణం అని చెప్పి, జ్యోతిషాది శాస్త్రములన్నీ కూడా ప్రత్యక్షములు వాస్తవములు అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఆ సూర్యభగవానుడే. మరి అటువంటి సూర్యభగవానుడిలో ఉన్నటువంటి స్వామిని చూడటము, ధ్యానించడము ఎంతో పుణ్యదాయకము, అదేవిధంగా సిద్ధిని పొందించినటువంటి విషయము. అందుకే అన్నారు కదా ఇంతకుముందు చెప్పి

0: చెప్పినట్టుగా ఎటువంటి నారాయణుణ్ణి ధ్యానించాలి అంటే జయస్సదా సవితృమండల మధ్యవర్తి అని అంటూ సూర్యమండలవర్తి అయినటువంటి నారాయణుణ్ణి, శంఖచక్రధారి అయినటువంటి నారాయణుణ్ణి అలాగా ధ్యానించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు సూర్యునికి మరి వెంకట విభునికి కూడా చాలా దగ్గర సామ్యం అనేది ఉన్నది. మరి సూర్యుడు ఏడు గుర్రాల మీద విహరిస్తూ ఉంటే, ఏడు గుర్రాల మీద పయనిస్తూ ఉంటే వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద కొలువు తీరి ఉన్నాడు. అంతేకాదు సూర్యుని యొక్క రథం బంగారు కాంతులతోటి ఉంటుంది. మరి శ్రీనివాసుడు కూడా బంగారు రథం మీద ఊరేగాడు నిన్ననే. ఏడేడు లోకాలకి కూడా తన కాంతి చేత వెలుగును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు సమస్తమైనటువంటి భువనములకు కూడా తన అనుగ్రహము చేత ఉజ్జీవింపజేసేటటువంటి వాడు ఏడు కొండల వాడు శ్రీనివాసుడు. మరి సరస్సులలో ఉన్నటువంటి పద్మాలను వికసింపజేసేటటువంటి వాడు సూర్యభగవానుడు అయితే, మనస్సు మన భక్తుల యొక్క మనస్సులలో ఉన్న జ్ఞానదీపాన్ని వికసింపజేసేటటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మ. అంతేకాదు కద్రువ కశ్యపుడు వారి బిడ్డ అయినటువంటి అనూరుడు సూర్యుడికి రథసారథిగా ఉంటే, వారి యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడే వెంకటేశ్వర స్వామివారికి కూడా మరి రథముగా ఉండి ప్రధానమైనటువంటి వాహనంగా ఉన్నాడు. అంతేకాదు సంజ్ఞ ఛాయ అనే ఇరువురిని ఉభయదేవేరులుగా కలిగినటువంటి వాడు సూర్యుడు అయితే, శ్రీదేవి భూదేవి అనే ఇరుదేవేరులు ఉభయదేవేరులు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఈ విధంగా గాయత్రి బృహతి ఉష్ణిక్ జగతి త్రిష్టు పంక్తి అనుష్టుప్ అనే పేర్లు కలిగినటువంటి ఏడు గుర్రాలు కలిగిన రథం మీద స్వామివారు ఆ సూర్యభగవానుడు విహరిస్తూ ఉంటే, సూర్య జయంతి అయినటువంటి రథసప్తమి రోజున మరి సూర్యప్రభ చిన్నశేష వాహనము గరుడ వాహనము హనుమద్వాహనము కల్పవృక్షము సర్వభూపాలము చంద్రప్రభ అనే ఏడు వాహనాల మీద శ్రీనివాస పరంబ్రహ్మ ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి కూడా అనేకమైనటువంటి విషయములు, అనేక రకాలైనటువంటి సామ్యములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవాను అధిష్ఠించి మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు సూర్యగమనము ద్వారా మనము మన జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఏ సౌకర్యము లేకపోయినా సరే ధైర్యంగా ముందుకు సాగాలనే విషయాన్ని సూర్యుడు తన గమనముతోటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే, రథస్యేకం చక్రం భుజగమయమిత సప్త తురగా అని అంటూ, సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి చక్రములు ఎన్ని? ఒకే చక్రం. మరి ఆ గుర్రములు ఏమైనా సమసంఖ్యలో ఉన్నాయా? కాదు, ఏడు గుర్రములు. అంటే ఒక మూడు గుర్రములు ఒకవైపుకు నాలుగు గుర్రములు ఇంకోవైపుకు ఉన్నప్పటికీ కూడా అది కాస్త ఇబ్బందే కదా. అంతేకాదు పోనీ సారథి ఏమైనా పూర్తిగా సర్వాంగములు కలిగిన వాడా అంటే కాళ్ళు లేనటువంటి సారథి. పోనీ మార్గం ఏదైనా బాగా ఆధారం కలిగిందా అంటే ఏ ఆధారము లేనటువంటి ఆకాశం మార్గం. అయినప్పటికీ కూడా సూర్యుడు ఏనాడు కూడా తన సమయాన్ని, తన విధిని, కర్తవ్యాన్ని మీరలేదు, తన కర్తవ్యాన్ని మరచిపోలేదు. ఆయా సమయములకు తన కాంతిని ఈ జగత్తు మొత్తానికి ప్రసరింపజేస్తూ అందరినీ ఉజ్జీవింపజేస్తున్నాడు, అందరిలోనూ కూడా జీవశక్తిని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే జీవశక్తి అనేది ఆ సూర్యుని వేడిలోనే ఉన్నది. అందుకనే కదా వృక్షములైనా సరే మానవులైనా సరే ఆ వేడి ఉన్నప్పుడే జీవించగలుగుతారు. పూర్తిగా వేడి లేనటువంటి అప్పుడు ఆ శరీరంలోనూ ఆ వృక్షములలోనూ కూడా జీవశక్తి అనేది ఉండదు. ఈ విధంగా జీవ తన కిరణములతోటి సమస్తమైనటువంటి ప్రాణులకు జీవశక్తిని చైతన్యాన్ని అందిస్తున్నటువంటి సూర్యభగవాను మీద శ్రీవెంకట విభుడు శ్రీనివాసుడు కొలువు తీరి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు అని అంటే, మనందరిలోనూ కూడా జీవశక్తిని చైతన్యాన్ని నింపి మనల్ని జ్ఞానవంతులుగాను ఆరోగ్యవంతులుగాను స్వామివారు చేయటం కోసం, అనుగ్రహించడం కోసమే ఈ విధంగా స్వామివారు ఈ సూర్యప్రభ వాహనంలో ఈ ఏడవ రోజున తిరుమాడ వీధులలో విహరిస్తూ పశ్చిమమాడ వీధి చివరకు చేరుకున్నారు. మరి మరిన్ని విశేషములను కుప్ప నరసింహ గారి యొక్క వాగ్ఝరిలో మనం తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు.

సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల జీవశక్తి పెరుగుతుంది అనే ఒక అద్భుతమైన మాట మనం విన్నాం. సాధారణంగా ఈనాటి వైజ్ఞానికులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఎలా బుద్ధి ప్రచోదం ఎలా బుద్ధి పనిచేస్తుంది అంటే, మన యొక్క మెదడులో ఒక మెరుపు మెరుస్తుందిట. ఆ మెరుపు 7 రకాల పాయలతో ప్రసరిస్తూ ఉంటుందిట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విశేషాలు అవే కదా, 7 రకాలైన గుర్రాలతో, విభిన్న కోణాలతో సంచరించేటువంటి గుర్రాలతో ఒక తేజస్సు పయనిస్తూ ఉంటుంది అని. ఇదే సూర్యనారాయణ యొక్క అసలైన తత్వం. అందుకనే ఆయన్ను సరసిజాసన సన్నివిష్ట అని ఒక మాట అంటారు. సరసిజాసన సన్నివిష్ట అంటే మన యొక్క సహస్రాల పద్మం మెదడు ఏదైతే ఉందో అదే సూర్యనారాయణుడి యొక్క శిశలైన స్థానం. కాబట్టే ఆయన సూర్య అంటే బాగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. మీరు గమనించారా, ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పిన మాటలలో ఆయన చాలా తేలికగా చెప్పారు. వాస్తవంగా అది మన తైత్తిరీయోపనిషత్తు యొక్క సారమైనటువంటి మాటలనే ఆయన మనం విన్నాం. అక్కడ కూడా ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉంది, చిన్నదా అంటే చిన్నది కాదు. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో మనకి తెలియదు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ నాయక అని వెంకటేశ్వర స్వామి వారిని మనం సంబోధిస్తూ ఉంటాం. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడా అంటే అది కూడా కాదు. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఒక సూర్యగ్రహం ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని అనేక రకమైన గ్రహాలు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైన జీవులు ఉంటారు అని. ఈ యొక్క సూర్యగ్రహం తన యొక్క తేజస్సు ద్వారా వాళ్ళందరి యొక్క బుద్ధులను, వాళ్ళందరిలోనూ జీవశక్తిని ప్రసరింపజేస్తుంది అని మనం విన్నాం. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో, ఎంత భూమి, ఎన్ని రకాల అధికరణాలు ఉన్నాయో, ఎన్ని మంది జీవులు ఉన్నారో ఎవరికీ తెలియదు. అందుకనే వేదం కూడా విశ్వం ఎంత పెద్దది అని చెప్పలేక 2 మాటల్లో తేల్చేసింది. ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దానికి 10 రెట్లు ఈ విశ్వమందయ్యా అత్యధిష్ట దశాంగులం అని. ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలున్నాయో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క పద్మపు రేకులాగా భావన చేయండి. పద్మపు రేకులాగా భావన చేస్తే ఆ పద్మపు రేకుల యొక్క మధ్యలో ఉండి ఆ వాటి యొక్క ప్రభను ఎవరైతే రేకుల లాంటి బ్రహ్మాండాల మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రభను, సామర్థ్యాన్ని ఎవరైతే అనుగ్రహిస్తున్నారో అటువంటి వాడు సూర్యప్రభా వాహనుడు అని పిలువబడుతూ ఉంటాడు. అంటే సవితృమండల మధ్యవర్తి అనే పదం, ఏదో ఒక చిన్న సూర్య గోళం ఉంటుంది, ఆ గోళంలో ఇల్లు వేసుకుని ఆ ఇంట్లో ఒక సోఫా వేసుకుని దాంట్లో కూర్చునేవాడు అని అర్థం కాదు. ఎన్ని సూర్యమండలాలున్నాయో తెలియదు, సూర్యులున్నారో తెలియదు. అటువంటి సూర్యమండలాల యొక్క మధ్యలో ఉంటూ వాటిలో సామర్థ్యాన్ని నింపుతూ ఉంటాడు. పరమాత్మ యొక్క సశలీన తత్వాన్ని చెబుతూ, నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చెబుతూ, నతత్ర సూర్యో విభాతి నచంద్రతారకం అని అంటూ ఉంటారు. ఎక్కడైతే సూర్యుడు కూడా ప్రకాశించలేడో, లేక ఎక్కడైతే చంద్రుడు నక్షత్రాలు ఉండరో, అటువంటి స్వరూపం పరమాత్మది అని చెబుతూ, ఆయన కనుక వ్యక్త స్వరూపాన్ని ధరించినట్లయితే ఆయనే అనేక కోటి సూర్య ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఒక సూర్యుని చూడటమే మనకి కళ్ళకి దుస్సాధ్యమైనప్పుడు కోటి మంది సూర్యులు ఒక్క పెట్టిన అలా ప్రకాశిస్తే ఎంత తేజస్సో పరమాత్మ యొక్క తేజస్సు కూడా అంతలాగే ఉంటుందిట. అంత తేజస్సు కనుక ఒక్క పెట్టిన ప్రకాశించినట్లయితే బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరి యొక్క బుద్ధులు ప్రకాశించవా? ఈ విధంగానే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే ప్రతి చోట వెలుతురు కనిపిస్తుంది. చూడగలగడం మన సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కనుకనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని అన్నారు. మన సంప్రదాయంలో ఏ శ్లోకం వచ్చినా అదేదో కేవలం సంస్కృత విశేషణాలతో పొందికగా కూర్చున్నది అని అభిప్రాయపడకూడదు. దాంట్లో ఎంతో సారవంతమైన విషయాలను గుప్పించి మనకు చెప్పారు. ఆ భావనలు చేయకపోయినా ఆ అభిప్రాయాన్ని చెప్పే శబ్దాలను పారాయణ చేసినా పుణ్యం వస్తుంది అని మన సంప్రదాయకర్తలు ఇటువంటి శ్లోకాలను నిత్యం పారాయణ చేయండి అని మనకు ఆదేశించారు. సంప్రదాయాలను అనుసరించాలి. మనం ప్రశ్నించే సామర్థ్యం మనకి లేదు, తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అందుకనే నారాయణ అనే పదం మనం వింటున్నాం. ఎప్పుడైనా సూర్యనారాయణుడు అని అంటూ ఉంటాం.

0: నారమంటే జ్ఞానం. జ్ఞానము యొక్క అయనం పరమావధి పరమాత్మ. సూర్య అంటే బుద్ధులను సక్రమంగా ప్రచోదింపజేసేవాడు. ఆ సక్రమంగా ప్రచోదింపజేయడం వల్ల కలిగేటువంటి విచారణ ద్వారా తెలియబడే పరిపూర్ణ స్వరూపుడు ఆ నారాయణుడే. ఈ రెండు జతకలిస్తేనే మానవ జీవ సార్థక్యం. ఇవి తెలుసుకోవడం కోసమే స్వామివారు అదుగో అత్యద్భుతంగా ఆ సూర్యమండలం మధ్యలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యప్రభా వాహనాన్ని కూడా మీరు గమనించండి, కిరణాలు ప్రసరితమవుతూ ఉన్నాయి. అనేక కిరణాలు ఉంటాయి, ఎన్ని కిరణాలు ఉన్నాయో లెక్క ఉండవు. మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ సూర్యప్రభా వాహనం యొక్క గమ్మత్తులో మరొకటి చెప్తారు. స్వామివారు ఆపాదమౌళి కనిపించేటువంటి వాహనాలలో ఇదొక వాహనం అంటారు. గజవాహనంలో కూడా స్వామివారు ఆపాదమౌళి కనిపిస్తారు. ఇక్కడ ఒంటరిగా ఇక్కడ కూడా సూర్యప్రభా వాహనంలో కూడా ఆపాదమౌళి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అదిగో అద్భుతమైనటువంటి రత్నఖచితమైన పాదాలు, కటిబద్ధ హస్తం, వరద హస్తం మనందరికీ కావలసినటువంటిది. మన యొక్క మనస్సులో ఉండేటువంటి చెడులను తొలగించి వేసేటువంటి సుదర్శన చక్రం, అలాగే మనకు జ్ఞానాన్ని మంచి వాక్కును అనుగ్రహించేటువంటి శంఖాన్ని ఆయన ధరించి ఉన్నారు. ఆ కళ్ళు చూడండి, అద్భుతమైనటువంటి కరుణను కురిపిస్తూ అవ్యాజమైన ప్రీతిని కురిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇక ఆ మొహంలో అత్యంత ప్రసన్నత. ఇక పెదవుల దగ్గర అత్యద్భుతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తోంది. మరొక గమ్మత్తు గమనించారా, ఆయన వరద హస్తం పైన ఒక చిలుక ప్రకాశిస్తోంది. చిలుక అంటే మాట. వాగ్దోషం అనేది చాలా ప్రబలమైనటువంటి దోషంగా చెప్తారు. మనం మనస్సులో అనుకున్నా సరే వాక్కులు రెండు రకాలు, నమో వాచే యాచోదిత యాచానుదిత అని అంటారు. మనం పలకటమే కాదు, మనస్సులో తప్పుగా అనుకున్నా సరే అది మాట కిందే వస్తుంది. ఈ పలికిన మాట ఎంత కష్టపడుతుందో పలకని మాట అంత పాపాన్ని గురి చేస్తుంది. కాబట్టి మాట సక్రమంగా ఉండాలి. మాట సక్రమంగా ఉండాలంటే బుద్ధి సక్రమంగా ఉండాలి. మంచి బుద్ధిని ప్రచోదింపజేస్తూ ఆ బుద్ధి ద్వారా మంచి వాక్కులను అనుగ్రహించాలి. ఒకవేళ మన యొక్క ప్రారంధాతిశయం వల్ల మనం గనక ఆలోచన చెడుగా ఉన్నా, ఆ ఆలోచన ప్రభావం వల్ల మనస్సులో వాక్కులైనా చెడుగా ఉన్నా, ఆ వాగ్దోషాన్ని ఆయన మాపమని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను మనం ఆశ్రయిద్దాం. కలౌ గోవిందము గోవిందనామస్మరణ కలౌ నామస్మరణాన్ ముక్తి అని పెద్ద మాట. నామస్మరణ మాత్రమే మన యొక్క కష్టాలను పోగొట్టగలదు. కాబట్టి మనం ఏమాత్రం బద్ధకించకుండా కనిపిస్తున్నటువంటి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, మనస్సులో ఆ పాదాలను పట్టుకున్నట్లుగా భావన చేస్తూ గట్టిగా గోవిందనామస్మరణ చేసుకుందాం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
1: సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన. మరి సూర్యనారాయణుడికి నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్లు అని అంటే, సర్వదేవాత్మకోహ్యేష సమస్తమైనటువంటి దేవతలు కూడా సూర్యుని అందే ఉన్నారు. కావున సూర్యునికి నమస్కరిస్తే చాలు, సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. అందుకనే కదా సర్వవర్ణముల వారు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేస్తారు. ఆయా సంప్రదాయానుసారంగా సూర్యుణ్ణి ధ్యానిస్తూ అనుష్ఠానాదులు చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా సర్వదేవాత్మకుడైనటువంటి సూర్యుడు సర్వదేవతలకు కూడా అధినాయకుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి వహించి తన ప్రభలో తాను ఈ విధంగా ప్రభను కురిపించడానికి, కాంతిని కలిగి ఉండడానికి ఆ నారాయణుడే కారణము. నారాయణుని యొక్క భాషచేట అంటే ఆయన యొక్క కాంతితోటే తాను కూడా ప్రకాశిస్తున్నాననే విషయాన్ని తెలియజేస్తూ సూర్యభగవానుడు నారాయణుణ్ణి ధరించి సూర్య నారాయణుడిగా భాషిస్తూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఆరోగ్యం సత్కవిత్వం మతి మతుల బలం కాంతిమాయుః ప్రకర్షం విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే సూత్ర సూర్య ప్రసాదాత్ అని చెప్పి అంటూ సూర్యుణ్ణి ఆరాధన చేయటం ద్వారా కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటుగా సత్కవిత్వం అంటే చక్కటి వాక్పటుత్వము, సరైనటువంటి బుద్ధి తెలివితేటలు, అలాగే శారీరకమైనటువంటి కాంతి, ఆయుష్, అలాగే విద్య ఐశ్వర్యము, సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా సూర్యభగవానుణ్ణి అర్చించడం ద్వారా కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి సూర్యభగవానుని యొక్క వాహనం ముందు గజరాజులు చక్కగా తన చెవులతోటే వింజామరలు వీస్తూ మును ముందుకు సాగుతూ ఉంటే

0: గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి అన్నీ కూడా ఆ రాజలాంఛనములన్నిటితోటి స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ వాహనము మునుముందుకు సాగుతూ ఉత్తర మాడవీధిలో కొనసాగుతూ ఉన్నది. మరి సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా ఉంటే స్వామివారు కూడా ప్రత్యక్ష దైవంగా ఉండి ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కొంగు బంగారం చేసి ఏడుకొండల వాడిగా వరప్రదాతగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామివారు. మరి అటువంటి స్వామి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని అంటూ ప్రచండుడిగా ఉంటాడు సూర్యుడు. ఏ విధంగా అయితే పరమాత్మకి అలాగే సూర్యునికి కూడా ఉన్నటువంటి లక్షణము అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్న ఇరివార్ణవ అన్నట్లుగా పరమాత్మ దుష్టుల విషయంలో ప్రచండంగా ఉంటాడు, రౌద్రంగా కనిపిస్తాడు. ఆశ్రయించినటువంటి భక్తుల విషయంలో చాలా సౌమ్యంగానూ దయామూర్తిగా కనిపిస్తాడు. సూర్యుడు కూడా అంతే, దుష్టుల పట్ల ప్రచండమైనటువంటి తన ప్రతాపాన్ని చూపిస్తాడు. మరి ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల తన కిరణముల చేత చైతన్యాన్ని అనుగ్రహించి రక్షిస్తూ ఉంటాడు. మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అంటే ఆ సూర్యుని యొక్క వంశములోనే రామచంద్రమూర్తి కూడా జన్మించి మర్యాద పురుషోత్తముడిగా సమస్త యుగాల వారికి కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇనకలోద్భవుడు అని చెప్పి, సూర్యవంశ సంజాతుడు అని చెప్పి రామచంద్రమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంతేకాదు, సూర్యభగవానుడు ఎలాగా ఆయన తృప్తి చెందుతాడండి అని అంటే ఏదో అనుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద హోమములు లేకపోతే యజ్ఞములు పూజలు చేయాలనుకుంటామేమో. అబ్బెబ్బే, అంత అవసరం లేదు. ప్రతిరోజు మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలుట సూర్యభగవానుడు ఆనందిస్తాడు అని చెబుతూ, ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని అంటూ ఆ సూర్యభగవానుడికి ప్రతిరోజు ఒక్క నమస్కారం చేస్తే చాలుట జన్మ జన్మాంతరములలో చేసినటువంటి ఆ పాపం వల్ల కలిగినటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో ఆ దారిద్ర్యం తొలగిపోతుంది. ఇక జన్మ జన్మాంతరములలో దారిద్ర్యం అనేది ఉండదు, ఐశ్వర్యముతోటి వెలుగొందుతారు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా సూర్యుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు, పైగా మనకు ప్రతిరోజు కనిపించేటటువంటి వాడు, అందుబాటులో ఉండేవాడు, మనకు చైతన్యాన్ని ఇచ్చేవాడు, మనల్ని మేలుకొలిపేవాడు, సమస్త జీవులకు కూడా ఆధారభూతులైనటువంటి ఆ సూర్యభగవాను అధిష్ఠించినటువంటి స్వామి ఆ శ్రీనివాస పరంబ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాలలో చక్కగా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు. అంటే సూర్యభగవానుల్లో ఉన్నటువంటి గుణములను, అదేవిధంగా ఆరోగ్యమును, ఐశ్వర్యమును మనందరికీ అందించడం కోసమే అని మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అంతేకాదు, పద్మావతీదేవిని పొందడానికి శ్రీనివాసుడు ఆ పద్మ సరోవరం దగ్గర సూర్యభగవాను ప్రతిష్ఠించి కొన్ని సంవత్సరముల పాటు ఆరాధన చేసి ఆ తర్వాత పద్మావతీదేవిని పొందాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కలయికలో కూడా సూర్యభగవాను యొక్క ప్రభావం అనేది ఉన్నది. మరి అటువంటి సూర్యభగవానుడు, సూర్యభగవాను అధిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని చెప్పి మనం స్వామివారిని ప్రార్థిస్తూ, అంతేకాదు మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధిస్తూ కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అహోవయ అంటూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయములను పూర్వం శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడికే ముందు చెప్పాడట, ఆ తర్వాత మరలా భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానమును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును అనుగ్రహించే సూర్యభగవాను అధిష్ఠించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పరబ్రహ్మ మనందరికీ కూడా ఆ లక్షణములను, ఆ ఫలితములన్నింటినీ కూడా భక్తులందరికీ, ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అందించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పాటల పల్లకి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటలను ఫోన్ ద్వారా కోరి వినవచ్చు. అందుకోసం డైల్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 2727244272728. విశాఖేతరులు 0891 అనే కోడ్ను ముందుగా డైల్ చేయాల్సి ఉంటుంది. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు శ్రోతలకు ఒక ప్రకటన. కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఈరోజు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా జరుగుతున్నట్లు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిస్షిప్ చేయని అన్ని ట్రేడ్ల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఆల్ ఇండియా రేడియో, హిందుస్థాన్ షిప్ యార్డ్ తదితర 25 కంపెనీలు, సంస్థలు పాల్గొని అర్హులైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్కు అవకాశమిస్తాయని తెలియజేస్తున్నారు. ప్రకటన విన్నారు. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమాన్ని పీసుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానంతో ప్రారంభిద్దాం. పసివాడి ప్రాణం చిత్రం నుంచి సంగీతం చక్రవర్తి.

విసరకు పోబ.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి?
1: నేను రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి, ఏపాటు కావాలి ఇప్పుడు?
1: భారతం చిత్రంలో మానవుడే మానవీయుడు పాట వినేది మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: నమస్తే మేడం. నర్సీపట్నం గారు పెద్దబొడ్డే పెళ్ళండి.
0: సరేనండి, ఏ పాట కావాలి ఇప్పుడు మీకు?
1: పరమానందే శిష్యులు కదా సినిమాలో పరమ గురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాదులే.
0: అలాగేనండి, మీకు నచ్చిన పాట వినిపిస్తుందా వినండి. నమస్తే అండి. పాట వినడానికి ముందు శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ఈ ఉదయం 11:15 నుంచి 12 వరకు ప్రసారమయ్యే మధురిమలో ఈరోజు ప్రేమ చిలుక పలికితే వ్యాఖ్యాన సహిత చిత్రగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. ఇప్పుడు శ్రోత కోరిన పాట వినేద్దాం.

0: దొంగ అంటే ఎవడురా, దొంగడు అనవలెనురా. రూములు చెప్పరా వ్యాకరణం గొప్పరా,
1: దొంగ వాణ్ణి దొరలాగా గౌరవించేదెట్లరా.
2: ఎలారా
3: ఎలాగా, తదిగిన

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ
1: మేడం,
0: పేరు?
1: నా పేరు శంకర్ మేడం. అనంతపురం జిల్లా పామిడి మండలం.
0: ఓకే అండి. శంకర్ గారు, ఏ పాట
1: మేడం
0: కావాలి ఇప్పుడు?
1: ఇద్దరు ఇద్దరి నుంచి పాట వినిపించండి మేడం.
0: ఏ పాట అండి?
1: ఓనమాలు నేర్పాలనే పాట మేడం.
0: తప్పకుండా అండి, ఇక్కడ చిన్న విరామం తర్వాత మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి. పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు శ్రోతలందరూ. ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతలు తమకు నచ్చిన పాట వినాలి అనుకుంటే డైల్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతరులైతే ముందుగా 0891 కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్న విరామం.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు పుల్లన మేడం గారు. సనప గ్రామము, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా?
0: బాగున్నామండి, చెప్పండి, ఏపాటి కావాలి పుల్లన్న గారు?
1: ఆంధ్ర పాపారాయుడు చిత్రం పేరు మేడం. అందులో అభినందన మందారమాల యేసుదాస్ పాడింది పాట మేడం గారు.
0: అలాగేనండి, మీకు నచ్చిన పాట వస్తే.
1: వందనాలు మేడం గారు.
0: నమస్తే అండి. పాట వినడానికి ముందు శ్రోతలకు ఒక గమనిక. కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఈరోజు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా జరుగుతున్నట్లు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్లు తెలియజేస్తున్నారు. ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిస్షిప్ చేయని అన్ని ట్రేడ్ల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చని తెలియజేస్తున్నారు. ఆల్ ఇండియా రేడియో, హిందుస్థాన్ షిప్ యార్డ్ తదితర 25 కంపెనీలు, సంస్థలు పాల్గొని అర్హులైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్కు అవకాశం ఇస్తాయని తెలియజేశారు. ప్రకటన విన్నారు, ఇప్పుడు పాట వినేద్దాం.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఏ పాట కావాలండి?
1: డాక్టర్ చక్రవర్తి చిత్రాలు అండి.
0: అలాగేనండి, పాట వినిపిస్తుందా? వినండి.
1: ధన్యవాదాలు.
0: నమస్తే అండి.

పాటల పల్లకీ కార్యక్రమానికి చిన్న విరామం ఇచ్చి తిరిగి కొనసాగిద్దాము. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: శ్రోతలకు నమస్కారం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి

0: వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధనేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధనేని యామిని శర్మ గారు.
1: నమస్కారం అండి.
0: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
1: మనకి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలని అలాగే అభివృద్ధి ఫలాలను అందిస్తూనే ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలకి అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకి ఉచితంగా ఆరోగ్యాన్ని అందించాలి అన్న లక్ష్యంతో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని 100 రకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయంటే చికిత్సలు, అవి ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారు ఉచితంగా వైద్య సహాయం పొందే అవకాశం ఉంది.
0: యామిని గారు, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
1: అంటే పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం అని అనుకోవచ్చు మనం, అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం అనుకోవచ్చు. ఇది భారతదేశం ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంపానల్డ్ ఏదైతే రిజిస్టర్డ్ ఆసుపత్రులు ఉంటాయో వాటన్నిటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికీ టైర్2 అంటే 2వ శ్రేణి అలాగే 3వ శ్రేణి సిటీలు, చిన్న చిన్న నగరాలు అంటాం కదా, అక్కడ పెద్దగా మంచి ఆధునికమైనటువంటి వైద్యము ఇదివరకు గతంలో అందుబాటులో లేదు. పిహెచ్సిలు ఉండేవి కానీ అంతకు మించినటువంటి వైద్య సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కూడా ఒకటి గ్రామీణ ప్రాంతాలు అంటే ఈ టైర్2 టైర్3 అని అంటాం కదా, ఇటువంటి నగరాలకు కూడా ఎక్కువగా ప్రజలకి లబ్ధి పొందించే విధంగా ఈ పథకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ కవర్ అంటే ఈ పథకం ద్వారా ఏమవుతుందంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు అంటే టెస్ట్లు అంటాం టెస్ట్లు, అలాగే మనకి ట్రీట్మెంట్, కన్సల్టేషన్ ఇవి అన్నమాట. తర్వాతనేమో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఏవైతే ప్రీ కన్సల్టేషన్ కానివ్వండి, ప్రీ అడ్మిషన్కి ఏది సంబంధించిందో దానికంతే సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ఇప్పుడు ఔషధాలు అంటే మందులు మరియు వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తువులు వాడుతుంటారు అవి కూడా బిల్లులు ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తారు మనకి. సిరంజ్ దగ్గర నుంచి పెద్ద కాటన్ వరకు కూడా అన్ని వాళ్ళు విడిగా వేస్తారు మనకి. అటువంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వస్తువులు, వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ రెండు ఉన్నాయన్నమాట. ఈ ఇంటెన్సివ్ నాన్ ఇంటెన్సివ్ కేర్లో అలాగే రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాలలో పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే వసతికి సంబంధించి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇన్ పేషెంట్ అంటాం కదా అంటే ఓపీ మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా ఆయుష్మాన్ భారత్లో కవర్ అవుతుంది. చికిత్స సమయంలో కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలు తలెత్తుతూ ఉంటాయి అంటే కొంచెం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇంకా చికిత్స భారంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతటి భారమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి చికిత్స అంటే మొదలు పెడితే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం వరిస్తుంది. ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నమాట. దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ చికిత్స వరకు కూడా ఇదంతా ఎంటైర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మెడిసిన్స్తో సహా, మెడిసిన్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంది.
0: మేడం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏ చికిత్సలు అందిస్తారంటారు?
1: ఇప్పుడు మనకి ఏదైతే సాధారణంగా మనము ప్రైవేట్ ఆసుపత్రిలో గనక అంటే మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకవేళ ఉదాహరణ కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, వాటిల ద్వారా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే మనకి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి మనం వెళ్తే వెళ్ళినప్పటి నుంచి ఆ సర్జరీ వరకు కూడా, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా ఎలా అయితే మనకి ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తుందో అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య పరీక్షలు ఇనీషియల్గా ఏదైనా ఐడెంటిఫై చేయాలని అనుకోవడానికి అంటే ఎవరికి ఏమైనా ఇబ్బందిగా ఉందనుకోండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటటువంటి వైద్య పరీక్షలు, ఆ తర్వాత ఆసుపత్రులు చేరినప్పుడు ఉండేటటువంటి ఇన్ రూమ్ ఉంటాయి కదా అంటే రూమ్ రెంట్లని లేదంటే డాక్టర్ విజిట్స్ అని చెప్పని ఇట్లాంటివి, తర్వాత చికిత్సలు కన్సల్టేషన్స్, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడానికి ప్రీ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా మనం వెళ్తూ ఉంటాం కదా అంటే ఒకసారి వెళ్ళి చూపించుకొని తర్వాత డాక్టర్ ఏదైనా పలానా తేదీ నాడు వచ్చి అడ్మిట్ అవ్వండి ఇవ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రీ కన్సల్టేషన్ ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు, అలాగే నాన్ ఇంటెన్సివ్ కేర్, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కూడా మనం ఐసీయూ

0: అంటూ ఉంటాం కదా. మళ్ళీ మందులు కూడా, సో మందులు అలాగే ఇతరత్ర ఖర్చులు, మళ్ళీ డయాగ్నోస్టిక్స్, ల్యాబొరేటరీ సర్వీసులు, ల్యాబ్స్లలో కనుక ఏమైనా ఇవి ఉంటాయి, పరీక్షలు చేస్తారు కదా టెస్టులు అలాంటివి, అలాంటివి, రూమ్ అకామిడేషన్లు, ఆ తర్వాతనేమో అవసరమైతే కనుక ఇంప్లాంట్, ఏదైనా అవయవానికి సంబంధించి ఇంప్లాంట్ సేవలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆసుపత్రి ఉన్నటువంటి రోగికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తారు, మంచి పౌష్టికాహారము. ఆ తర్వాత చికిత్స సమయంలో ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తుతూ ఉంటే గనక అటువంటివి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 15 రోజుల పాటు వరకు కూడా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఇందులో మనకి చికిత్సను అందించారు. ఓవరాల్గా ఇప్పుడు మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ డిశ్చార్జ్ వరకు ఏవైతే ఉంటుందో, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత, అలానే ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మొత్తం పీరియడ్లో అయ్యేటటువంటి వైద్య పరీక్షలు కానీ, వైద్య చికిత్స కానీ, మందులు కానీ, ఆహారం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వం భరిస్తుందన్నమాట.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం పొందటానికి ఎవరు అర్హులు, అలాగే వారు అర్హత పొందటానికి ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి?
0: ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వారు, లేదంటే పేద వర్గాల వారు, వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించి అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చేతి వృత్తులు ఉంటారు, అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సంవత్సరానికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిందంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారు. అలాగే మనం అర్హత మనకి ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంది. మనము అసలు ముందంటే ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రిలో ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ ఉంది. దాన్ని అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులో మన రాష్ట్రము అలాగే మన జిల్లా క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ వస్తుంది. జిల్లాల వారీగా ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి ఆసుపత్రి లిస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నది ఏంటంటే ప్రైవేట్లో కూడా చేయించుకోవచ్చు. సో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్లు వస్తాయి. మనం దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మెడికల్ స్పెషాలిటీ, అంటే ఇప్పుడు గుండెకి సంబంధించిందా లేదా లివర్కి సంబంధించిందా లేదా కాళ్ళు కనో ఎముకలు కనో, ఇలాగా మనం స్పెషాలిటీని కూడా ఎంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్ అని ఇస్తారు, అంటే వెరిఫికేషన్లా అక్కడ వెబ్సైట్లో ఇచ్చినప్పుడు అది ఎంటర్ చేస్తే మనకి ఏ ఆసుపత్రి ఉందో దాని పేరు వచ్చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం అలా ఎంటర్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా మన మొబైల్ నెంబర్, అంటే అది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టుగా ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో వచ్చేస్తుంది. లేదంటే గనక మనకి ఎంపానెల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ అని చెప్పనంటే వాళ్ళు కూడా జిల్లాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సంప్రదించవచ్చు. ఇది కూడా కాకపోతే ఆయుష్మాన్ భారత్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1455555 లేదా 1800115165 కూడా ఫోన్ చేసి మనము లబ్ధి, అంటే అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి ఎక్కడెక్కడ ఉన్నాయన్న డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దానికి నమోదు చేయించుకోవాలంటే ఏదైనా సరే గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు, లేదా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ, అలాగే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇది కూడా ఉండాలి. ఇంటి అడ్రస్సు, ఒకవేళ వెనుకబడిన వర్గాల వారు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కుల ధృవపత్రం ఉంటుందో అది, లేదంటే ఆదాయ ధృవపత్రము, లేదా కుటుంబ స్థితిగతులను తెలిపేటటువంటి ఎనీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి స్టాండర్డ్గా ఉండేటటువంటిది. మనం ఇంకా ఎక్కువగా కావాలని అనుకుంటే ఇందా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్కి చేసుకోవచ్చు అన్నమాట. దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. ఈ కార్డు జారీ చేసే ముందు మీ ఆధార్, అంటే కార్డు వాళ్ళు ఇష్యూ చేయడానికి ముందు మన దగ్గర ఒరిజినల్ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ కానీ ఏదైనా సరే అడ్రస్ ఐడెంటిటీ చూసుకొని దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు మనకి కార్డు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఆసుపత్రిలో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా చికిత్స కావాలని అనుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కయాస్క్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రతి ఆసుపత్రిలో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, అంటే గొడుగులాగా పెట్టుకొని కూర్చొని ఉంటాడు అనమాట టేబుల్ వేసుకొని. సో అతని దగ్గరికైనా వెళ్ళి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మాకు ఇలా ఉందని అంటే వాళ్ళు కూడా మనల్ని ఆసుపత్రిలో చికిత్స కోసం ఎన్రోల్ చేస్తారనమాట. ఈ పథకం కింద ఆడవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా, ఇటీవల కాలంలోనే నరేంద్ర మోదీ

0: 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు వృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది సీనియర్ సిటిజన్ దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికీ, వారందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అంటే
1: వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్,
0: ఎందుకంటే ఇవాళ రేపు సంపాదించే దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకే ఖర్చు అవుతుంది. అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య సహాయం అందే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగవుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ని కూడా చాలా పెంచారు. గతంతో పోల్చుకుంటే 10 ఏళ్లకు ముందు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే కనుక మనకి నాణ్యమైన మందులు దొరుకుతున్నాయి, మంచి చికిత్సలు దొరుకుతున్నాయి, అలాగే వందలాది చికిత్సలు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగానే వైద్య సహాయం అందించడం అనేది. ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మందికి పైగా ఇందులో ఆయుష్మాన్ భారత్లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందడం అనేది జరిగింది. ఏదేమైనా సగటు మనిషికి చాలా మంచి ఊరటనిచ్చేటటువంటి ఒక సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు.
1: యామిని గారు, ఆయుష్మాన్ భారత్ పథకంలో సుమారు ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు?
0: ప్రజెంట్ అయితే కనుక 1393 రకాలైనటువంటి చికిత్సలకి అందిస్తున్నామండి. కాకపోతే దీనికి సంబంధించిన అంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయంటే కంటి శుక్లం కానీ లేదంటే ప్రసూతి, నవజాత శిశువులు అంటే డెలివరీస్ అట్లాంటివి ఏవైతే ఉంటాయి అవి, తర్వాత శిశు సంరక్షణ, ఎంఆర్ఐ మరియు అంటే పిఇటి స్కానింగ్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా, అటువంటి రోగ నిర్ధారణ కూడా మనకి పరీక్షలు కవర్ అవుతాయి. కానీ ఇందులో పరీక్షలు కవర్ అవ్వనివి ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏదైతే కొంచెం శరీరానికి అందానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవ్వవు. ఉదాహరణకి దంత విధానాలు కానీ లేదంటే కనుక మేజర్ ఆర్గాన్ ఇంప్లాంటేషన్స్ కానీ లేదా ఊబకాయము, వంద్యత్వము, మానసిక అనారోగ్యము ఇటువంటివి ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ కానివి. మిగతా ఇందా చెప్పినట్టుగా దాదాపు 1390కి పైగా అన్ని రకాలుగా మిగతావన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు కాస్మెటిక్ ఇవన్నీ మామూలు ప్రైవేట్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ కావు.
1: యామిని శర్మ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు అన్ని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయంటారా?
0: ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏదంటే పథకం ఉందో, కానీ దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేయాలని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించే సహకారాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి రాజకీయ కక్షపూరితంగా ఉన్నారు. కానీ చాలా దురదృష్టకరం, అటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిందేనంటే నిజమైనటువంటి పేదలు ఉన్నారు, వారందరికీ ఇట్లా మనిషికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని వాళ్ళు చేజేతులారా నిరాకరించినట్టే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని వేలాది ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రిజిస్టర్ చేసుకొని ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా దాదాపు 1 లక్షల మందికి సదుపాయాన్ని అందించాయి, చికిత్సను కూడా అందించాయి. అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినదైనా కేవలం అది ప్రజల కోసమే అని చెప్పని అర్థం చేసుకుని కేంద్రం ఇచ్చేటటువంటి సహకారం అయితే ఉందో అది ప్రతి రూపాయి ఒడిసి పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 కోట్ల కుటుంబాలు రిజిస్టర్ అయి ఉన్నాయి, ఇంకొక 10 కోట్ల కుటుంబాలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమి లేదు.
1: ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలండి.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటివరకు విన్నారు. పరిచయకర్త కె రాణి.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమం తిరిగి కొనసాగిద్దాము. ఇందులో శ్రోతలు తమకు నచ్చిన పాటలు వినడానికి డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244 2727288. ముందుగా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వినేద్దాం. అవునన్నా కాదన్నా చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఉషా ఆలపించిన పాటను ఆర్పి పట్నాయక్ స్వరకల్పనలో.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి అమ్మా. పలక సత్యనారాయణ నా పేరు.
0: చెప్పండి సత్యనారాయణ గారు, ఏ పాట వింటారు?
1: నాకు ధర్మాత్ముడు ఈ సినిమాలో శిలకపచ్చ చీరగట్టి శోకులన్నీ దాచిపెట్టి ప్రాణాలు తోడేయకనే పాట ఉంటుందమ్మా.
0: అలాగేనండి, ఆ పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే, బాయ్ అమ్మా.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు తాతారెడ్డి బొగపని, మాట్లాడుతున్నానండి.
0: ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: మాకు తరంగిణి సినిమా నుంచి టైటిల్ సాంగ్ కావాలండి.
0: అలాగేనండి, పాట వినిపిస్తున్నా, వినండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మునగపాకు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు, ఏ పాట కావాలి ఇప్పుడు?
1: పవిత్ర బంధం సినిమాలో పట్టబొట్టు సిరిగిపోదులే అని పాట కావాలండి.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి. నమస్తే అండి.
1: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తల్లిపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. చెప్పండి నరేంద్రరెడ్డి గారు, ఏపాటు కావాలి?
1: మేడం సీతారాం కళ్యాణ సినిమాలో వీళ్ళు వాళ్ళు ఎవరంటే అన్ని పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, వినండి, పాట వస్తుంది.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి. పాట వినడానికి ముందు శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ఈ ఉదయం 11:15 నుంచి 12 గంటల వరకు ప్రసారమయ్యే మధురిమలో ప్రేమ చిలుక పలికితే వ్యాఖ్యాన సహిత చిత్రగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప నుండి ఓలుడి మేడం.
0: సరేనండి, ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: అదే మల్లమ్మ కథ చిత్రంలో ముత్యాల బొమ్మది ఏదో పాట కావాలి.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.
1: బాయ్ మేడం.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం
1: హలో,
0: అండి.
1: నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి.
1: నా పేరు కాకియప్పారావు, చెంగళరావుపేట తుమ్మలపల్లి వారిది.
0: సరేనండి.
1: గోపాల గోకుల్లోను టీఎం సౌందరరాజుని పాడతారు అమ్మా. ఇదే నా తరతరాల్లో చెప్పు.
0: సరేనండి, ఆ పాట కావాలా?
1: నా
0: అలాగే,
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. మీ పేరు ఎక్కడి నుంచి
1: అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
0: మధుసూదన్ రెడ్డి గారు ఏ పాట వింటారు ఇప్పుడు?
1: మేడం ఒకే కుటుంబం నుంచి మంచిని మరిచి వంతెనేసనే సాంగ్ ఉంటుంది మేడం.
0: ఉందండి ఆ పాట కావాలా?
1: ఆ సాంగ్ ప్లే చేయండి మేడం.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌడపాల నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారు, ఏ పాట కావాలి?
1: మాకు బాలాజన్ సినిమా నుంచి అప్పటి తిప్పడంటే పులిమంగారుడు, తిప్పరాజు ప్రభు అంటే పులిమంగారు, ఆ పాట వేయించానమ్మా.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ అమ్మా.
0: నమస్తే అండి.
2: Thank you.

ఉప్పరోణ్ణి సాకలోణ్ణి, కప్పరాల తిప్ప మీద ఉప్పరోణ్ణి సాకలోణ్ణి. ఎప్పుడైనా ఎవరినైనా అడుగో మాంగోరు మాంగరు, అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు, ఇప్పుడు తిప్పరాజు పెబునండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం, నమస్తే, శుభోదయం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మేము హైదరాబాద్ వనస్థలిపురం. నా పేరు బాలాజీ అండి.
0: ఓకే బాలాజీ గారు, ఏ పాట కావాలి?
1: రాధాకృష్ణ శోన్ బాబుది, రాధా టైటిల్ సాంగ్ వేయండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా వినండి, పాటొస్తుంది.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: నమస్తే.

కార్యక్రమంలో చివరిగా అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుంచి చక్రీశ్వర కల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌసల్యల యుగళగీతం.

ఇప్పటివరకు పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్దిసేపట్లో దార్శనిక్ భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన అంశం గురించి సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ కార్యక్రమంతో మీ నుంచి సెలవు తీసుకుంటోంది మీ పెండ్యాల రత్నమాల.

0: సుదీర్ఘ యోచన అంశంపై సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు.
1: ప్రజాసేవయే దేశసేవగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు స్థిరత్వంగా ఉండే పథకాలకు ప్రణాళికలను రూపొందించింది. ఈ నేపథ్యంలో దార్శనిక భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన ఈ అంశం గురించి సుసర్ల మాధవి గారి ప్రసంగం వినండి.
2: భారతదేశం విదేశీ పరిపాలన దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా స్వాతంత్రాలను పొంది 100 సంవత్సరాల ఒక గొప్ప స్థితి. భారత్కి స్వాతంత్రం లభించి 100 సంవత్సరాలలో దేశం సాధించబోతున్న ప్రగతి, సాధించాలనుకునే లక్ష్యాన్ని వ్యూహాత్మకంగా ఊహాత్మకంగా తమ శక్తిని జోడించి అన్ని రంగాలలో వ్యవస్థలలో ముందడుగు వేసే వినూత్న ప్రణాళిక, అత్యంత గొప్ప ప్రాముఖ్యత కలిగిన ముందుచూపు వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం. 100వ స్వాతంత్ర వార్షికోత్సవం నాటికి భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో సాధించాలనేది ప్రభుత్వ దార్శనిక. ఈ దార్శనికత 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. యువత ప్రధాన వర్గంగా ప్రాధాన్యత ఇస్తే మహిళలు, రైతులు, పేదవారు అని మిగిలిన 3 వర్గాలను అభివృద్ధి చెందేలా చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. అంతేకాక వికసిత భారత యొక్క చోదక శక్తులుగా ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి

అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సాధికారత మరియు స్థిరత్వము సాధించేలా ప్రణాళికలు రూపొందించుకొనుట. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రణాళిక సమర్థవంత పాలన, సమ్మిళిత వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ మార్పుకు కీలకం భారతదేశ యువత. వారు దేశ విషయాలలో చురుకైన భాగస్వామ్యం వహిస్తూ మార్పుకు ఏజెంట్లుగా మరియు గ్రహీతలుగా పరిగణించబడతారు. అందరి పౌరులకు సమ్మిళిత ఆర్థిక భాగస్వామ్యం ద్వారా భారతదేశమును అభివృద్ధి చెందిన దేశంగా మార్చటం ఒక లక్ష్యం. కేవలం 2 దశాబ్దాలలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం. మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడం, సామాజిక సంక్షేమ పథకాలను విస్తరించడం, ఆర్థిక వృద్ధిని నడిపించటం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించటం, జీవన సౌలభ్యము, వ్యాపార సౌలభ్యము రెండింటినీ పెంచడం ఈ వ్యూహం యొక్క లక్ష్యం. పేదరికాన్ని పూర్తిగా రూపుమాపడం, 80 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఆహార భద్రతా పథకాలు ఏర్పరచడం, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడం మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం అనే బహుమితీయ విధానం ద్వారా సాధించడం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్దదైన జన్ ధన్ యోజన బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించటం ద్వారా, ఆర్థిక సాధికారత నిర్ధారించటం ద్వారా కోట్లాది మందికి సాధికారత కల్పించినది. ఆకాంక్షలు నెరవేర్చడం, బలహీన వర్గాల హక్కులను రక్షించటం, ప్రత్యేక సహాయ యంత్రాంగాల ద్వారా దివ్యాంగులకు సాధికారత కల్పించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం, 3 కోట్లకు పైగా గ్రామీణ పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన సరసమైన గృహాలను అందించటం ద్వారా అభివృద్ధి జీవన నాణ్యత పెంచుతుంది. రైతు సంక్షేమం ద్వారా వికసిత భారత దిశగా అడుగులు వేయడం, రైతు సంక్షేమంలో ప్రధానమంత్రి కిసాన్ ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డులు మొదలైన పథకాల ద్వారా ఆర్థిక భద్రత మరియు పంట నష్ట ప్రమాదం నుండి రక్షణను నిర్ధారిస్తాయి. దీనివలన కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి మరియు 100 కోట్ల నిధుల సౌకర్యంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వామిత్వ, పిఎం ప్రణామ్ పథకం మొదలైన వాటి ద్వారా సేంద్రియ వ్యవసాయం మరియు స్థిరమైన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. సంపన్నమైన స్వావలంబన వ్యవసాయ రంగం యొక్క దార్శనికత పెంచుతుంది. అంతేకాక ఉమాంగ్ మరియు కిసాన్ రథ్ వంటి వేదికల ద్వారా పాలన మరియు సేవా బట్వాడాలో పరివర్తన చెందుతోంది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ కింద 4.6 కోట్లకు పైగా ప్రజలు డిజిటల్ సాధికారత పొందారు. రైతు సంక్షేమంలో భాగంగా రైతులకు లబ్ధి చేకూర్చే పథకం గోబర్ ధన్ పథకం, గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్ అనగా పశు వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వ్యర్థాల నుంచి శక్తి పరిష్కారాలను ప్రోత్సహిస్తోంది. నూతన బయోగ్యాస్ కేటాయింపుల ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సౌకర్యాలు ప్రధానంగా పశువుల పేడ మరియు ఇతర సేంద్రియ వ్యర్థాలను బయోగ్యాస్ మరియు కంపోస్టుగా మారుస్తుంది. దీనివలన గ్రామీణ ప్రాంతాలలో వ్యర్థాల నిర్వహణ, బయో ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు వాణిజ్యీకరణ ద్వారా ఆర్థిక అవకాశాలను సృష్టించడంతో పాటు పర్యావరణ రక్షణకు సహకరిస్తోంది. పిఎం కుసుమ్ పథకం ద్వారా భారతదేశం రైతులకు సౌరశక్తి పరిష్కారాలతో సాధికారత కల్పిస్తోంది. అదే సమయంలో వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ చొరవ ప్రపంచ పటంలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి సౌరశక్తి కోసం గ్లోబల్ గ్రిడ్ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి 17 మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే, అధిక దిగుబడినిచ్చే పంట పథకాన్ని ప్రారంభించారు. రైతులకు సబ్సిడీ రుణాలను పెంచడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పెంచాలని బడ్జెట్ ప్రతిపాదనలు మొదలుపెట్టారు. మహిళా సాధికారత దిశగా ప్రోత్సహించేలా అతి త్వరగా సాధించే దిశలో భారత ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే మహిళా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, విద్య, వ్యాపార సాంకేతిక సాధికారత ద్వారా మహిళలు ముందడుగు వేస్తున్నారు.
ఆర్థిక కార్యకలాపాలలో 70% మహిళలు ప్రగతి సాధించారు.

చేశారు. అంతేకాక రాష్ట్ర లోక్సభలలో 33% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ మహిళలకు కోటాలు, హామీలు ఇచ్చే నారీశక్తి వందన్ అధినియం మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ట్రిబుల్ తలాక్ను నేరంగా పరిగణించటం వలన ముస్లిం మహిళలకు భద్రత పెరిగినది. ఆర్థిక చేరిక దిశగా చేసిన ప్రయత్నాలలో 28 కోట్లకు పైగా మహిళలు జన్ధన్ ఖాతాలు ప్రారంభించి లబ్ధి పొందారు. ప్రధానమంత్రి ముద్రా యోజన స్టాండప్ ఇండియా లబ్ధిదారులలో మహిళలు ఎక్కువనే చెప్పాలి. జల్ జీవన్ మిషన్, పిఎంఎంయువై ప్రసూతి ప్రయోజనాలు మొదలైనవి మహిళా సాధికారత సంస్కృతిని ప్రోత్సహిస్తాయి. వికసిత్ భారత్ అభివృద్ధి చెందే ప్రక్రియలో విద్యకు ప్రముఖ స్థానం కల్పించారు. ఎంపిక చేసిన పిఎం శ్రీ పాఠశాలలకు మొదటి విడతగా దాదాపు 630 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. 12 సంస్థలను ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్గా ప్రకటించారు. నిష్ఠా టీచర్స్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్, విద్యాంజలి, మెంటారింగ్ మరియు నిపుణ్ భారత్ వంటి కార్యక్రమాలు ప్రాథమిక అక్షరాస్యత, అనుకూల పాఠ్యాంశాలు మరియు క్రెడిట్ ఆధారిత అభ్యాసాన్ని నొక్కి చెబుతున్నాయి. స్కిల్ ఇండియా మిషన్ మరియు పిఎం కౌశల్ వికాస్ యోజన లక్షలాది మంది నైపుణ్యాలను మెరుగుపరిచాయి మరియు సమర్థ ఉద్యోగ కేంద్రాల ఇండస్ట్రీ 4.0 కోసం శ్రామిక శక్తిని, పరిశ్రమ 4.0 నైపుణ్యాల స్థాయిలో శ్రామికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. ఇండస్ట్రీ 4.0 మరియు వికసిత్ భారత్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. ఇది భారతదేశ ఆర్థిక పరివర్తనకు ఒక దార్శనికతను సూచిస్తాయి. పరిశ్రమ 4.0 నాల్గవ పారిశ్రామిక విప్లవం. 4వ పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకునే ముందు సమాజంలో ఏర్పడిన 3 పారిశ్రామిక విప్లవాల గురించి తెలుసుకుందాం. 1వ పారిశ్రామిక విప్లవం మానవ సమాజంలో ప్రాథమిక పరిణామ దశగా పేర్కొనవచ్చు. 1762 సంవత్సరంలో బ్రిటన్లో ప్రారంభమైనది. వ్యవసాయాధారితమైన మానవ జీవితంలో యాంత్రీకరణ ప్రవేశించింది. వ్యవసాయానికి ఎద్దులు, నాగళ్లను ఉపయోగించే స్థానంలో యంత్రాలు, ట్రాక్టర్లను ప్రవేశింపబెట్టారు. గుర్రాల బగ్గీలపై వెళ్లే స్థితిలో స్టీమ్ ఇంజన్, బ్యాటరీ వాడుకలోకి వచ్చి ప్రయాణ సౌలభ్యాన్ని పెంచాయి. 2వ పారిశ్రామిక విప్లవం 1870వ సంవత్సరంలో ప్రారంభమైనది. లోహాలుగా స్టీల్, ఇతర తేలికపాటి లోహాలు, కొన్ని రసాయనాల తయారీ, విద్యుత్ తయారీ ఖచ్చితంగా పారిశ్రామిక విప్లవంగా పేర్కొనే ఆధునికీకరణకు అవకాశం ఇచ్చినది. రేడియో తరంగాలు ఎన్నో రకాలుగా వస్తు తయారీలకు, ఇన్నోవేషన్కు తోడ్పడినాయి. ప్రజలకు కమ్యూనికేషన్ సాధనాలు పరిచయం అయినాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో 3వ పారిశ్రామిక విప్లవ దశ వచ్చినదని చెప్పవచ్చు. బయోటెక్నాలజీ రంగం, కంప్యూటర్ల ప్రవేశం, రోబో తయారీ, డిజిటల్ ప్రక్రియను, ఆటోమేషన్ను ఒక్కసారిగా ఎక్కువ చేశాయి. డిజిటల్ టెలికమ్యూనికేషన్ సుమారుగా అన్ని రంగాలలోకి ప్రవేశించినది. 21వ శతాబ్ద ప్రక్రియగా 4వ పారిశ్రామిక విప్లవం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాట్ మరియు ఆటోమేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా తయారీ యొక్క డిజిటల్ పరివర్తనను సూచిస్తుంది. సమగ్ర వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించి అభివృద్ధి చెందిన దేశంగా మారటం భారతదేశం యొక్క లక్ష్యం. వికసిత్ భారత్ లక్ష్య దిశగా తయారీ రంగంలో వికసిత్ భారత్ సాధించడానికి పరిశ్రమ 4.0 కీలకమైన చోదక శక్తిగా పరిగణించబడుతుంది. ఆవిష్కరణ మరియు స్వావలంబనపై దృష్టి పెట్టి నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తోంది. డిజిటల్ పరివర్తన సవాళ్లను పరిష్కరించడం, ప్రపంచ పోటీతత్వం గుర్తించి ఆ దిశగా అడుగులు వేయడం, ఎంఎస్ఎంఈల పాత్రను అధికం చేయడం, ప్రపంచ విలువల గొలుసులో ప్రతి విషయంలో అధునాతన తయారీ పద్ధతులు స్వీకరించి మద్దతు ఇవ్వడం, ఆర్థిక, కార్పొరేట్, నాణ్యత, సంక్షోభ నిర్వహణ మొదలైన ప్రతి రంగం ప్రాథమికంగా సాంకేతిక గణన సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రంగం పరిశ్రమ 4.0లో భారతదేశ విజయానికి మూలస్తంభం. భారత్ తన స్వంత సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని గౌరవ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబులు శాస్త్రీయ స్వభావాన్ని ప్రోత్సహిస్తుండగా

0: మరెన్నో నూతనంగా ప్రారంభమవుతున్నాయి. క్రీడలలో ప్రావీణ్యత పొందే విధంగా మణిపూర్లో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పరిచారు. జాంబీబార్, అబుదాబీలలో ఐఐటి క్యాంపస్ల ఏర్పాటుతో ఉన్నత విద్య యొక్క అంతర్జాతీయీకరణ పురోగతిలో ఉంది. దీనికి ఫండ్ ఆఫ్ ఫండ్ మరియు స్టార్టప్ ఇండియా ఫండ్ స్కీముల మద్దతు ఉన్నది. విద్య, వైద్యం, రక్షణ, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వ్యవసాయం మొదలైన అంశాలలో సామాన్య ప్రజలనే ప్రధానంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వికసిత్ భారత్ దేశాన్ని ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రతి పౌరుడు ఉన్నత నాణ్యత గల జీవితాన్ని ఆస్వాదించే విధంగా ఎన్నో అత్యంత ఆవశ్యకమైన కార్యక్రమాలు మార్గదర్శకాలుగా ఏర్పరిచారు. భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించాలనేది ప్రభుత్వ దార్శనికత. ఈ దార్శనికత 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. యువతను ప్రధాన వర్గంగా ప్రాధాన్యత ఇస్తే మహిళలు, రైతులు, పేదవారు అని మిగిలిన 3 వర్గాలను అభివృద్ధి చెందేలా చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది.
1: మీరింతవరకు దార్శనిక భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన ఈ అంశం గురించి సుసర్ల మాధవి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం. అంశం ప్రేమచిలుక పలికితే.

రామచిలుక మనందరికీ తెలుసు, కానీ ప్రేమచిలుక? రామచిలుకని లాలన చేసి పలికించామనుకోండి, ఆ లాలనకి మరో పేరే ప్రేమ. రామ అంటే స్త్రీ అని కూడా అర్థం ఉంది, దైవం అని మనకు ఎలాగా తెలుసు. అదైతే అర్థం, ఇదైతే పరమార్థం. ఏది ఏమైనప్పటికీ కూడా చిలుకని చేరబిలిచి అలాగా ముంజేతి కొనగోట వాలింపజేసుకుంటే మన మాటల్ని ఆలింపజేసుకొని ఆలాపనగా కానీ పలికిస్తే ఆ చిలుక పలుకులు ఎంత ముద్దుగా, ఎంత ముచ్చటగా, ఎంత మార్దవంగా, మరెంత సరళంగా, హాయిగా ఉంటాయో కదా. ఈ హాయిలోని తీయదనం అందుకోవాలంటే, ఏం చిలుక పలుకుతావా పలకవా అంటే, చిలుక పలక్కపోగా సూది కొనదేరిన ముక్కుతోటి రివ్వునెగిరి లటక్కను ఒట్టించుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ కాలపు చిలుకలు కాబట్టి చాలా లాలనగా పలుకరాదటి పలుకవి అంటే గాని ఉలుకు పలుకు లేకుండా ఉన్న చిలుకలో కొద్దో గొప్ప పలుకు జాలువారుతుంది. పలుకరాదటి పలుక.

చిలకల వాలిన చెట్టు అంటారు. ఆకుపచ్చ రంగు ఆకులతో. అసలు ఆకు ఆ పచ్చలో ఉండబట్టే కదండి ఆకుపచ్చ అన్నారు. ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవడం అంటే ఆ గుబురుల్లో చిలుక వాలినా మనకు తెలియదు. చూడండి, బాగా గుబురుగా ఉన్న కొమ్మల్లో కోయిల ఎక్కడుంటుందో తెలియదు. ఇంత చిన్ని పెట్ట, అది కూ అంటే తప్ప అక్కడ అది ఉందని తెలియదు. తెలుసుకునేలోగా మళ్ళీ అల్లంత దూరంలో వినబడుతుంది. ఇంకోలా ఇలా ఇంకో ఇలా కాదు, ఇంకో కోయిల అంతకంటే కాదు, అదే ఎగిరి వెళ్ళి అక్కడ కూర్చొని అలా కూస్తూ ఉంటుంది. చిలుక అలా కాదు, రెక్కలు టపటపలాడిస్తోందనుకోండి, మన రెప్పలు రెపరెపలాడిస్తూ దాన్నే చూస్తూ ఉంటాం. ఎంత అందంగా ఉంటుంది, బుజ్జిగా చక్కగా ఆకుపచ్చ రంగుతో ఆహ్లాదంగా. అదొకటే చిలక, చిలుకల గుంపు. ఆ గుంపులోవన్నీ ఒకే రకం చిలకల. 350 జాతుల చిలుకలు ఉన్నాయి, 85 ప్రజాతుల్లో ఉన్నాయి. సిట్టసిఫార్మిస్లో మనం ఎంచుకోవడం, సిట్టసిఫార్మిస్ అంటే ఇదేమిటో విచిత్రం అనుకోకండి, అది చిలుక్కి శాస్త్రీయ నామం. పూర్వం ఓ వృద్ధురాలు చిలకని పెంచుకొని రామ రామ్ అనడం నేర్పింది. అప్పటి నుంచి అది రామచిలుక అయింది అన్నారు. ఇలాగా చిలుకలు ఎన్ని రకాలుగా రకరకాల వర్ణాలతో ఉన్న ఆకుపచ్చ రెక్కలు, ఎర్రెర్రటి ముక్కులు, చిలుకని కొలవగలమా అంటే మధుర మీనాక్షి ముంజేతి చిలుకను ఆమెతో సహా చిలుకతో సహా కొలవగలం అంటాం. కొలతలు అంటే ఆ దైవతానికి సంబంధించిన నెలతకు సంబంధించిన కొలత కాదు. మామూలుగా 3.2 అంగుళాల నుండి ఓ బుజ్జి బుజ్జిగా ఉంటుంది. బోళంత ఆహారం అవసరం అనుకుంటామేమో, అబ్బే దానికి ఏం కావాలో దానికి తెలుసు, మనకి కూడా తెలుసు. అందుకే ఎక్కడైనా జామ చెట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, కొంచెం కొంచెం కొరికేసి వదిలితే అబ్బా చిలక కొరికిన పండు అని మనం కూడా కొరుకుతాం. కానీ మనం కొరికితే మరెవరు కొరకరు. చిలక కొరికిందనుకోండి, అదో పట్టాన్ని ఎవరికి దొరకదు. చిలక తింటే జాంపండు మొత్తం తినేస్తుంది, లేకపోతే కొంచెం కొరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది అనుకుంటున్నావేమో, ఇంకొక పండును వెతుక్కుంటుంది. అయినా అది వచ్చేసరికి ఆ పండును మనం ఉండనిస్తామా ఏమిటి?

గారాల చిలుక చేత, పూర్వం హంసల చేత, వాటి చేత, కాళిదాస్ అయితే మేఘాల చేత రాయిబారాలు, దూతికా సందేశాలు పంపించినట్టు, ఇంకా ఇవేవి చేత కానప్పుడు, వీలుగా లేనప్పుడు రుక్మిణిలాంటి గడుసుకన్నె అయితే అగ్నిద్యోతనుడి వంటి ఒక ఉపాధ్యాయుని చేత శ్రీకృష్ణునికి లేఖ పంపించింది. చిలుక ముక్కున లేఖలు అందించి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. లేఖలు ఎందుకండి? లేఖలేక దొరికిన చిలుక దాన్ని దువ్వి శిక్షణనిచ్చి పంపించామనుకోండి, ఇట్లు అని వ్రాలు అని రాయక్కర్లేదు, అక్కడికి అని పంపిస్తే అదే అక్కడ వ్రాలు. అంచేత చిలుక లేఖలు కూడా ఉంటాయండోయ్.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

ఇన్ని స్వరాక్షరాలు చిలక పలకగలదా? అంటే ఏ గూటి చిలక ఆ పలుకు పలుకు అని. సాహిత్యం ఉన్న ఇంటిలో చిలకనుకోండి, బహుశా డుమోవులు ప్రథమావిభక్తి అన్నది డుమోవులు అని ముద్దు ముద్దుగా పలకొచ్చు. అలాగే నృత్యకళాకారుల ఇంటి చిలకనుకోండి, తాతయ్య తకతోం తకజీం ధం ఝం అని జతుల నచ్చు. మరి అలాగా ఆ గోళ్ళ చిలుకలన్నీ ఆనోళ్లలోంచి ఈనోటా ఆనోటా వేనోళ్ల పొగిడేలాగా వారి వారి అంతరంగ చిత్తవృత్తిని ఆ పంపకపు దారుల్లోంచి చిలుక నోట ఎందుకు పలకవండి, పలికించాలి గాని. అందుకే ఎప్పుడు పరుషాలు అడకండి, సరళాలు పలకండి అంటారు. చిలకని పెంచచ్చా? చిలకని పెంచక్కర్లేదు, అవి పెరుగుతాయి ప్రకృతి సిద్ధంగా వదిలేస్తే. మనమేదో వాటిని తీసుకొచ్చి పంజరంలో పెట్టి పండు ఫలము పెడితే అవి కావలసినవి తినే స్వేచ్ఛ కోల్పోయి వాటికి కావలసినవేవో మనమే నియంత్రిస్తూ ఉంటే తినక ఏం చేస్తాయి అంటే, ఒక్కసారి పంజరంలోంచి వదిలేశారనుకోండి, ఆ విహంగ విహారం రామచిలుక ప్రేమచిలుకగా మారి ఎంత సంతోషాన్ని పొందుతుంది, ఎంత హాయిగా పాడుతుంది. నేర్పించిన మాటల్ని ఒక్క అక్షరంతో చ తప్పకుండా పలుకుతుంది, ప్రేమ చిలుకుతుంది. రామదాస్ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు. ఆయన ముచ్చటపడి చిలుకని పెంచారు. బహుశా పెంచడం వల్లే ఆయనకి అనంతరకాలంలో బందీఖాన తప్పలేదేమో అనే ఐతిహ్యం కూడా ఉంది. ఇతిహాసాలు చరిత్ర కోశాలు ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ చిలుకను పెంచుకొని దానితో భావాలు పంచుకొని సరిగమలు నేర్పుకొని ఓర్పుగా పెట్టుకుంటే అది పాడుతుంది, ఆడుతుంది, మాట్లాడుతుంది. అందులో కూడా మహాభక్తుడైన వాడింటి చిలక ఎంచక్క రామా ఇంటికి అనే పిలుపులు, రామా ఇంటికి ఆ లీలలు అవలీలలు, ఆ చిలకలు సరసానికి మధుర గుళికలు, ముందు గడుపలు, ప్రాణధనువులు, రససిద్ధికి కారణములు కూడా అవుతాయి. అప్పుడప్పుడు ప్రేమ తోరణములవుతాయి, అలిగితే ప్రేమతో రణములు అవుతాయి.

0: చాలు
1: చాలు చాలు చాలు చాలు
0: విరహాలు చాలు చాలు
1: చాలు చాలు చాలు చాలు
2: అంతలాగా చాలు చాలు చాలు అంటూ ఉంటే మరీ జాలువారుతోంది కదా అని అలాగ రాణిచ్చామనుకోండి, రాణిస్తుందా? రాజిల్లే రాగం కూడా ఉందండో ఈ చిలక పేరుతోటి. శుకము, కేరము ఇవన్నీ చిలుకకి పేరు. అయితే కీరవాణి రాగం సంగీతజ్ఞులకి అందరికీ తెలుసు, అది కూడా చిలుక పేరుతోటే ఉంది. కీరవాణి రాగంలో చిలుకరించే ఆ మాధుర్యం చిలుకకి అబ్బాలి అంటే నేర్పించుకోవడం అని అనుకుంటామేమో. సాధారణంగా చిలుక నోరు తెరిచి ఏదో ఒక పారవశ్య స్థితిలో అలా ఆలాపన చేసిందనుకోండి, ప్రకృతి నుంచే వచ్చింది కదా సంగీతం, గాంధర్వం, అది కీరవాణి అయింది.

చిలకల కొలికిరు పాడవేమే, వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా

ఇలా కీరవాణి స్వరం కోసం వరం కోసం అన్వేషణ సాగుతూ ఉంటే ఒక్కసారి అటు వాగ్గేయకారుల వైపు వెళ్ళేమంటే కలిగి ఉంటే కదా అనుకుంటామేమో. త్యాగరాజస్వామి వారి సాహిత్యం చూస్తే తప్పకుండా మనం దాన్ని కలిగి ఉంటే కదా అన్న సందేహం ఉండదు. అంబవాణి అని హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతారు గారు, వరములొసగి పంచభూత కిరణావళి ముత్తు

స్వామి దీక్షితారి గారు, దేవి నీయే తుణై, ఇలాంటి కీర్తనలు ఎన్నో అసంఖ్యాకంగా మనకి ఒక్కసారి రాచిల్కలు పలకరించినట్టుగా మూగి మూగి మరీ రాగాలతోటి మన

రామచిలకమ్మ అని రాసిందాన్ని రామ్మ చిలకమ్మ అని లాలన చేసిందాన్ని. ఏదైనా తననే అని చిలకకు తెలుసు. అయితే చిలకలన్నీ స్త్రీ స్వరూపాలేనా? చిలకయ్య, చిలకన్న, చిలకతమ్ముడు, చిలకక్క అని పిలవమా అంటే, మరి అక్క కూడా స్త్రీ స్వరూపమే కదండి. ఏదైనా అక్కైనా చెల్లైనా స్త్రీ అంటే అమ్మ. ఆ అమ్మ జగత్తుకి అమ్మాయి చేత ధరించబట్టి కూడా చిలకమ్మకి అంత విలువ. మామూలుగా మన తోటల్లో కొమ్మల మీద అక్కడ ఇక్కడ అంటే చెట్లంటూ ఉంటే మనం స్వచ్ఛతని కోరుకుంటూ పరిశుభ్రమైన గాలిని, ప్రాణవాయువుని ఊపిరిగా తీసుకోవాలి అనుకుంటే పెంచాల్సింది చెట్లు. అవి చిలకకు మెట్లు. అలాంటి చోట వాలిన చిలకని బుజ్జగించి లాలించి పాటో పలుకో నేర్పుకోవడం, పండో ఏదో ఒకటి పెట్టి దానికి కాస్త చిన్ని బుజ్జకి ఉపశమనం కలిగిస్తే బుజ్జి నోరు తెరిచి ఎర్రెర్రని ఆ చిలుక ముక్కే నోరు కాబట్టి మొహమంతా ముక్కు నోరు చేసుకుని మంచి మంచి పాటలు మాటలు అందిస్తుంది. ఒక్కోసారి మనం ప్రేమతో బుజ్జగింపుగా కసిరినా అదేమీ బాధపడిపోదు, ఎందుకంటే ముసిరే విషాదాలుండవు, మురిసే వినోదాలు తప్ప.

పడవేసుకొని వెళ్ళిపోతూ పాట నేర్పిస్తే చిలక కూడా ఆ పాటని బుజ్జిబుజ్జిగా బుద్ధిగా తన గొంతులో పడవేసుకొని అలాగే వెళ్ళిపోతూ పాడుకుంటూ అలా దూర దూర తీరాలకి సాగిపోతుంది. వెళ్ళిన పడవలోనో, వచ్చే బస్సులోనో, రాబోతున్న బండిలోనో, ఎగురుతున్న విమానంలోనో, ఇప్పటికే వచ్చి ఆగిన రైల్లోనో ఏ మేనత్తో దిగారనుకోండి,

అది ఎంత హాయి, ఎంత అనురాగం, ఎంత అభిమానం ఇంటికి మహాలక్ష్మి వస్తున్నంత. అందుకే జానపద గీతాల పలవుల్లో కూడా కలికి చిలక అని మొదలెట్టి మెల్లిగా చలనచిత్రాల్లోకి చిత్రచలనంగా వచ్చేసరికి ఇదిగో

అలా వచ్చిన మేనత్త చిలుక చిలుకరించే ప్రేమలు, అనుబంధాలు, అభిమానాలు ఎన్నో. ఈలోగా ఏ వరసైన పడుచో చిలకని పిలిచి ఎందుకులేండి, వాళ్ళ మాటలు కూడా మనమే అనేసుకోవడం.

వోకల్ కార్డ్స్ ఎంత బాగా విస్తృతంగా విచ్చుకుంటే రాగాలాపన అంత హాయిగా వెళుతుంది. అయితే ఆరోహణ ఎంతవరకు వెళ్ళినా అవరోహణ కూడా అంత మృదువుగా నిదానంగానూ ఉండాలి. అవునా? మరి చిలుకకి వోకల్ కార్డ్స్ మనకి తెలుసు, లోకల్ కార్డ్స్ ఎప్పుడైనా చూసే ఉంటాం మనం బాట పక్కన చిలక జోస్యం, చిన్నగా ఆ గూడు అలాగ తెరవగానే అందులోంచి బయటకు వస్తుంది, అటు ఇటు చూస్తుంది. ఎవరైతే దాన్ని పెంచుకుంటున్నారో, ఆ పనికి వినియోగిస్తున్నారో, వాళ్ళు పెట్టిన వాటిలోంచి ఓ కార్డు తీస్తుంది. తీస్తే అందులో ఆ తీయించుకున్న వాళ్ళ జాతక ఫలితాలు ఉంటాయని లోక విశ్వాసం. బాగానే ఉంది, ఇలా ఇలా అని చేయి ఊపి పిలిచామనుకోండి, మనల్నే అనుకుంటాం. మన మొహం మనల్ని ఎవరు పిలుస్తారు? మనకేమైనా ఎర్రటి వంపు తిరిగిన ముక్కుందా? చూడచక్కని ఆకుపచ్చని రెక్కలున్నాయా? కూకూ కీకీ కీకీ అని చక్కగా శ్రావ్యంగా పలికి మాట్లాడి పాట పాడే స్వరం ఉందా? అవన్నీ చిలకరించేది చిలకకి. కాబట్టి ఆ చిలకమ్మని పిలవడం, ఆ చిలకమ్మని ఇంకో చిలక పిలవడం ఉంటాయి.

0: చిలక గోరింకల్లా కలకాలం వర్ధిల్లండి అని పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. కానీ ప్రాకృతిక విజ్ఞానం, పక్షి శాస్త్రాలు తెలిసిన వాళ్ళకి చిలక వేరే జాతి, గోరింక వేరే జాతి. ఆడగోరింక మగగోరింక ఒక జంట, ఆడచిలక మగచిలక ఆ ఒక జంట. ఇది శాస్త్రవేత్తల పరిశోధన. మరి ఈ చిలక గోరింక వర్ధిల్లడాలు అంటే
1: రసపట్టులో తర్కం కూడదు అని పూర్వ మహానుభావుడు చెప్పినట్టు అవన్నీ కవిసమయాలు, భావకథలకి సంబంధించినవి, భావ అంటే చిలక భావ కథలకు సంబంధించినవి. వాటిని అలాగే వినాలి, అలా ఆస్వాదించాలి, ఇలాగే ఆశీర్వదించాలి. శాస్త్రీయత విజ్ఞానం అది బుద్ధికి ప్రచోదనం. భావుకత, కవిత్వం, సాహిత్యం, కథలు, కథనాలు, గేయాలు, పాటలు, నర్తనాలు, కీర్తనలు ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. మనిషికి బుద్ధి, మనసు రెండు ఉండాలి. కానీ చిలకరించే రసాస్వాదనకు మనసే

కనుక చిలకమ్మ పిలిస్తే మళ్ళీ చిలకే పలకాలి. పలికే చిలక దగ్గరికి వెళ్దామా? వెళితే ఏమవుతుంది? ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? మనం వస్తున్నాం తెలిసి ఎగిరిపోతుంది. అలా కాకుండా దూరం దూరంగా వాటిని మనం గమనిస్తున్నామన్న సంగతి వాటికి తెలియకుండా ఉన్నంతవరకు పరికించవచ్చు. మరీ చనువు ఎక్కువైతే పలికించవచ్చు. పలికింది కూడా.

చిలక కొరికిన పండు చిలక్కొట్టిన పండు తీయగా ఉంటుందేమో గాని తీపి తీపి పళ్ళు తిన్న చిలక ముక్కుతో మాత్రం ఒకసారి ఇలా పొడిచిందనుకోండి అదేమంత తీయగా ఉండదు. అది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అబ్బా ఎందుకు ఇలా పొడుస్తుంది, నువ్వేం చేయకుండా పొడుస్తుంది ఏంటి? అంచేత మనం చిలకని ఏం చేయాలి అంటే వాటిని ఏం చేయకుండా ఉంటేనే అవి చక్కగా వృద్ధి చెందుతాయి. అలా వృద్ధి చెందినవి మనం ముందే చెప్పుకున్నాం, దాదాపు 350కి పైగా చిలకలు. తెలివైన చిలకలు కొన్ని ఉంటాయి, ఏం పని చెప్పినా వెంటనే నేర్చుకొని సర్కస్లో వాటిలో చూస్తాం కదా, గుండ్రంగా ఉండే వలయాల్లో మధ్యలో కట్టిన ఒక చిన్న తీగ మీదో దేని మీదో ఊగుతూ తూగుతూ ఉంటాయి. తెలివైన చిలకలు అంటారు. ఆఫ్రికన్ గే ప్యారెట్, మకావ్ అనగానే వచ్చి వాళ్తుంది ఆకర్షణీయమైన ప్రకాశవంతమైనటువంటి ఎరుపు నీలం పసుపు రంగుల్లో చిలక. మరి అమెజాన్ ప్యారెట్ సాధారణంగా ఆకుపచ్చగా ఉంటాయి, తల మీద వేరే వేరే రంగుల కుచ్చులు ఉంటాయి, చురుగ్గా ఉంటాయి, మంచి మంచి ధ్వనులు చేస్తూ తిరుగుతాయి. కాకటు, ఇదేం చిలకరుపు కాదండి, ఈ కాకటు అనేది ఓ రకం. దాని తల మీద చాలా మంచి చిన్న చిన్న కుచ్చులుండి తెలుపు నలుపు గులాబీ రంగుల్లో ఉంటాయి, బుజ్జి ఉన్నాయి కనబడుతున్నాయా, అవి లవ్ బర్డ్స్. చిన్నగా ఉండే అందంగా ఉంటాయి, ఎప్పుడు ఒంటరిగా ఉండవు, జంటగానే ఎగురుతూ ఉంటాయి. బడ్జరిగే, కాక్టైల్, కోనూర్ ఇవన్నీ కూడాను. అయితే మరి ఒక్కసారి ఆ చిలకల గుంపులోంచి ఇలా వస్తే భారతదేశం వైపు మెడ చుట్టూ గులాబీ లేదా నల్ల రంగు ఒక పట్టీలా ఉండి కనబడుతోందే, అది రామచిలుక. ఈ రామచిలుక కంటే కాస్త పెద్దగా ఉండి రెక్కల మీద ఎర్ర రంగు మచ్చలు కలిగి ఉంటాయి, అది పెద్ద రామచిలుక. బుజ్జు బుజ్జుగా ఉంటుంది, అది చిన్ని రామచిలుక. ఇంకొన్ని రంగురంగుల రామచిలుకలు ఉంటాయి. ఎవరినో అడిగారట, నీకు తెలిసిన రామచిలుకలు 3 చెప్పు అని. చాలా గంభీరంగా అయిపోయి ఆ పసిముఖం, రామచిలుక 1, పెద్ద రామచిలుక 2, బుజ్జి రామచిలుక 3 అన్నట్టు. అందరూ కిలకిల నవ్వారు. ఆ కిలకిలల్లో ఈ పసివాడి కలకలం కూడా కలకల కూడా కలిసిపోయింది. ఆ పసి రామచిలుక, అదిగో జీవితంలో ఇలాంటి చిలకలు, పచ్చదనం, చెట్లు, వాతావరణం హాయిగా ఉంటే వంతులు వేసుకొని భవంతులు పంచుకోవడానికి మనం వెళ్ళాం. ప్లాంట్లను కొట్టి ఎక్కడ పెడితే అక్కడ ప్లాట్లను కట్టడానికి వెళ్ళాం. ఆ పచ్చని చిలుకలు మనకి తోడుంటే చాలు అనిపిస్తుంది. ఇవాళకి చాలు అనిపించదు? చాలా చాలా.

అనంతర గీతం వినడానికి ముందుగా శ్రోతలకు ఒక గమనిక. దార్శనిక్ భారత్ వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22వ తేదీ మంగళవారం, అంటే రేపు ఉదయం 11 గంటలకు దార్శనిక్ భారత్ కార్యక్రమంలో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారి ప్రత్యేక విశ్లేషణ, ఐటీడీఏ పాడేరు పర్యాటక శాఖ మేనేజర్ శ్రీ చెట్టి సుమన్ గారు అందించే వివరాలు, మీ దార్శనిక్ భారత్ కార్యక్రమంలో ఈ నెల 22వ తేదీ మంగళవారం, అంటే రేపు ఉదయం 11 గంటలకు కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో దార్శనిక్ భారత్ వోకల్ ఫర్ లోకల్ రేపు ఉదయం 11 గంటలకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందిస్తున్న ఈ కార్యక్రమ ప్రసారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రాల ద్వారా, అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారాను ప్రసారమవుతుంది రేపు ఉదయం 11 గంటలకు. గమనిక సమాప్తం. మాయదారి మల్లిగాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల యుగుల గీతం.

కడపడి పాట వినడానికి ముందుగా ప్రకటన. ఈ నెల 22వ తేదీ మంగళవారం అంటే రేపు ఉదయం 11 గంటలకు మీ దార్శనిక్ భారత్ కార్యక్రమంలో ఓకల్

సూపర్ లోకల్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారి ప్రత్యేక విశ్లేషణ. ఐటీడీఏ పాడేరు పర్యాటక శాఖ మేనేజర్ శ్రీ చెట్టి సుమన్ గారు అందించే వివరాలు తప్పక వినండి. దార్శనిక్ భారత్ రేపు ఉదయం 11 గంటలకు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలు. గమనిక సమాప్తం. ప్రమీలార్జునీయం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల జంట స్వరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.4 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్ధరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలు

0: రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్లో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, పరివర్తనను నిర్వహించేందుకు అందరికీ ప్రయోజనం చేకూర్చే ఐక్యరాజ్యసమితి అనే ఇతివృత్తంతో ఈ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, సీనియర్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై తమ ప్రాధాన్యతలు, వైఖరులను వివరిస్తారు. సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్లో సమావేశమవుతున్న ప్రపంచ నాయకులు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, అప్పుడే ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత జాతీయ ఫార్ములరీ 7వ సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో 1100కు పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రతా డేటాబేస్కు ఔషధ భద్రతా సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. WHOకు ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు ఎదిగిందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పౌరులు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని, నిపుణుల ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలని, ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
1: We have over the years developed a very strong pharmacovigilance ecosystem which is capable of collecting, processing, analyzing as well as generating the medicines safety data from across the country. And today we have around 1150 ADR monitoring centers which are operational across the country, and we also intend to expand these facilities up to the primary health facility level.
0: భారత సౌర ఇంధన సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత సౌర ఇంధన సంస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణకై తమ ప్రాణాలర్పించిన అమృతాదేవి బిష్ణోయ్ సహా ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు ఖేజర్లీ త్యాగదినం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగధనుల జ్ఞాపకాలు నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో అంతర్భాగంగా నిలిచి ఉన్నాయని ఓం బిర్లా అన్నారు. భారత్లో పర్యావరణ పరిరక్షణ భావన కొత్తది కాదనే విషయాన్ని ఖేజర్లీ చెబుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. హిమాన్షు దిల్లాన్ 252.4 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకోగా, రుద్రాంక్ష్ పాటిల్ 230.9

9 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో కూడా భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. హిమాన్షు దిల్లాన్, పార్థ్ మానే, రుద్రాక్ష్ పాటిల్ల త్రయం 1890.1 స్కోరుతో

దేశ్. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం ప్రధానమంత్రి నిబద్ధత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్ధత, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తనను తీసుకువస్తోంది. ఈరోజు లక్ష్మణరావు ఇనామ్దార్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మణరావు తన సేవ, సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుజరాత్లో జరిగిన సహకారోద్యమానికి ఆయన దిశానిర్దేశం చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి.

0: ఈనాటి కార్యక్రమంలో కార్మికుల్లో ఒత్తిడి, మానసిక సమస్యలు, నివారణ మార్గాలు ఈ అంశం గురించి డాక్టర్ వి సదానందం గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనం ఒత్తిడి గురవుతున్నామని చాలామంది అంటుంటారు, అలాగే మానసిక సమస్యలు అని అంటుంటారు. దీని గురించి ఎంతోగానో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కార్మికుల్లో ఏ విధమైనటువంటి మానసిక అనారోగ్యం అనేది చోటు చేసుకుంటుంది, మనం దానిలోంచి బయటికి రావచ్చు అనే విషయాల్ని డాక్టర్ వి సదానందం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సదానంద గారు.
2: నమస్కారం అండి.
1: మానసిక సమస్యలు అనేవి ముఖ్యంగా ఏమిటి?
2: మానసిక సమస్యలు పలు రకాలండి. మేజర్గా ఏంటంటే సైకోసిస్, న్యూరోసిస్ అని రెండు రకాలు ప్రధాన మానసిక సమస్యలు ఉంటాయి. సో వాటిల్లో ఏంటంటే పెద్ద జబ్బులు, స్కిజోఫ్రెనియా కానీ, మానియా, డిప్రెషను ఇలాంటివన్నీ చాలా పెద్ద జబ్బులు, యాంగ్జైటీ, తర్వాత డిప్రెషను ఇలాంటివి, అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అంటే పరిసరాలకు అనుగుణంగా మనం ఉండకపోతే వచ్చే వ్యాధులు, ఇలాంటివన్నీ కూడా పలు రకాలన్నమాట.
1: ఇవి అందరికి కూడా వచ్చే అవకాశం ఉంది.
2: అవును.
1: ప్రధానంగా మరి కార్మికులకు సంబంధించి ఏ విధమైన సమస్యలు రావచ్చు?
2: ఇది ఒక ప్రత్యేకమైన వర్గము, ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయండి కార్మికులకి. ఎందుకంటే మిగతా వాళ్ళు వాళ్ళ వృత్తిపరంగా కానీ లేకపోతే మిగతా పరంగా కానీ ఒక రకమైన స్వేచ్ఛా జీవితం ఉంటుంది వాళ్ళకి. ఆ స్వేచ్ఛా జీవితము వల్ల వాళ్లకు చాలా వరకు జబ్బులు రాకుండా ఉంటాయి. కానీ కార్మికులకు వచ్చేవరకు ఏంటంటే వాళ్ళు ఒక ఫిక్స్డ్ లైఫ్ ప్యాటర్న్కి అలవాటు పడిపోతారు. సో ఆ ఫిక్స్డ్ లైఫ్ తర్వాత వాళ్ళు రకరకాల ఫ్యాక్టరీల్లో కానీ ఉద్యోగ స్థలాల్లో కానీ ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అనేది ఒకటి ఉండండి. ఫస్ట్ ఆ ప్రాంతానికి వాళ్ళు అలవాటు పడిపోవాలి. సో అది చాలా సైకలాజికల్గా డిప్రెషన్కు, యాంగ్జైటీకి తోడ్పడే జబ్బు అన్నమాట. అదేవిధంగా కొంతమందికి డస్ట్ పడకపోవడం, తర్వాత ఫ్యాక్టరీలో ఆ మెషినరీలో ఉండడం వల్ల ఒక రకమైన ఫోబియా, భయం కలిగించే పరిస్థితులు కలగడం, తర్వాత పైన అధికారులు అంటే కార్మిక

0: కొన్నిసార్లు వాళ్ళ టాలెంట్ను నిరూపించుకోలేక పైన వాళ్ళు చెప్పే మాటలను భరించలేక కూడా కొన్నిసార్లు వాళ్ళకి డిప్రెషన్ లాంటి పరిస్థితులు రావడం ఇట్లాంటివి అంటే కొన్ని వృత్తిపరంగా అక్కడ చేసే పనిని బట్టి చర్మ వ్యాధులు తర్వాత ఆస్తమా అలర్జీ ఇలాంటివి రావడం అదొకటి. మానసికంగా కూడా వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్లో ఉండడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేని బాధలు ఉండడం వల్ల కూడా వాళ్ళకి యాంగ్జైటీ డిప్రెషను ఇతర జబ్బులు కూడా మానియా సైకోసిస్ అవి కూడా వస్తాయి. కానీ మెయిన్గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం వల్ల కొన్ని జబ్బులు తలనొప్పి ఇట్లాంటివన్నీ వస్తుంటాయండి.
1: వాటి యొక్క లక్షణాలు ఏమిటంటారు?
0: ముఖ్య లక్షణాలు ఏంటంటే ముందు అడ్జస్ట్మెంట్ డిజార్డర్ వల్ల ఏమవుతుందంటే పర్సన్ డ్యూటీకి రావడం తగ్గించేస్తాడు రోజు రోజు, ఒక్కొక్కసారి చెప్పకుండానే రాకుండా యాబ్సెంట్ అయిపోతాడు. కారణం ఏంటో తెలియదు అన్నమాట. సో అలాగే మిగతా వాళ్ళతోని అడ్జస్ట్ కాలేక అంటే పై వాళ్ళ మాటలు పడలేక ఈగో ప్రాబ్లం అని కొంత ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు కూడా నేను ఆయనతో మాట పడేదేంటి అని అలాంటి ఈగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు అట్లా. తర్వాత ఇంట్లో ఉన్న సమస్యల వల్ల కూడా వాళ్ళు సరిగా డ్యూటీకి రాలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో ఏ కారణాల వల్ల వాళ్ళు డ్యూటీ సరిగా రాలేకపోతున్నారు, పని సరిగా చేయలేకపోతున్నారు అనేది అన్వేషించాల్సిన అవసరం ఉందన్నమాట.
1: ఈ అన్వేషణలో ఎవరెవరి పాత్ర ఏంటంటారు?
0: అన్వేషణలో చాలా మంది పాత్ర ఉంటుంది. ముందు యాజమాన్యం అంటే ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రైవేట్ ఫ్యాక్టరీ అయితే యాజమాన్యం. ఈ యాజమాన్యం ఏంటంటే జస్ట్ నెగ్లెక్ట్గా సెక్టర్ లాగా కార్మికులను ఏదో చెప్తే పనిచేసే సెక్టర్ లాగా కాకుండా వాళ్ళ వల్లనే మన పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అనే దృక్పథాన్ని కలిగించుకొని వాళ్ళను మంచి శాంతియుతంగా పీస్ఫుల్గా ఏ మానసికమైన సమస్యలు లేకుండా ఉండడానికి ఏ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనేది వాళ్ళు వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. ఫస్ట్ అధికారులు సమీక్ష చేసుకొని కార్మికుల సమస్యలను నేరుగా వాళ్ళు అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకొని ఎగతాళిగా అలా కాకుండా వాళ్ళ సమస్య నిజంగా వాళ్ళ జెన్యునిటీ ఎంత, దాన్ని మనం ఏమైనా పరిష్కరించి దాన్ని ప్రొడక్షన్కి ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుందా లేదా. ఎందుకంటే ఆరోగ్యవంతమైన మనిషి ఎక్కువ పనిచేస్తాడు, అనారోగ్య మనిషి సమయం అంతే తీసుకుంటాడు కానీ దాని ఎఫిషియన్సీ కెపాసిటీ తగ్గుతుంది. సో మనం ఏంటంటే కెపాసిటీని పెంచి ఉత్పత్తిని పెంచే రకంగా ఉండాలి. ఏదైనా ఉత్పత్తి కావచ్చు లేకపోతే మంచి సామర్థ్యవంతమైన పని కావచ్చు ఏదైనా కావచ్చు, దానికి ఫస్ట్ ఏమో యాజమాన్యం, తర్వాత కార్మికుల నాయకులు ఉంటారు కొందరు, వాళ్ళు కూడా వీళ్ళని ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్స్కి వాటికే ఉపయోగించుకోకుండా వాళ్ళ వ్యక్తిగత సమస్యలను తెలుసుకొని ఏ కారణం వల్ల మనం మన యాజమాన్యానికి కానీ మనం చేసే పనికి కానీ న్యాయం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. వీళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో ఒత్తిడిని తర్వాత ఇంట్లో వాళ్ళకున్న సమస్యలని ఇక్కడ ఫ్యాక్టరీలో ఉన్న సమస్యలను రెండింటిని కూడా వాళ్ళు చెప్పుకొని షేరింగ్ తోటి కార్మికులకు చెప్పుకోవడం ద్వారా దానికి పరిష్కారం ఏమైనా లభిస్తుందా అని అన్వేషించడం ద్వారా వీటికి పరిష్కార మార్గాలు కనుక్కోవచ్చు.
1: ఈ సాంఘిక సమస్యలు అనేటివి ఏ విధమైన ప్రభావం చూపిస్తారు వీళ్ళ మీద?
0: సాంఘిక సమస్యలు ఇది అతి ముఖ్యమైన భాగం అండి. సాంఘిక సమస్యలు అనేటివి ఏంటంటే వీళ్ళు ఫ్యాక్టరీతో సంబంధం లేకుండా సొసైటీలో అందరికీ వచ్చే సమస్యలు అన్నమాట. ఉదాహరణకి అకారణంగా భార్యాభర్తలు కొట్లాడుకోవడం వల్ల పిల్లల చదువుల్లో చాలా తేడా వస్తుంది, వాళ్ళ అసాంఘిక శక్తులుగా తయారయ్యే అవకాశాలు. అదేవిధంగా పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించకుండా ఈ పర్సన్ కార్మికుడు కానీ స్త్రీ కానీ తాగుడు మత్

0: ఎఫిషియన్సీలో ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ముందు అక్కడ ఆ ప్రాబ్లమ్స్ని సెట్ చేసుకొని ఇక్కడ మన ఫ్యాక్టరీలో కానీ ఇక్కడ ఉన్న సమస్యలను సెట్ చేసుకోవడం ద్వారా ఈ మానసిక సమస్యలు మన దరిదాపులో రాకుండా చేసుకోవచ్చు.
1: ఈ సైకోసిస్ ఇలాంటి వాటికి గురవుతున్నప్పుడు వీళ్ళను ఏ విధంగా వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసి వారిని అందులోంచి బయటికి తీసుకురాగలం?
0: ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే అసలు జబ్బులు అనేవి ఎలా ఉంటాయనేది కూడా చాలా మందికి తెలియదండి, మానసిక జబ్బులు ఎలా ఉంటాయనేది. కాబట్టి ఆ జబ్బులను గుర్తించడానికి కూడా మనం ఒక రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే ఎడ్యుకేషన్ అంటే పెద్ద ఎత్తున కాదు, మన ఫ్యాక్టరీల్లో పనిచేసే ప్రాంతంలోనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని పెట్టుకోవాలి. ఏ జబ్బు ఎలా ఉంటుంది, మానసిక సమస్య సైకోసిస్ ఎలా ఉంటుంది, డిప్రెషన్ ఎలా ఉంటుంది, మానియా ఎలా ఉంటుంది. ఒక వ్యక్తి తను యాక్టివ్గా పనిచేసే వ్యక్తి రోజు రోజుకు గ్రాడ్యువల్గా తన శక్తిని తగ్గించుకొని ఒంటరిగా ఉండడం, ఏడుస్తూ ఉండడం, బాధపడుతూ ఉండడం, పనిచేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఇతరులు గమనించి అతనిలో డిప్రెషన్ అనే వ్యాధి వచ్చిందని తెలుసుకోవచ్చు అనమాట. అట్లాగే మిగతా వ్యాధులు కూడా. సో ఈ వ్యాధులన్నింటినీ కూడా కొంతమంది నిపుణులను పిలిపించుకొని అవగాహన కార్యక్రమాలు పెట్టించుకోవడం ద్వారా వాటిని ఎలా గుర్తించాలి అనేది చేస్తే అప్పుడు తప్పకుండా ఈ మానసిక వ్యాధుల బారిన పడిన వ్యక్తికి ఏ విధమైన సహాయం చేయొచ్చో మనం మన ఆర్గనైజేషన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ చేయొచ్చు అన్నమాట.
1: మన ట్రీట్మెంట్ అనేదే కాకుండా కుటుంబం వీరిని ఎలా బయటికి తీసుకురావచ్చు అంటారు?
0: కుటుంబం చాలా ముఖ్యం. పనిచేసే వ్యక్తికి ఇంటికి రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంది. అది తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో కుటుంబానికి ఏంటంటే వచ్చిన వ్యక్తికి మంచి ప్రశాంత వాతావరణంలో సరైన తిండి, గాలి, ఇల్లు అవన్నీ కూడా ఆర్గనైజేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఉండేలాగా పిల్లల భద్రత, చదువుకు భద్రత, ఆరోగ్య భద్రత, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కార్మికుడు ఆలోచించుకోలేని విధంగా ఉండాలి. అవి సంబంధం లేదు, వాళ్ళే చూసుకుంటారు అనేలాగా ఉండి తర్వాత కుటుంబంలో కూడా ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు ఇతను కూడా ఏంటంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మన ఆఫీసుల్లో కానీ కార్మిక సంస్థల్లో అప్పుడు కూడా ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఓవరాల్గా అన్ని ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నిపుణులను సంప్రదించి అతనికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం ద్వారా కార్మికుని మానసికంగా ప్రశాంతంగా ఉండటమే కాకుండా అతని సామర్థ్యాన్ని పెంచడం అనేది జరుగుతుంది అన్నమాట.
1: సాధారణంగా ఇప్పుడు ఈ పనిచేసే ప్రదేశాల్లో కానివ్వండి, కళాశాల లాంటి ప్రాంతాల్లో కూడా ఒక్కోసారి ఏం జరుగుతుందంటే వాడు మెంటల్గా అంటుంటారు,
0: అవును,
1: అది వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? వాళ్ళని ఒక రకంగా ఒక పక్కకు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఆఫీసుల్లో కానివ్వండి, కర్మాగారాల్లో కానీ కొన్ని చోట్ల చూస్తున్నాం.
0: అవునండి, అది చాలా తప్పండి. మెంటల్ అనేది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఎలాగో, లంగ్స్ ప్రాబ్లం ఎలాగో, బీపీ షుగర్ ఎలాగో, అలాగే ఈ సైకలాజికల్ ప్రాబ్లం కూడా ఒకటి. అంటే మైండ్ ఉన్న వాళ్ళకే మైండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మైండ్ ఉన్నది కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒక ప్రాబ్లం మామూలు జబ్బులాగానే ఇది కూడా అనుకొని సో అతనికి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, దానికి సరైన వైద్యం తీసుకుంటే సరిపోతుంది అనే రకంగా ఉండాలి. కానీ అది ఎగతాళి చేయాల్సిన పని కాదు. ఈ రోజుల్లో పర్సన్ కానీ కుటుంబాలు కానీ ఇలాంటి సమస్యలను గుర్తించినప్పుడు వాళ్ళను ఎగతాళి చేయకుండా వెంటనే మానసిక వైద్య నిపుణుల దగ్గర తీసుకెళ్లి సలహా తీసుకొని అది చిన్న జబ్బా పెద్ద జబ్బా అనేది కన్ఫర్మ్ చేసుకొని అసలు జబ్బే కాకపోవచ్చు కొంతమందిలో, సో దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది వెళ్ళడం ద్వారా మనం చేసుకోవచ్చు. ఎగతాళి చేయడము లాంటివి మాత్రం చాలా అతని లోపల ఇంకా ఆత్మ న్యూనత భావాన్ని కలిగిస్తాయి, డిప్రెషన్ వస్తుంది దానివల్ల.
1: డాక్టర్ గారు, ఈ కార్మికులు అనేవాళ్ళు వాళ్ళు పనిచేసే చోట ఎఫిషియెంట్ గా పనిచేయడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఇటు వాళ్ళకి కావలసిన సౌకర్యాలను యాజమాన్యం ప్రొవైడ్ చేస్తూ, అలాగే కుటుంబ పరంగా వారు ఏ విధమైన ఇంట్లో ఏదో నచ్చకాకుంటే ఆ రోజు అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సాధారణంగా,
0: అసలు ఎక్కువ శాతం అది
1: అది రాకుండా
0: అవును
1: వారి అవసరాలను చూసుకుంటూ, అలాగే కార్మిక నాయకులు వారి యాజిటేషన్ కోసమే వీళ్ళని తీసుకెళ్లకుండా వాళ్ళు ఏం జరుగుతుంది మంచి చెట్లు కూడా విచారిస్తూ, తోటి ఉద్యోగులు కూడా ఏదన్నా చిన్న అతను ఏదో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా కిందకు దూసే విధంగా మాట్లాడకుండా బయటికి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సహకారంతో ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించి అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్లి విజయవంతమైన జీవితం సాధించాలని కోరుకుంటున్నాను సార్. నమస్కారం.
0: నమస్కారం అండి.

0: మీరు ఇంతవరకు కార్మికుల్లో ఒత్తిడి, మానసిక సమస్యలు, నివారణ మార్గాలు ఈ అంశం గురించి డాక్టర్ పి సదానందం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్మికుల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నారు శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు. నిర్వహణ శ్రీ డి సత్యనారాయణ, హార్మోనియం శ్రీ డి సుబ్రహ్మణ్యం.
1: కుమారా,

నిన్ను క్షమింపగల శక్తివంతుడన ఆంజనేయ. అది ఏనాటి పురాణమో గాని ఇప్పటి నీ పదవిలో అయ్యేది అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్శక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తిభావములకు నీరస్థితి ఏర్పడును. ఏమందువా

ఆంజనేయ, మన స్వవిషయమై ఇది ఆలోచింపవచ్చునేమో కాని ఎవరో కొరగాని వాని రక్షించుటకై ప్రభుండనగు నాతోడ సంగ్రామమునకా సంసిద్ధుడవైతేనే.

అది ఎంతయో మా ఆశీర్వాద ప్రభావమే కాని మీ ప్రయోజనకత్వం అనుకుంటేవా? అంతటి విక్రమాకులు అఘర్ణిశములు ఒక వాలిని

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వచ్ఛత హీ సేవ. మనమంతా ఎక్కడో చోటకి ఎప్పుడప్పుడు ఏదో ఊరో మరో ప్రాంతానికో బయలుదేరుతూ ఉంటాం. సాధారణంగా రైళ్ళు, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు రైలు కోసం వేచి చూస్తూ ఈలోగా కాలక్షేపానికని ఏదో తినుబండారాలు ఏవో కొనుక్కుంటాం. కొనుక్కోవడం వరకు పర్వాలేదు, పోనీ తెచ్చుకుంటాం. మన ఆరోగ్యం మనకి ముఖ్యం కదా అని చేసుకొని ఆ కూర్చొని తిన్నప్పుడు ఒకటి అర కిందన పడిపోయినా పట్టించుకోం. లేదా అలాగే గబగబా రైలు ఎక్కేసామనుకోండి, ఆ రైల్లో ఈ వేరుశనక్కాయ లాంటివో లేకపోతే ఇంకోటో ఆ తొక్కలు తీసి అక్కడే పడేయడం, పలుకులు మాత్రం నోట్లో పడేసుకుంటాం. ఎవరైనా జాగ్రత్తగా ఉండాలండి, పరిశుభ్రంగా ఉండాలండి అని ఏమైనా పలుకులు చెప్పారనుకోండి మనకి, అబ్బే ఇది సాధారణం అయిపోయింది, ఎంతకన్నా అదిగోండి అల్లవాళ్ళు పోయి లేదా అల్లవాళ్ళు చెత్త కాగితాలు వేసారు అని వాళ్ళెవరో వీడలాగే అపరిశుభ్రంగా అపరిశుద్ధంగా రైలు వాళ్ళని ఉంచేవాళ్ళని ఉదాహరణగా తీసుకుంటాం. కానీ శుభ్రంగా ఉంచాలి అని మనం ఎందుకు తెలుసుకోం? ఎవరిది? రైల్వే అయినా బస్సులు అయినా రోడ్లు అయినా మన ఆస్తే, ప్రజల ఆస్తి, దాన్ని మనం మనమే సంరక్షించుకోవాలి. అలాగే బస్ స్టేషన్లో కూడా ఇదే, శుభ్రత పాటించం. ఈ తినేసిన తినగా మిగిలిన కాగితాలు, అంటే తినగా మిగిలిన అంటే కాగితాల్లో పదార్థాన్ని మనం తినగా మిగిలిన కాగితాలు లేకపోతే ఆ చిన్న చిన్న అట్ట ముక్కలు, ఇవన్నీ కూడా ఒక బుట్టలోనో తటలోనో వేసుకోవడం లేదా మన దగ్గరే అట్టే పెట్టుకొని దానికి సంబంధించిన నిర్దేశిత స్థలంలో ఏదైనా ఉంటే అందులో వేయడం వల్ల మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంటాయి, శుద్ధంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాం. అందరూ కూడా అలా చేయడం వల్ల పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛంగా ఉంటుంది. అంచేత ఇవన్నీ మన ఆస్తిపాస్తులు అనుకుంటే వాటన్నిటితో కూడిన దేశానికి సేవ ఏమిటి అంటే ప్రత్యేకంగా ఎక్కడో ఏదో వెళ్ళి చేయక్కర్లేదు, స్వచ్ఛంగా ఉండడమే సేవ. ఇటు

రైలు బడకం కానీ, రైల్వే స్టేషన్లు కానీ, బస్సుల్లో కానీ, బస్ కాంప్లెక్స్ల్లో కానీ, బస్ స్టాండుల్లో కానీ, ఎక్కడైనా సరే ఏదో జంతువులను చూడడానికి ఓ జంతు ప్రదర్శనశాలకు వెళతాం. వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే మోస్తారు. ఎందుకంటే ఏవైనా ప్రాంతాలు ప్రదేశాలు మారుతాయి కానీ వ్యక్తులం మనమే కదా. అది తినేసి అక్కడే పడేయడం. పక్కనే ఒక చెత్తబుట్ట ఏదోటి కనిపిస్తూ ఉంటుంది, పాపం ఏర్పాటు చేస్తారు. కానీ చెత్తబుట్ట అనేది ఆ బుట్ట ఏమైనా వాడితే దాని చెత్త కోసం అన్నట్టుగా తప్ప మనం వాడే చెత్తకు ఆ బుట్ట పెట్టారు అని మనకు ఆ సమయానికి మరి గుర్తుండదో, లేకపోతే ఎందుకనో నిర్లక్ష్యమో, కారణాలు ఏవైనా మాత్రం ఫలితం ఏంటంటే అపరిశుభ్రత. అంతేకాదు తింటూ తింటూ అక్కడున్న జంతువులకో దేనికో అలాంటివి ఏవో తినచూపడం, ఇద్దామని ప్రయత్నించడం, అక్కడి నుంచి వాటి బోనుల్లో ఇవి విసిరేయడం. పాపం అవేవో అవి తినదగినవో కాదో మనం పెట్టబట్టి తెలుస్తుంది, పొరపాటున ఏదో చేస్తే వాటికి అనారోగ్యం ఏర్పడుతుంది. అలా కాకుండా కొన్ని కొన్ని స్వేచ్ఛగా విహరించే ఉంటాయి లోపల బోనుల్లోనూ వాటిలోనూ కాస్త. అలాంటి వాటికి వేస్తే ఇవి మనం తినేవి కాదు, ఇలాంటివి పెడతారా అని ఇంకేదైనా అది ప్రయత్నం చేయొచ్చు. అలాంటి వాటికి కూడా మనం ఆస్కారం ఇవ్వకూడదు. అంచేత జంతు ప్రదర్శనశాలకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి చోట్ల పరిశుద్ధత పరిశుభ్రత పాటిస్తే అదే గొప్ప సేవ చేసినట్టుంటుంది. స్వచ్ఛతయే సేవ. విన్నారు కదా? ఇంకా ఈ మూడేనా, మరి ఇంకెక్కడా కూడా మనం పాటించక్కర్లేదా అంటే, ఈ రైల్వే స్టేషన్లోనూ, రైలు బళ్ళు ఎక్కినప్పుడు, బస్ స్టేషన్లోనూ, బస్సుల్లోనూ, జంతు ప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు మనం ఇలా ప్రవర్తిస్తున్నామే, మన వాళ్ళింటికి తెలిసిన వాళ్ళింటికి వెళ్ళామనుకోండి, మరీ అక్కడ మనం తెచ్చుకుని ఏవో తినేసి కాగితాలు పడి వాళ్ళేవో పళ్ళేల్లోనో లేకపోతే దేనిలోనో ఇస్తారు. ఇచ్చాక ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం, మన నాజూకు నాగరిక జీవితాల్లో ఏంటంటే ఇచ్చిన కాఫీయో టీయో పళ్ళరసం ఏదో ఒకటి మొత్తం తాగేస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని అడుగును కొంచెం మిగిల్చేసి ఉంచాడు. ఈలోగా ఏమవుతుంది, మన చెయ్యో కాలో తగిలి ఆ ఇంట్లో ఎవరైనా గబగబ కంగారుగా నడిచొచ్చేవాళ్ళు వాళ్ళ కాళ్ళు తగిలి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ వలనో ఆ గ్లాసులో పాత్రలో పడిపోతాయి, దానిలో ద్రవం ఉరికిపోతుంది, ఉరికిపోయాక జింక బంక అక్కడి నుంచి ఈగలు ముసురుతాయి. ఆ తర్వాత వెంటనే వాటిని ఓ బట్ట పెట్టి తుడవడమో తడిని చేసి తుడవడమో ఇవన్నీ చెయ్యాలి. ఆ ఇంటి వాళ్ళు పాపం చేసుకుంటారు, కానీ వాళ్ళకి ఆ శ్రమ అంతా ఎందుకు? శ్రమయేవ జయితే అంటే శ్రమ వాళ్ళదే, జయము వాళ్ళదే. కానీ వాళ్ళకి ఆ పరిస్థితి కల్పించింది ఎవరు అంటే మనం. అయితే ఏం చేయాలి అంటే, శుభ్రంగా ఇచ్చిందేదో మొహమాటం లేకుండా ఎలాగో తాగుతున్నాం కాబట్టి మొత్తం తీసుకోవాలి. మామూలు మంచినీళ్ళైనా అదే పరిస్థితి. అంతేకాదు ఇచ్చేవాళ్ళు కూడా బాగుంటుంది కదా అని గాజు గ్లాసుల్లో వాటిలోనూ ఇవ్వడం వల్ల కూడా ప్రమాదం ఏంటి అంటే, వెంటనే అవి తీసేసి లోపల పెట్టేస్తే పర్వాలేదు. మామూలు లోహంతో చేసినవి అయితే కేవలం ఆ పదార్థం ఏదో కొంచెం శేషం మిగిలిపోతుంది, ఆ పడిపోయిన పాత్ర స్టీల్దో ఏదో అయితే మరేం పర్వాలేదు, ఇది గాజుదైతే అది ముక్కలు అవుతుంది, అది గుచ్చుకుంటే ఇంకక్కడి నుంచి లేనిపోని కాబట్టి ఇచ్చిన వాళ్ళు వెంటనే తీసేయాలి, లేదా ఆ పదార్థాన్ని స్వీకరించిన వాళ్ళు దాన్ని పూర్తిగా గాణించి చొరవగా ఎక్కడ పెట్టాలో అడిగి అక్కడ పెట్టేయాలి, ఆ తర్వాత వాటిని శుభ్రం చేసుకుంటారు. ఇది ఒక్కటే కాదు, ఇలా చాలా చోట్ల మన ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కానీ రోడ్ల మీద కానీ ఇష్టం వచ్చినట్టు విసిరేయడం, పారేయడం ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల స్వచ్ఛత లోపిస్తోంది, పరిశుభ్రత మృగ్యమవుతోంది, పారిశుద్ధ్యమైనటువంటి పనులు అవి చేసేవాళ్ళు ఉన్నారు కదా అంటే ఉంటారు, ఒక నియమిత కాలంలో ఒక నియతి. అయితే చేస్తున్నారు కదా అని పోస్తున్నాం అనే వ్యవహారం తప్పు. అన్ని పక్కల నుంచి సహకారం ఉంటేనే మన రహదారులు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, రైలు బళ్ళు కానీ, బస్సులు కానీ, ఇంకెక్కడైనా సరే కొంతమంది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రైన కారుల్లోనూ ఎక్కడికో వెళ్ళిపోతూ తినేసి చిన్నగా ఆ అద్దాలది అలా దించి ఆ మిగిలిన కాగితం ఏదో ఒకటి విసిరేయడం, అది రోడ్డు మీద పడడం సరే, ఈ గాలి వేగానికి వెనకొచ్చిన వాడికి పట్టం తగులుతుంది. వాళ్ళు కానీ దీనంతా పరిశీలించి ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో ఏదైనా చేస్తే ఆ తర్వాత ఇబ్బంది మనకే, ఎందుకంటే మన అజాగ్రత్త వల్ల. రోడ్డు మీద పడేస్తే

రోడ్లు పాడవుతాయి. కాబట్టి మన దగ్గర ఉంచుకొని ఎక్కడో చోట దానికి నిర్దేశించిన బుట్టలోనో తట్టలోనో ఎందులోనో వాటిని వేస్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో ప్రజోపయోగమైన పనులకి ఏమిటయ్యా నీ సహకారము అంటే వాటికి మన సహకారం పనికి పని కల్పించకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఈ చెత్త చెదారం ఇవన్నీ ఎక్కడ పెడితే అక్కడ పారేయకుండా పోసేయకుండా మనం శుభ్రంగా ఉంచుకోవడం. మా ఇంట్లో తీసేస్తాం చెత్త, మీ ఇంట్లో వేస్తా అనే ఉద్దేశాలు ఇవి ముఖ్యంగా సమాజానికి చాలా హానికరం. ఇలా ఇలా ఇలా ఇలా అక్కడది ఇక్కడది ఇక్కడ తీసి ఎక్కడో చోట పోస్తుంటే మళ్ళీ అదంతా ఎక్కడ. అందుకే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా తీసి ఉంచండి, రాగానే అందించేయండి అనే ఒక కార్యక్రమ సరళి మనం వింటున్నాం, చేస్తున్నాం, చూస్తున్నాం. అంచేత స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛతయే సేవ అన్ని చోట్ల పాటిద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 గా వస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా జీవ వైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289.50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు మరో 38.50 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: వాతావరణ సమతుల్యం దెబ్బతినింది, ఇప్పుడు ఎల్నినో వచ్చింది, దీనివల్ల మన రాష్ట్రంలో మీరు చూస్తే నీళ్లు పోయినసారి 133 చెరువులు తీసుకొచ్చాం. క్రమంగా మనం ఎరువుల వాడకం తగ్గించాలి, చెట్లను పెంచాలి, బయోడైవర్సిటీ రావాలి, అప్పుడే మన ప్రాంతం కూడా బాగుపడుతుంది. రైతులందరూ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష మనందరికీ.
0: పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం 2 రోజుల పర్యటనలో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగర వాటికను ఈరోజు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మొక్కను నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పీఠికాపుర వనంలో అభివృద్ది చేసిన ఉద్యానవనాలు, ప్రజా సౌకర్యాల ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలకు నడక, వ్యాయామం, వినోదం, విశ్రాంతికి ఈ వనం ఉపయోగపడనుందని చెప్పారు. పాదగయా క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు అదనపు ఆకర్షణగా విద్యార్థులకు పర్యావరణ విద్య, ప్రకృతి అధ్యయనం, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించే కేంద్రంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచంలోని 163 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్

0: గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్ట్రంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739వ ర్యాంకు, విశాఖపట్నం 755వ ర్యాంకు, నెల్లూరు నగరం 893వ ర్యాంకు, విజయవాడ 932వ ర్యాంకులను పొందాయి. ఆర్థిక వ్యవస్థ, మానవ మూలధనం, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన వంటి 5 ప్రధాన అంశాల ఆధారంగా నగరాలను ఈ సూచికలో విశ్లేషించారు. దీనిపై పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ, నగర అభివృద్ది, మౌలిక వసతుల మెరుగుదల, పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని నగరాలను ఆధునిక సుస్థిర నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో లోతట్టు, తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, కాలువలు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గురజాడ రాసిన నాటకాలు, కవితలు, రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని అన్నారు. గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కొనియాడారని మంత్రి తెలియజేస్తూ,
1: ఆయన రాసినటువంటి కవితలు కానీ శ్లోకాలు కానీ అందరినీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ఇన్స్పైర్ చేయాలి అని ఈరోజు రాష్ట్ర పండుగగా దాన్ని అనౌన్స్ చేసి ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్లో గురజాడ అప్పారావు గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా పండుగని నిర్వహించుతున్నాము. ఆయన కవితలను ఇన్స్పిరేషన్ తీసుకుని దేశభక్తి మీద ఇప్పటికీ కూడా చాలామంది ఆయన రాసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజుకి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆయన మన్ కీ బాత్లో కూడా దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనిషిలో ఆయన ప్రస్తావించి ఈరోజు విజయనగరం కీర్తిని
0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో అంకుర సంస్థల బలోపేతం కోసం ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో అంకుర సంస్థల వ్యవస్థాపకతను ప్రోత్సహించే దిశగా 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా కార్యక్రమం దేశాభివృద్దిలో కీలకంగా మారింది. సుమారు 400 గుర్తింపు పొందిన స్టార్టప్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 2 లక్షలకు చేరుకుంది. ఈ అంకుర సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇక చిన్న వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. స్టార్టప్ రంగంలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు స్టార్టప్ సంస్కృతి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి వస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
2: భారత్ కే యువాఓ కే సామర్థ్య కి ఏక్ ఔర్ తస్వీర్ హమారే స్టార్టప్ ఇకోసిస్టమ్ మే దిఖాయి దేతీ హై. భారత్ ఆజ్ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కి స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కి కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్డ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 షహరో మే హై.
0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు పి సంపత్ కుమార్ తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
3: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన

0: రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలని చేపట్టింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మన బడ్జెట్ తో మనము మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్స్ ను కూడా కండక్ట్ చేస్తాం. మున్సిపల్ శాఖ పరంగా స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ కు సంబంధించినటువంటి మిషన్, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గాని అన్నింటినీ కూడా మనము ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా మనము నిర్వహించుకోవడం జరుగుతుంది.
1: డిఎస్సి క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు విజయవాడలోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నిస్తూ నిరసన తెలియజేస్తూ శాప్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటన వింటారు.
3: $10,00,000 లాటరీ నాకా?
4: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

స్వచ్ఛత హీ సేవ అంటూ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు కదా. మరి మన చుట్టూ ఉన్న పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతే కదా, ఏమంటారు? మన చుట్టూ ఉన్న పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ప్రతి ఒక్కరూ కూడా, మన దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మహిళావాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మహిళలు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. మరి ఈనాటి అంశం ఏమిటో చెప్పేనా? మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి మీరైతే ఏం చేస్తారు అనే శ్రోత సిద్ధంగా ఉన్నారు. విందాం ఏం చెప్తారు. హలో,
1: శుభ మధ్యాహ్నం మాంత గారు.
0: శుభ మధ్యాహ్నం అండి.
1: సుమలత
0: గారండి.
1: అవునండి.
0: ఎలా ఉన్నారు సుమలత గారు?
1: సూపర్ గా ఉన్నాను.
0: వెరీ గుడ్. సుమలత గారు చెప్పండి, మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి మీరేం చేస్తుంటారు?
1: నేనంటే స్కూల్లో అంతా కష్టం, కానీ అడిగారు కాబట్టి ఈ టాపిక్ నేను చెప్తాను.

మళ్ళీ మార్నింగ్ టైం లేసామనుకో, ఆ దేవుణ్ణి ఒక 5 నిమిషాలు ప్రశాంతం తీసుకో, దండం పెట్టుకొని ఈ రోజు అన్ని పండ్లు శుభ్రంగా అయిపోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు స్నానం చేసాం.

0: ఉంటుంది. మీలాంటి ధ్యానాలు అవి చేస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కోపం రాదు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా. అంతేనా? ఓకే ఓకే.
1: మనం ఎంత చెప్పానో ఎలా చదవచ్చు
0: అవును అవును. ఓకే సుమలత
1: అన్నమాట.
0: గారు, థ్యాంక్ యూ సో మచ్ హలో.
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి.
1: బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే
0: అంతేగా
1: మేడం.
0: సూర్యకుమారి గారు,
1: థ్యాంక్ యూ.
0: చెప్పండి మరి మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తుంటారు?
1: ఇంట్లో వాతావరణం మనం ముందు ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు పని అప్పుడు చేసేసుకోవాలి. తర్వాతే ఫోన్ అయినా ఎవరితో మాట్లాడడం అయినా, నేను ఇంట్లో పని మానేసుకొని మనం మీటింగ్ వేసుకుంటూ లేదా సెల్ ఫోను అదే ఫోన్ చూసుకుంటూ ఉంటే కనుక మన పనులు మన పనిలో ఉంటాయి, మనం
0: అవును.
1: ప్రశాంతంగా ఉండలేము. అందువల్ల మనం ప్రశాంతంగా ఉండాలంటే మన పనులన్నీ చేసేసుకొని, అలాగే మనం ప్రశాంతంగా ఉన్నాం కదని ఎదుటి వాళ్ళు బుర్ర తినడం కాదు కదా.
0: బాగా చెప్పారు. మరి మనం ప్రశాంతంగా ఉంటూ పిల్లల్ని
1: మనం
0: ఇంటిని ప్రశాంతంగా
1: ప్రశాంతంగా
0: ఉంచుకో.
1: ఉంటూ మనం మంచి టిప్స్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు అది ఫాలో అయ్యారనుకోండి, వాళ్ళు మనం ప్రశాంతంగా ఉంటాం,
0: వెరీ
1: ఆ
0: గుడ్
1: ఇంటి
0: అండి,
1: ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు. అది
0: సూపర్
1: చాలా
0: సూర్యకుమారి గారు, మీరు కూడా
1: థ్యాంక్
0: చాలా ప్రశాంతంగా చెప్పారు, బాగుంది. థ్యాంక్ యూ అండి,
1: థ్యాంక్ యూ
0: ధన్యవాదాలు.
1: మేడం జీ. ప్రశాంతంగా ఉంటాను,
0: అంతే
1: చెప్పేసి వింటనేది వింటే వాళ్ళు పర్వాలేదు వెళ్ళిపోయి.
0: తప్పకుండా అంటారు. ఓకే
1: థ్యాంక్ యూ
0: సూర్యకుమారి
1: మేడం జీ.
0: గారు, ధన్యవాదాలండి.
1: జై శ్రీరామ్.
0: హలో.
1: హలో,
0: హలో, నమస్తే అండి,
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేనండి దాదాపునండి అమ్మాజీ.
0: అమ్మాజీ గారు ఎలా ఉన్నారు? చాలా నీరసంగా
1: బాగున్నాను అమ్మా,
0: వస్తుంది.
1: మీరు బాగున్నారా?
0: నేను బాగున్నానమ్మా,
1: బాగున్నారా?
0: నేను చాలా బాగున్నాను. అమ్మమ్మ చెప్పండి, మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి మీరు ఏం చేస్తుంటారు?
1: నేనంటే ఎంతసేపు ఇళ్ళన్ని శుభ్రం చేసుకుంటానండి, మంచిగా నోలా సామాన్లు అన్ని హోటల్ గిటల్ అన్ని శుభ్రం చేసుకుంటేనే కానీ నా మనశ్శాంతి ఉండదు.
0: అమ్మ అమ్మ అమ్మాజీ గారు, మీరు కొంచెం రేడియో కొంచెం దూరంగా వచ్చారా?
1: ఇప్పుడు అబ్బా
0: ఇప్పుడు చెప్పండి.
1: అలాగే మొక్కలన్నీ చూసుకుంటూ ఉంటాను, ప్రతిరోజు మొక్కలు నా కొంచెం కన్నాలుగా ఆకులు అవి పడిపోతాయి కదా, అవన్నీ తీసి నీళ్ళు అవి జల్లి గొప్పలు అవి
0: అయితే
1: మొక్కలు
0: మీరు మొక్కల్ని బాగా పెంచుతారనమాట,
1: మొక్కలు పెంచుతానండి, చాలా ఇష్టం
0: బాగుంది. అలా అయితే ఇంట్లో పచ్చదనాన్ని చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా.
1: ప్రశాంతంగా ఉంటుంది.
0: బాగుంది బాగుంది అమ్మాజీ గారు.
1: అప్పుడు ఏదో దేవుని పాటలు పాడుకుంటే మంచి నిద్ర పడుతుందండి. అలా నేను రోజు చేసే పనులు అవి అనమాట.
0: ఓకే అమ్మాజీ గారు, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.
0: హలో,
1: హలో హలో, హాయ్ హాయ్, మళ్ళీ
0: నమస్తే
1: మానస గారు, నమస్తే.
0: రాధగారు. నమస్తే, ఎలా ఉన్నారు
1: చార్నాలకి
0: రాధగారు?
1: బాగున్నాను, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి.
1: చార్నాలైంది మన ఇద్దరు మాట్లాడుకొని.
0: కాదా,
1: మధ్యన
0: అందుకే
1: శ్రీదేవి
0: గొంతు కూడా
1: మేడం గారు
0: ఉత్సాహంగా
1: వచ్చారు.
0: వచ్చింది.
1: ముందు మీకు శ్రీదేవి మేడం గారు వచ్చారు.
0: అవునవును.
1: అయితే బాగా మీరు అనుకుని మానస మేడం గారు అన్నాను, మీరు శ్రీదేవిని అన్నారు ఆవిడ.
0: ఓకే ఓకే, పర్లేదు. చెప్పండి మరి, మీరు ఈనాటి అంశం విన్నారా లేదా?
1: విన్నాను విన్నాను.
0: మీరేం చేస్తుంటారు అయితే? హలో హలో రాధగారు,
1: హలో,
0: మీరేం చేస్తుంటారు?
1: నేనైతే కోపం లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉన్నట్టేనండి. మెయిన్ మనిషికి కోపం ఉందనుకోండి, మనకి ప్రశాంతత ఉండదు, అవతల
0: మన
1: వాళ్ళకి
0: చుట్టూ ఉన్న
1: ప్రశాంతం
0: వాళ్ళకి ఉండదు.
1: ఉండదు, అంతే కదా.
0: అంతే.
1: మనకు తెలిసింది మనం ఎవరికైనా చెప్పగలిగినంత ఉంటే వాళ్ళు మన మాట విని వాళ్ళు కూడా అలాగ ఆచరిస్తే వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటాము. మెయిన్ మన పరిసరాలు కూడా బాగుంటే మనకి ప్రశాంతమే, లేకపోతే ఆ తొక్కులు గట్ట కనిపిస్తుంటే మరి దాని మీదే దృష్టి అంతా ఉంటది, మరి ఇంకే పని మీద ఉండదు కాబట్టి
0: అంతేగా మరి.
1: అవి కూడా చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు పద్ధతులు వాళ్ళకి ఉన్నా మనకు తెలిసింది మనం చెప్పి మీ వీధిలో ఏమైనా గొళ్ళు గొడవలు ఇలాంటివి ఏమైనా అది మంచిది కాదు.

0: అది తెల్లవారితే మళ్ళీ మళ్ళీ హాస్ చూసుకుంటాము.
1: అవును,
0: అలాంటివన్నీ బాగా తగ్గించుకుంటూ మా వీరైతే చాలా ప్రశాంతంగా ఉంటది. మేమందరం దైవ భక్తిలోని కొద్దిగా ఉంటాం కాబట్టి అందరముని వీధిలోనే అందరము కలిసిమెలిసి సరదాగా ఉంటాము. ఏదైనా సరదాగా చేస్తాం, ఏ చేసినా.
1: సూపర్ రాజు గారు, అయితే కోపాన్ని తగ్గించుకోవడం, ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుంది.
0: ఉంటది, ప్రతి మనిషికి కోపం అన్నీ ఉంటాయి,
1: దాన్ని తగ్గించుకోవాలి,
0: ఉండాలి. అది మనకి ఎంతలో ఉండాలి అంతలో ఉంటే ఏమి ఉండదు.
1: అంతే అంతే. ఓకే రాజు గారు, చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు అండి.
0: థ్యాంక్ యూ.
1: సో మన లిజినెస్ అందరూ కూడా చక్కగా ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ధ్యానం చేయాలి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అని. హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సో నా మాట నాకే వినిపిస్తుంది. మరి ఈనాటి అంశం మరొక్కసారి మీకోసం, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి మీరు ఏం చేస్తారు, ఈ విషయాన్ని మన శ్రోతలందరితో కూడా పంచుకోవాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2727244 లేదా 2727288 విశాఖేతర్లు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకి జత చేయండి. హలో,
2: హలో, నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి.
2: మానస వీణా మధు గీతం. నా పేరు కళ్యాణ్, మురళీనగర్ మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి కళ్యాణ్ గారు. నేను
2: చెప్పేసాను, ప్రశాంతంగా ఉండాలంటే నేను వంటింట్లో రేడియో పెట్టుకుని పాటలు వింటూ వంట చేసుకుంటాను మేడం గారు. పాటలు అంటే నాకు చాలా ఇష్టం కదా. 100% ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. పేపర్ చదువుకుంటాను, ఏమైనా బుక్లు ఉంటే చదువుకుంటాను, ఎక్స్ట్రా బుక్లు ఉంటే చదువుకుంటాను, పేపర్ చదువుకుంటాను, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తాను మేడం గారు. తన కోపమే తన శత్రు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా
1: ఏం చెప్పారండి, మనకి పాత మాటని కొత్తగా చెప్పారు, బాగుంది. ఇలాంటి సమయంలో ఇవే వినాలి
2: ఖచ్చితంగా.
1: అయితే కళ్యాణ్ గారు, మనకి ఇష్టమైన పని చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటది అంటారు, అంతే కదా
2: మేడం? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సెలిపోయామున్నది
1: అంతేగా. ఓకేనండి, ధన్యవాదాలు. మరొక్క మాట చెప్పారు కళ్యాణి గారు, మనకి ఇష్టమైన పనిని మనం చేసినట్టయితే కనుక, చేస్తున్నట్టయితే కనుక ఇలా పుస్తకాలు చదవడం, పాటలు వినడం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. హలో,
3: హలో,
1: మహిళావాణి కార్యక్రమంలో మహిళలు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమంలో మహిళలను పాల్గొనడానికి కాస్త సమయాన్ని ఇద్దాము. అలాగే మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727888 విశాఖేతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయండి. హలో,
4: హలో,
1: హలో, నమస్తే అండి.
4: నమస్తే అండి.
1: ఎవరు మాట్లాడుతున్నారు, పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేము చిన్నవాళ్ళ నుంచి మాట్లాడుతున్నామండి. సత్యవాడ సోదరి మనల్లే ఒకరు, సత్యవాడ
1: రఘునాథమ్మ గారు. ఎలా ఉన్నారమ్మా?
4: బాగున్నావమ్మా. మానసా, నువ్వెలా ఉన్నావు?
1: నేను బాగున్నానమ్మా.
4: అది ప్రశాంతంగా ఉంటారంటే అందరు ఆలోచించని ఇది ఒకటి ఉందండి. ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, అప్పుడు మనం ఏదో బాధపడిపోయి సో ఇంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళని ఏదో నాకు ఇలా ఉంది అలా ఉంది అని వాళ్ళ మనసు పాడు చేసి అలా కాకుండా మనం జాగ్రత్త చూసుకుంటూ తట్టుకు ఆ జాగ్రత్త కష్టమైనా తట్టుకుంటూ తోటి వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళతో మనము ప్రశాంతంగా ఉంటూ వాళ్ళు చేసిన పనులు నువ్వు ఈ పని చెయ్యమ్మా, నీకు చదువుకో కాసేపు సంతోషంగా ఉంటుంది అని మనం మనసు మళ్ళించుకొని వాళ్ళకు కూడా ప్రశాంతతను ఇవ్వగలిగితే అది అనారోగ్యవంతులు పెద్దవాళ్ళు చేయగలిగిన మంచి పని అండి.
1: చాలా బాగా చెప్పారమ్మా. అంటే ఎదుటి వ్యక్తి ఆనందంలో మన ఆనందాన్ని చూసుకోవడం,

0: అలా చూసుకోగలిగితే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగా చెప్పారు. నిజంగా ఒక కుటుంబంలో ఈ అంటే అర్థం చేసుకునే గుణం ఉండడం వల్ల ఒక కుటుంబం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది నిజం.
1: చాలా మంచి టాపిక్ ఇచ్చారు, బాగుంది.
0: మీరు కూడా చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.
1: మనం ఎదుటి వాళ్ళని కష్టపెట్టకుండా ఎంతవరకు ఉండగలమో, ఎదుటి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని సంతోష పెడుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేందుకు వీలైనంత వరకు సహకరిస్తూ ఉండడం చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతత రావడం.
0: అంతేనమ్మా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. హలో
2: హలో, నేను మాంసీ గారు. బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నానండి.
2: నా పేరు రాధిక అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి రాధిక గారు.
2: మీరు ఇచ్చిన టాపిక్ బాగుంది,
0: ధన్యవాదాలండి.
2: ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం ఉన్నా ఇప్పుడు మేడం చెప్పారు చూసారు, అలాగే ఒక మనకి ప్రాణాపాయం కానీ ఏ విషయం ఉన్నామండి, ఒకటే కాదు అది భగవంతుని తలుచుకోవడం తప్ప మనకేం చెయ్యలేముంది.
0: అవునండి, అవును.
2: మన చేతుల్లో ఏమీ లేరు, మన చేతుల్లో ఉండరు అది. ఇంకా మరి ఏ క్షణమైనా సరే, మరి చెడు మంచో అది ఏ రకంగానే సరే జరగచ్చు.
0: అవునమ్మా.
2: మరి ఏ రకంగా జరిగినా పర్వాలేదు, అంటే మనం ఏం చెయ్యలేము.
0: అంటే ధైర్యంగా ఉండాలి, అంతే. కాలానికి తగ్గట్టు ధైర్యంగా ఉండాలి.
2: అయితే ఒకటండి, భగవంతుడు ధైర్యాన్ని ఇస్తే మంచిది, మనకు ధైర్యాన్ని ఎవడు, అదే బాధ అన్నమాట. ఇంకేం కాదు,
0: లేదు. మనుషులందరూ ధైర్యంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అంటారు, అంతే
2: కదా. మనకి తిరుగు ఉండదు, ఏమీ అనిపించదు. జీవన సన్నది ఏమైనా జరిగింది అనుకోండి, మరి జరిగింది కాబట్టే కదా, అలాంటప్పుడు జీవన చూసుకోవాలి,
0: అంతే. ఓకేనండి, ఓకే. చాలా చక్కగా చెప్పారు రాధిక గారు, ధన్యవాదాలండి. హలో హలో, మీరు కాల్ చేసేటప్పుడు రేడియోకి కాస్త దూరంగా వచ్చే కాల్ చేయండి, అలాగే సిగ్నల్ ఉన్న ఏరియాలో నుంచి మీరు కాల్ చేయండి, మనం ఏం చక్క మాట్లాడుకుందాం. ఏమంటారు? హలో
3: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
3: నాకు ఆకాశవాణి భగవంతుడు ఇచ్చిన వరం అండి.
0: అయ్యో, ధన్యవాదాలండి, ధన్యవాదాలు.
3: మీకు కూడా ధన్యవాదములు,
0: మీ అందరి అభిమానం. చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి
3: నుంచి దీపాలు అన్నారండి కవి గారు. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటేనే కదండి ఇల్లు చక్క పెట్టుకునేది,
0: అంతే కదా.
3: ఆడవాళ్ళకి అమెరికా ఉంటుంది, మగవాళ్ళకి ఏం తెలుసండి.
0: అవును,
3: ఇదివరకు వాళ్ళు సంపాదించి తీసుకొచ్చేవారు, ఆడవాళ్ళు ఇంటి దగ్గర చక్కగా అన్ని శుభ్రం చేసుకునేవారండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి.
0: ఇప్పుడు అందరూ చేస్తున్నారు పనులు,
3: అందరూ చేస్తున్నారు కానీ అలసట ఎక్కువైపోతుంది. ఆ ఇంట్లో పని అవతల పని ఎక్కువైపోతున్నాయి కదండి. మరి ఇప్పుడు అందరూ ఉద్యోగాలకు వెళ్ళి ఇంటి శుభ్రం చేసుకోమంటే ఏం చేసుకుంటారండి? వాళ్ళ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందండి?
0: మరి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి?
3: ప్రశాంతత పని చేసేవాళ్ళు లేరు, ప్రశాంతత ఎక్కడ? ఒక్కడ వంటకాలం మేమేం చేయాలండి? ఏంటంటేనండి,
0: మరి ఆ టైంలో కూడా మీరు ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తుంటారు? కాస్తైనా
3: ప్రశాంతత మనము ఇప్పుడు మహిళా సంఘం కదండి, మహిళా సంఘాలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు.
0: ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు, ఓన్లీ మీరు ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తుంటారు?
3: అయ్యో,
0: మీ ఇంటిని, మీ ఇంటి వాతావరణాన్ని, మీ కుటుంబ సభ్యుల్ని మాత్రమే ప్రశాంతంగా ఉండడానికి మీరు ఏం చేస్తారు?
3: ప్రశాంతంగా ఉంచట్లేదండి, మహాతల్లులు
0: ప్రశాంతంగా ఉండొచ్చట్లేదు అంటే
3: మహాతల్లులు మమ్మల్ని నిలబడినట్లే, ఎవరిని కూడా ఇంట్లో ఉండనివ్వట్లేదండి.
0: అయ్యో అయ్యో, మొత్తానికి అయితే మీకు ప్రశాంతత దొరకట్లేదు అంటారు.

0: వీళ్ళు వాళ్ళ తెలుగు తాగలయ్యా.
1: హలో హలో హలో హలో ఓకే సో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి మీరేం చేస్తుంటారు చెప్పండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రశాంతత అయితే ఉంటుందండి. ప్రతి మనిషికి ఏదో ఒక రకంగా ప్రశాంతత అయితే ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనుషులు ఉంటారు, జంతువులు ఉంటాయి, పక్షులు, చెట్లు, చేమలు, ఎన్నో రకాలు ఉంటాయి. వీటన్నింటి వల్ల మనకి ఎప్పుడైనా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఏదైనా ఉండనియండి, కానీ ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మాత్రం మన మనసు ప్రశాంతతని కోరుకుంటుంది, ప్రశాంతత దొరుకుతుంది కూడా మన మనసుకి. నాకైతే పాటలు వినడం వల్ల ప్రశాంతత దొరుకుతుంది. మరి మీకు? హలో హలో
2: హలో మేడం గారు, చిన్న రిక్వెస్ట్ అండి.
1: చెప్పండి.
2: హైదరాబాద్ నుంచి ఏరియా చేయాలంటే ఎలా చేయాలండి?
1: మీరు ఎక్కడి నుంచి చేయాలనుకున్నా ఇవే నెంబర్లమ్మా, 2727244 2727288 ఈ నెంబర్లకి. ఈ నెంబర్కే చేయాలి. ఒకవేళ సెల్ ఫోన్ నుండి కానీ మేము వేరే చోట్ల నుంచి కానీ ఫోన్ చేస్తే 0891 అనే కోడ్ని ఇందాక చెప్పిన నెంబర్లకి జత చేయాలి. అలా చేసి కాల్ చేస్తే తప్పకుండా వస్తుంది.
2: అదండి, హైదరాబాద్ రేడియో స్టేషన్ మీలాగే చెప్తారు కదా వాళ్ళకి చేయాలని.
1: వాళ్ళకి చేయాలనుకుంటున్నారా? ఓకే, మరి ఇప్పుడు మనకి చేశారు కదా, మరి ఈనాటి అంశం విన్నారా? మరి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అంశం గురించి చెప్పారా?
2: అలా చెప్పి నంబర్ ఏంటి, ఇదే ఈ నంబర్ వెళ్తుందండి అక్కడికి.
1: అక్కడ వాళ్ళది వినాలండి. మనం హైదరాబాద్ వింటూ ఉంటే ఎఫ్ఎం లేదా మన ఆకాశవాణి విశాఖపట్నంకి, అలాగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తాలూకా రిలేలు వింటూ ఉంటే మీకు వాళ్ళు ఈ మా మేము చెప్పినట్టుగానే వాళ్ళు కూడా చెప్తారు ఆ ఫోన్ నెంబర్లు. ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయాల్సి ఉంటుంది.
2: అవటం లేదండి.
1: అవునా? మరి అలా ప్రయత్నిస్తూ ఉంటే ఏదో టైంలో దొరికేస్తుందండి. ఇప్పుడు చూడండి, మీకు దొరికింది కదా ఇక్కడ విశాఖపట్నం, అలాగే అది కూడా దొరుకుతుంది.
2: రోజు 3-2 సార్లు చేస్తున్నానండి. అంటే పాటలు పాడాలని ఉంటది, అక్కడ పాటలు పాడింది చెప్పారని.
1: అమ్మ మరి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను గాజాక్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ మీతో ఇందా మాట్లాడాను కదా.
1: ఓకే ఓకే, సరే
2: చెప్తారేమో అనేసి చేశాను.
1: ఓకేనమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మన ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అంటే ఇందాక రఘునాథం గారు చెప్పినట్టుగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలండి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు కోపం తెచ్చుకోవడం, ఆవేశం తెచ్చుకోవడం కాకుండా, మన శ్రోతలందరూ కూడా ఈరోజు చాలా బాగా చెప్పారు, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, పచ్చని మొక్కలు పెంచుకోవాలి అని. సో ఇవేంటంటే మన మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి, కోపాన్ని తగ్గిస్తాయి. ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ మీద కోప్పడే బదులు వారు ఎందుకు అలా చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక వీలైనన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే పిల్లలు అల్లరి చేస్తున్నారు, అలాంటి సమయంలో కోపం తెచ్చుకొని అరిచి వాళ్ళ మీద కోప్పడే కన్నా, నాన్న అలా చేయకూడదమ్మా అని ఎందుకు చేయకూడదో వాళ్ళకి వివరిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు అలా చేయడానికి సాహసించరు. ఆ అమ్మ ఇలా చెప్పింది కదా, ఇలా చేయకూడదు అని ఆలోచిస్తారనమాట. అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వారికైనా అర్థం చేసుకోవాలి, అర్థమయ్యేటట్టు వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో ప్రశాంతంగా ఉండలేం, కానీ ప్రయత్నం అయితే చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం చేద్దామా? మన ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా నెమ్మదిగా మాట్లాడుకోండి, చక్కగా విషయాల్ని కూలంకషంగా వివరించుకోండి ఒకరికొకరు. ఇంటి పరిస్థితులు, పిల్లల పెంపకం ఇలాంటి, అలాగే ఆర్థిక ఒత్తిళ్ళు, వీటి వలనే ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి, అలాగే మనస్పర్ధలు వస్తాయి. వాటన్నిటినీ కూడా కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే అన్నీ సమస్యపోతాయి.

0: मुख्य समाचार एक बार फिर। वाणिज्य तथा उद्योग मंत्री पीयूष गोयल ने कहा, भारत न्यूजीलैंड मुक्त व्यापार समझौता 20 अक्टूबर से लागू होगा। केंद्रीय मंत्री अनुप्रिया पटेल ने कहा, बाजार में आने वाली या इस्तेमाल होने वाली दवाओं के दुष्प्रभावों और प्रतिकूल प्रतिक्रियाओं की निगरानी, मूल्यांकन और रोकथाम में भारत की यात्रा आत्मनिर्भरता का उल्लेखनीय उदाहरण। विदेश मंत्री एस जयशंकर न्यूयॉर्क में संयुक्त राष्ट्र महासभा के 81वें सत्र में भारतीय प्रतिनिधिमंडल का नेतृत्व करेंगे। अंडमान और निकोबार द्वीप समूह, तमिलनाडु, पुदुच्चेरी, कारैक्काल और तेलंगाना में आज तेज बारिश की संभावना। और भारत ने जापान एशियाई खेलों में पुरुषों की 10 मीटर एयर राइफल स्पर्धा में 3 पदक अपने नाम किए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.3 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 26.6 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని. రామాయణంలో లక్ష్మణ మూర్ఛ. కోలాట కథాగానం ఎం శ్రీనివాసరావు బృందం. ఇది తొలి అంశం.

భార్య భూలక్ష్మీదేవి భర్త చెంతకు వెళ్ళి వచ్చి, నాదా ప్రాణేశ్వర నాకన్నా సెలవు ఇవ్వండి, నేను వెళ్ళి సంతానం తెచ్చుకుంటాను, అలాగే భామా భార్య అని చెప్పాడు. ఆ భార్యని చక్కగా ఒక భూలక్ష్మీదేవి భర్తతోటి సెలవు తీసుకొని పూలు పత్ర

పుట్టంతా శుభ్రం చేసి నాగివేలు ముగ్గులు పెట్టి పూలు పత్రతోటి పుట్టంతా అలంకరించి అమ్మా చక్కన ఒక ఇల్లాలు పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకి చేసి శ్రీపాదాలు పైకి చేసి ఏడుగడి ఎలే తపస్సు చేసిన ఆడపిల్ల చేసిన తపస్సుకు అబ్బా గుత్తు దేవుళ్ళు మెచ్చినారా నారాయణ అయ్యో పుట్లో ఉన్న నాగేంద్రుడు అమ్మా చిన్నదానా ఇంత దూరము మగపిల్లలే రాలేరు అడ్డ చెంగు కట్టిన ఆడకాంతం ఇంత దూరం వచ్చావు నీ ఊరేమిటి పేరేమిటి ఎందుకొచ్చావమ్మా దండమోయి భగవంతుడా నాది భూచక్రగిరి పట్నము నా భర్త పేరు నవభోజపురాజు నా పేరు లక్ష్మీదేవి ధనముంది ధాన్యముంది బ్రతుకుంది బంగారము

0: 7 సార్లు సంతానం అడిగావు, నీకు 7 మంది కూతుళ్ళని ఇస్తానమ్మా. చిన్నధార
1: సంతార సంతార సంతార సంతార.
0: అయ్యో దండమోయి భగవంతుడు, ఆడపిల్లలు ఒకరింటికి ఇస్తే అత్తవారులకి వెళ్ళిపోతారు. రాజ్యమేలే కుమారునివ్వండి, దేశమేలే చక్రవర్తినివ్వండి. అమ్మా లక్ష్మీదేవి, నువ్వేదో ఎంతో దూరం నుంచి వచ్చావు అమ్మా, బిడ్డలో బిడ్డలను నువ్వే అడిగావు, అందుకోసం నీకు కూతుళ్ళే ఇస్తాను. పట్టుకెళ్ళవమ్మా భూలక్ష్మీదేవి. అయ్యో ఎవరొకరు ఇవ్వండి భగవంతుడా. అమ్మా నా ఒక పుట్ట వెనకాల బాలమావుడి చెట్టు ఉన్నది, అక్కడికి వెళ్ళిపోయి ఎక్కువ కోసుకోదు తక్కువ కోసుకోదు.

అమ్మా భగవంతుడు నాకు సంతానం ఇచ్చాడు అనుకోని చక్కని ఒక ఇల్లాలు మా పొట్ట వెనకాల చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెట్టు చూడగానే చెట్టు నిండా బాల మామిడి పళ్ళున్నాయి. అబ్బా కళ్ళకు చూడగానే ఎంతో గోరగించేసే కళ్ళు. అబ్బా ఎంత బాగున్నాయి పళ్ళు. భూచక్రగిరి పట్టణములో నాలాంటి బిడ్డలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒడి నిండా పళ్ళు కోసుకొని మనిషిగా ఒక పండు పంచి పెడతానని.

పళ్ళే మిగిలాయి. అదేమిటమ్మా చింగుగాని చినిగిపోయిన, ఒడిగాని జారిపోయిన, ఏమమ్మా పళ్ళేమైపోయాయి? మళ్ళీ కింద చూడగావా పళ్ళు లేవు. అయ్యో మర్చిపోయి ఉన్నానేమోని, మళ్ళీ చెట్టు వెక్కుపోయి మళ్ళీ పొడి నిండా పళ్ళు కోసుకుంది. అలాగే 7 సార్లు చెట్టు ఎక్కి 7 సార్లు పళ్ళు కోసేసింది. పొట్ల ఉన్న నాగేంద్రుడు బగ్గు బగ్గున మండిపోయి, అమ్మా భూలక్ష్మీదేవి నీ గర్భానికి 7 పళ్ళు భోంచేయమ్మని చెప్పా. ఆ చెట్టు అంతానే పాడు చేసిన అయ్యో ముచ్చమంతగా కాటు ఇవ్వవమ్మా అమ్మా, నీకు ముచ్చమంత కాటు వేసేదన్నాను. అయ్యో దండమాయి భగవంతుడా, నా తప్పు క్షమించవయ్యా, ఏదో తెలుసో తెలియక కోసేసాను పళ్ళని. స్వామి నా తప్పు క్షమించి నన్ను రక్షించవయ్యా స్వామి. నా గర్భవాసం ఉందిన బిడ్డలన్నా పుట్టలేదు, బిడ్డల ముఖం అన్నా చూడలేదు. అప్పుడే నేను నన్ను నువ్వు కాటి వేసేస్తే నా బిడ్డలు అచ్చట్లు ముచ్చట్లు ఎలా తీరుతాయి నా భగవంతుడా? నీకు తప్పకుండా నేను కాటు ఇస్తాను, కానీ నా బిడ్డలు పుట్టిన 6 సంవత్సరాలకి నీ పుట్టగాడుకు వస్తాను, కాటు అండి నేను వెళ్ళిపోతాను. అదేమిటమ్మా నమ్మలేము నమ్మలేము నరుడు మాట.

నేను అన్నమాటే కానీ అబద్ధం లేదు. స్వామి తప్పకుండా నేను వస్తాను, నన్ను మీరు కాటు వేద్దరు కానీ స్వామి, నా బిడ్డల ముఖం చూడని స్వామి అని ఎంతో ఆమె ఏడుకున్నది. అప్పుడు నాగేంద్రుడికి జాలనిపించి

తెచ్చుకున్నాను, నేను ఫోన్ చేస్తున్నాను అని భర్తతో సెలవు తీసుకొని చల్లని ఒక వేళల్లోన సంతానము ఫోన్ చేశానమ్మా. అమ్మా సంతానం ఫోన్ చేశాను అమ్మా. ఇప్పుడు అంటే ఈ ప్రీతిమైన రోజులు, పుణ్యం అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు, పాపాలంటే ముందుకొస్తున్నారు. ఆ కాలములో అన్నమాడే గాని అబద్ధం లేదు అమ్మా. చక్కని ఒక విల్లాలు ఆ సంతానంతా నా గడియల్లో, ఆ 7 మంది కూతుళ్ళు ఎలాగ జన్మిస్తున్నారు.

అమ్మా నిమిషానికి ఒక కూతురు, నిమిషానికి ఒక కూతురు, ఏడు మంది అమ్మాయిలు పుట్టినారా లక్ష్మీదేవికి. అమ్మా గొప్ప వారింట్లో పిల్లలు పుట్టారని పటుకెళ్ళి దందనారని పేరు కొట్టాడు చక్రవర్తి. అమ్మా పేరు మోతలు ఆలకించి 10 మంది పండితులు వచ్చి అమ్మా పంచాంగాలు చూశారు. అమ్మా అమ్మాయి పుట్టిన నక్షత్ర గడియాలు ఎలాగున్నాయి, అమ్మాయి పుట్టిన వేళ ఆశేషాలు అన్ని బాగున్నాయి, కానీ నాగేంద్రుడు వరహాను పుట్టారు. ఈ అమ్మాయిల పేరు నాగమ్మలని పేరు పెట్టాలని, చిన్నవీర నాగు, పెద్దవీర నాగు, ఉత్తర నాగు, దక్షిణ నాగు, అందరికంటే చిన్న తల్లి పేరు బంగార గజ్జల బాలనాగమ్మని పేరు పెట్టి అమ్మ అపురుడు పుణ్యాలు పోసి నామకరణ పేరు పెట్టి అమ్మ అమ్మాయిని ఏ రీతిగా ఎత్తు చాదుతారా మరి వారా.

రూపులు ఉన్నారు, పట్టుకుంటే 10 రూపులు ఉన్నారు. కోటి సూర్య ప్రకారంగా వెలిగిపోతున్నారు. అమ్మాయిలకి చక్కగా చదువులు బళ్ళ వేసి అమ్మాయిలు విద్యా వినోదం నేర్చుకుంటున్నారు. నేర్చుకునే సమయంలోన రాజుగారి దగ్గరికి వచ్చింది భార్య. నాదా ప్రాణేశ్వర, నేను నాగేంద్రుడు పుట్టగాడికి వెళ్ళి నాగేంద్రుడికి నేను నన్ను కాటు వేస్తానడు అన్నాడే అప్పుడు. అదేంటి బామ్మ నేను కాటు వేస్తాన్నాడు. అవును స్వామి, నా ప్రాణాన్ని ఒప్పుకుని నన్ను సంతానం తెచ్చుకున్నా. అదేమిటి బామ్మ, ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోతున్నాయి, మన పిల్లలకు 6 సంవత్సరాలు వచ్చాయి, ఎప్పుడో నాగేంద్రుడు మర్చిపోయి ఉంటాడు. అదేంటి స్వామి అలాగంటారు, నేను తప్పకుండా వెళ్ళి పుట్టగాడికి వెళ్ళిపోతానన్నా. బామ్మ నాగేంద్రుడు రాకుండా నేను 700 మాలు కట్టిస్తానని పరముడు ఒక భాగమందున అమ్మ 700 మాలు కట్టించి మహారాజు ఆ పాము చక్కగా మేడలోకి ప్రవేశించకుండా చుట్టూ అగ్గోత్ర గుండాలు తోడించాడు. ఏ మేడ చుట్టూరును మా పైనుంచి పాము వస్తుందని సానకత్తులు మంగళకత్తులని పారా తిరిగేలా పెట్టాడు. అమ్మ చీమ దూరటాకు కూడా దారి లేకుండా ఎంతో బందోబస్తు చేసి ఆ మహారాజు ఆ భూలక్ష్మీదేవిని 7 మేడల్లో ఉంచాడు. 7 కూతురులతోటి అమ్మ దాసికాంతలతోటి రంగరంగ వైభోగంగా ఆ లక్ష్మీదేవి చక్కగా ఉండిపోయింది. ఈ రాజుగారు భూచక్రగిరి పట్టణం వరకు రాజ్యం వెళ్తున్నారు. ఇలాగ విలకత విలాగుండగా అమ్మా నాగేంద్రుడు 6 సంవత్సరాలు మీరు పోతున్నాయి, అమ్మా ఇంకా లక్ష్మీదేవి రాలేదని ఆ భగవంతుడు

పక్కలు తిరిగాడు. ఎక్కడ లక్ష్మీదేవి అన్న మాట లేదు, ఊసు లేదు. అమ్మ లక్ష్మీదేవి ఏమైపోయింది? ఏడేడు మేడలు ఎదిగాడు, ఏడు మేడల్లో లేదు. రాజుగారి కచేరికి వచ్చాడు. రాజుగారు చక్కగా రాజ్యం వెళ్తున్నాడు. రాజుగారిని కాటి వేద్దాం అనుకున్నాడు. అదేమిటమ్మా, ఈ మహారాజు నా పుట్టగడకు రాలేదు, సంతానం పట్టుకెళ్ళలేదు, ఈయన కాటి వేయటం అధర్మం అవుతుంది. అమ్మ భూలక్ష్మీదేవి, నువ్వు ఎక్కడ దాగినా, ఇంద్రలోకం దాగినా, నరలోకంలో దాగినా, భూలోకంలో దాగినా, అమ్మానికి తప్పకుండా కాటు వేస్తానని నాగేంద్రుడు. అమ్మ ఏడు తలపొడిగైపోయి అమ్మ తూర్పు ఉత్తర పరమడంతా దక్షిణంతా తిరుగుతున్నాడు. ఈ ఒక మహారాణి ఉన్న మేడ మిలుకు మిలుకు మనకు కనిపిస్తుంది. అదేమిటమ్మా, ఈ మేడ కొత్తగా కట్టినట్టున్నారు, కాళ లక్ష్మీదేవి ఇందులో ఉందని నాగేంద్రుడు మేడ దగ్గరికి వెళ్ళి వచ్చినాడా భగవంతుడు. అమ్మా మేడలోకి వెళదామంటే చుట్టూ అగ్గొత్తుల గుండాలున్నాయి, ఎలాగ వెళ్ళాలి? అమ్మా పైనుంచి వెళదామంటే స్నానకత్తలు పాదుల కత్తులు ఉన్నాయి, పైనుంచి వెళ్ళటాకి లేదు, కింద నుంచి వెళ్ళటాకి లేదు. అమ్మా లక్ష్మీదేవి తప్పకుండా నువ్వు ఇందులోనే ఉండుంటావు, ఎన్ని ఎన్నాళ్ళకైనా కొన్ని కొన్నాళ్ళకైనా నువ్వు కిందకి రాకుండా ఉంటావా, నేను కాటు వేయకుండా ఉంటానని ఆ భగవంతుడు పూల ఒక తోటల ఉద్యానవనములోన ఆ భగవంతుడు బంతి పువ్వులోన బంతి పువ్వులో విడే పోయాడా భగవంతుడు. ఇంటికి జమంతో పురుగైపోయి బంతి పూలు ఇవిడిపోయాడు. భగవంతుడి కథ ఇలాగుండని, ఇక్కడ భూలక్ష్మీదేవి అమ్మా ఏదారి గౌరీదేవి నోమును వస్తాను. అమ్మా నాగేంద్రుడు కాటు తప్పిపోయి మూడు రోజులు అయిపోయి గౌరీదోవు నోముతో నోము వస్తానని ఆ చక్కన ఒక భూలక్ష్మీదేవి అమ్మా దాసికాంతల్లార మన ఉద్యానవనంలోకి వెళ్ళి పూలు కోసుకొని రండమ్మా, ఇవాళ పూజ చేస్తాను. అలాగే అమ్మా అని ఏడు మంది దాసికాంతలు పూల బట్టలు చేత పట్టుకొని అమ్మా ఉద్యానవనంలోకి వెళ్ళి ఆ పూలన్నీ కోస్తున్నారు. ఎప్పుడైతే కోస్తున్నారు, ఈ భగవంతుడున్న ఒక పువ్వు దగదగ దగదగ దగని వెలిగిపోతుందట. అమ్మా ఈ తోటలోకి అన్ని ఇట్లకంటే ఈ పువ్వు చాలా అందంగా ఉంది, ఇది మహారాణికి తీసుకెళ్ళి ఇచ్చామంటే మనకు బహుమతి కూడా ఎక్కువ ఇస్తుందని ఆ ప్రత్యేకించి ఆ ఒక పువ్వుని ఒక సజ్జలో వేసుకుని ఆ ఏడు మంది దాసీలు మళ్ళీ పైనుంచి ఉయ్యాలు వేస్తే ఉయ్యాలు ఎక్కి పైకి వెళ్ళిపోయారు. పూలు తీసుకుని ఎప్పుడైతే వెళ్ళిపోయారు మహారాణికి ఇచ్చారు. అమ్మా మహారాణి మన తోటలో అన్నిటికంటే ఈ పువ్వు చాలా అందంగా ఉందమ్మా, ఈ పువ్వు మీరే పెట్టుకోండి అమ్మా అని మహారాణికి ఇచ్చి దాసీలు దాసీలు పని చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ భూలక్ష్మీదేవి ఆరు మంది కూతుళ్ళకి తలవార స్నానం చేయించి తలవార తన తల తలంటుకొని అమ్మా చక్కగా పూజ ముగించుకొని భక్షమన్న పరమాన్యులతో ఏడు మంది కూతుళ్ళకి అన్నాలు పెట్టి తన భోంచేసి అమ్మా చక్కగా శృతి సూర్య పౌర్ణమి మీద ఆ భూలక్ష్మీదేవి చక్కగా నిద్రపోతుంది. అమ్మా రాత్రి వేళలోన ఒంటిగంట వేళప్పుడు నిద్రపొద్దు వేళలోన ఆ ఒక బంతి పువ్వులు అని భగవంతుడు చక్కగా అక్కడ ఒక సర్పమైపోయి బుసలు కొట్టుకుంటూ భూలక్ష్మీదేవి

అమ్మాయి ఎగమమ్మా లెగు గండమోయి భగవంతుడని దిగ్గున లేచింది. అయ్యో స్వామి నా తప్పు క్షమించండి, నన్ను రక్షించండి. చూడవయ్యా బిడ్డలు చూడు భగవంతుడా, నా బిడ్డలు 6 ఏళ్ల పిల్లలు, నన్ను ఇప్పుడు నువ్వు కాటు వేస్తావు, నా బిడ్డలు ఏమైపోతారు, తల్లి లేని బిడ్డలు అవుతారా? అయ్యో భగవంతుడా తల్లి లేని బిడ్డలు దయ్యాలు పాలంటారు, నా బిడ్డలు అన్యాయం అయిపోతారు, నన్ను చంపబోకు చంపబోకయ్యా. అమ్మా భూలక్ష్మీదేవి నువ్వు నా పుట్టగాడికి వస్తావు, నాకు మాట ఇచ్చావు, నువ్వు నీ బిడ్డలకు 6 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత నువ్వు నా పుట్టకాడకు వచ్చింటే, ఈ 7 పంత నువ్వు ఆ పుట్టకాడ వేడ్చింటే నేను కాటు వేద్దునో మానవేద్దును. ఇది ఆ పని ఎప్పుడు చేయాలో ముందు చేయాలి. నీ ఒక్క దాని ప్రాణానికి చుట్టూ అగ్గోత్ర గుండాలు తోడించావు, మధ్యన 7 అంతస్తులు మాలు కట్టించావు, పైనుంచి నేను వస్తానని మంగళకత్తులు సానకత్తులు పెట్టావు. భూలక్ష్మీదేవి కింద నుంచి వస్తానని అగ్గోత్ర గుండాలు తోడించావు. ఇంత తెలివితేటలు చేసావమ్మా భూలక్ష్మీదేవి, నీకు తప్పదమ్మా.

ఉచ్చమం తనే కాటు వేసినాడా భగవంతుడుచ్చమంత కాటు వేసి భగవంతుడు మాయమైపోయింది. అమ్మా లక్ష్మీదేవి, పాము వచ్చ పాము వచ్చా గుమస్తాలు అమ్మా తాసిల్లారా, లేకండమ్మా పాము వచ్చింది నన్ను కాటు వేసింది. అదేమిటమ్మా ఈ ఒక కోట్లకు పాము వచ్చింది? గుమస్తాల మంత్రులు ఎదిగారు, ఎక్కడా పాము కనిపించలేదు. భర్త గారిని పిలవనించారు, భర్త కూడా వెళ్ళి వచ్చి బామా భూలక్ష్మీదేవి నాదా ప్రాణేశ్వర, ఇంత బందోబస్తు చేసిన నాగేంద్రుడు వచ్చాడు నన్ను కాటు వేశాడు వెళ్ళిపోయాడు. నాదా ప్రాణేశ్వర, నేను చచ్చిపోతున్నానని మీరు మళ్ళీ పెళ్లి చేసుకోకండి, మారుటమ్మ బిడ్డలను బాధ పెడుతుంది. నాదా ప్రాణేశ్వరని భర్త చేతిలో చెయ్యి వేసి లక్ష్మీదేవి చక్కగా చనిపోయింది. అమ్మా చక్కగా ఎప్పుడైతే చచ్చిపోయిందో, ఈ ఒక భూలక్ష్మీదేవి ఎప్పుడైతే మరణించిందో, రాజుగారు నవ్వు భోజపురాదు. అమ్మా గంధపు చెక్కల పాడి కట్టి 3 రోజుల్లో చిన్న దినము, 11వ రోజు పెద్ద కార్యం చేసి అమ్మా చక్కగా కనుక

ఏడు మంది కూతుళ్ళను చూస్తుగా అమ్మా ఏడు మంది కూతుళ్ళను చూసుకుంటూ రాజుగారు బిడ్డలకు పాలను తినిపిస్తూ రాజుగారు కనుక ఉండిపోయిను. మంత్రి గారు బాగా చూశాడు. అమ్మో ఒక నెల కాదు రెండు నెలలు కదా, ఆరు నెలలు అయిపోతుంది భూలక్ష్మీదేవి కదా. అమ్మా చూసావా భూలక్ష్మీదేవి చచ్చిపోయిన కాణించి రాజుగారు కచ్చేరికి రావట్లేదు, రాజుగారు కచ్చేరి వెళ్ళటం లేదు. ఈ ప్రజలందరూ కూడా గోలు పెట్టేస్తున్నారు. అయ్యో మహారాజా మీరు మారు.

ఏడు మంది కూతుర్లు కూడా చక్కగా చూసి జల్ల వేసి అన్నాలు పెట్టి ఎంతో సౌపాయం చూస్తుంది. ఒక రోజు వద్దన్నాడు మహారాజు, రెండు రోజులు వద్దన్నాడు. ఈ మంత్రి గారు అదే పదం కాబట్టుకున్నాడు. ఇంకా ఏమండో మహారాజు గారు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. తప్పదండి, ఈ పిల్లలు చూడాలంటే ఒక తల్లి కావాలి, మీరు పెళ్లి చేసుకోవాలి. మీరు కచేరికి రావాలంటే రాజ్యం వెళ్ళాలన్నా మీరు పెళ్లి చేసుకోవాలి, తప్పదు. మీరు రాజు కచేరికి రావట్లేదు, అమ్మాయిల ముచ్చట్లో మాటల్లో పడిపోతున్నారు, మీ కూతురును చూసుకుంటున్నారు, రాజు కచేరి మానివేశారు. రండి రాజుగారిని. చెప్పగా చెప్పగా చెప్పగా మహారాజుకి మనసు మారిపోయింది. అలాగే మంత్రి గారు పెళ్ళాడతానని అక్కడికి రాముడు దూరాన ఇమామంతుల పట్నం ఉన్నది. ఇమామంతుల పట్నం వెళ్ళేది ఇమామంతుల మహారాజు. రాజు కూతురు మాణిక్యాల దేవి అమ్మా చూసావా, రాజుగారు చిత్రపటం చూపించి చక్కగా బాసింగం కట్టి, అమ్మా కత్తికి బాసింగం కట్టి చక్కగా పెళ్ళాడుకొని మాణిక్యాల దేవి చక్కగా మళ్ళీ భూచక్రగిరి పట్నం వచ్చింది. అమ్మా కూతురులు రాగానే ఎంతో ముచ్చటగా చూస్తుంది కూతురుని. ఒక రోజు బాగా చూసినా, రెండు రోజులు బాగా చూసినా, ఒక నెల గడిచిపోయాను, మూడు నెలలు గడిచిపోయాను, నాలుగో నెల కల్లే ఐదో నెల కల్లే ఇసుకొచ్చేసింది. వాళ్ళమ్మ వాళ్ళమ్మ, రాజుగారు నేనైతే ఎంతో చక్కగా ముచ్చట్లాడుకుంటా ఉంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏడు మంది కూతుళ్ళు రాజుగారు కచ్చేరి నుంచి ఇంటికి రాగానే ఏడు మంది అమ్మాయిలు రాజుగారు చుట్టూరు ముగిపోతున్నారు. ఇంకా రాజుగారికి నేను అచ్చటేమి తీర్చున్నా, ముచ్చటేమి తీరుస్తున్నా, అమ్మాయి కూతుళ్ళుంటే నాకు చాలా కష్టంగా ఉంది, ఏడు మంది కూతుళ్ళని అడవిలో వదిలేసి రమ్మంటానని రాజుగారి దగ్గరకు వచ్చి, మాణిక్యాల దేవి నాదా ప్రాణేశ్వర, ఏడు మంది కూతుళ్ళని అడవిలో నా వదిలేసి రావా మహారాజా. మాణిక్యమిదే ఏడు మంది చిన్న కూతుళ్ళు తినే తిండికి అడ్డు వచ్చిరా, కట్టే వస్త్రానికి అడ్డు వచ్చిరా, ఏమనన్నారే రెండో భార్య. అదేమిటండి అలాగంటున్నారు? ఎంతమంది ఏడుగురు ఉన్నారు? ఏడుగురు పెట్టిన ముగ్గు పెట్టినట్టుగా ఉంచట్లేదు, అలికిన గుమ్మాలు అలికినట్టన్నా ఉంచట్లేదు. ఏడు మంది అల్లరి చేసేస్తున్నారు, వదిలేసి రండి. రాజుగారు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు, రాజు కచేరికి వెళ్ళిపోతున్నారు. అమ్మ అలా కాదు, ఏడు మంది కూతురు నేనే చంపేస్తానని మాణిక్యాల దేవి అమ్మ ఈ పిల్లలకి ఎక్కలేని పని చెప్తానని, ఏమే దాసిల్లారా రేపటి నుంచి మీరు పని చేయకండి అంట్లన్నీ వేస్తుంది అంట్లు చిన్న చేతులతో అలాగే.

తోముతున్నారు పిల్లలు. అమ్మా పూల మొక్కలకు నీళ్లు పోయండి. పిల్లలు పాపం అలాగే పూల మొక్కలకు నీళ్లు మోస్తున్నారు. ఏ పిల్లలారా, అదిగదిగదు అక్కడ ఉందో ఆ చివర గోళం, ఆ గోళానికి పెద్ద కన్నం పెట్టింది. ఇక ఈ గోళం నిండితేనే ఇవాళ మీకు భోజనం, లేకపోతే భోజనం పెట్టను. అమ్మా రాముడు దూరం నుంచి పిల్లలు ఏడు బిందులో చేతి పట్టుకొని ఆ గోళంలో నీళ్లు పోస్తుంటే ఆ నీళ్ళన్నీ పూల మొక్కలకు వెళ్ళిపోతున్నాయి. ఈ పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చేప్పటికల్లా గోళం ఖాళీగా ఉంటుంది. అదేమిటమ్మా, పొద్దు నుంచి నీళ్లు మోస్తున్నాం, ఏ మాత్రం కూడా గోళం నిండట్లేదు. అమ్మా పిన్ని, మా కళ్ళు తిరిగిపోతున్నాయి, మాకు కొంచెం అన్నం పెట్టు. ఓ పిన్ని, అదేమిటే పిల్లలారా, నేనేం చెప్పాను, గోళం నిండితే గానీ మీకు అన్నం పెట్టను. అప్పుడు తల్లి భూలక్ష్మీదేవి నాగేంద్రుడి దగ్గర ఉండిపోయింది తల్లి. భగవంతుడా చూసావా, తల్లి లేని పిల్లల కష్టాలు చూడండి. అమ్మా భూలక్ష్మీదేవి, నువ్వు తల్లివి కాబట్టి పెద్ద కప్పవైపోయి ఆ బెజ్జానికి నువ్వు ఉండిపో, మీ పిల్లలు తీర్చి నీళ్ళు తెచ్చుండగా నిండిపోతుంది. ఆ కన్న తల్లి భూలక్ష్మీదేవి, అమ్మా నాగేంద్రుడి దగ్గర మాట తీసుకొని ఆ గోళం కాడికి వెళ్ళిపోయి చక్కగా కనుక ఆ భూలక్ష్మీదేవి, అమ్మా గోళాన్ని కట్టుగా ఉండిపోయింది, ఈ పిల్లలు తెచ్చి నీళ్ళు తెచ్చినట్టుగా గోళం నిండిపోయింది. అమ్మ అన్నం పెడతానని ఆ పిన్ని కొట్టు కారం ముద్దలే పెట్టా నారాయణ మిరపకాయ కొట్లో పెట్టి అమ్మా ఒక అగ్గోత్రం వెలిగించేసింది. ఆ ఘాటు పిల్లలకి చక్కగా దగ్గలేకపోతున్నారు. తల్లి భూలక్ష్మీదేవి చూసి, నాగేంద్ర స్వామి అదిగదిగో నా బిడ్డలు చూడు దగ్గలేక అధ్వానం అయిపోతున్నారు, దగ్గర దగ్గర నా బిడ్డలు చచ్చిపోతారు. అమ్మా భూలక్ష్మీదేవి, నీ బిడ్డలకు వచ్చిన భయం లేదని ఆ ఒక నాగేంద్ర స్వామి ఆ ఒక ఎన్ని మిరపకాయల కొట్టుని సాంబ్రాణి పొగలు చేసేసి, అమ్మా ఎంత లేని చక్కటి ఒక సాంబ్రాణి పొగతో హాయిగా పిల్లలు ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఈ ఘాటంతా ఆ పిన్ని మేడలకు వెళ్ళిపోయి దగ్గలేక తగ్గుతుంది మాణిక్యమ్మ. అదేమిటమ్మా, పిల్లలకి ఎన్ని మరవలు కాటు పెడితే నాకు వచ్చేస్తుంది దగ్గు. అలా కాదని రాజుగారిని మార్చేస్తారని రాజుగారికి మందు పెట్టి తన ఏపు మళ్ళించుకొని నాదా ప్రాణేశ్వర ఏడు మంది కూతుళ్ళని అడవిలోనే

0: సల్ది కట్టివే రెండో భార్య. ఆ సల్ది తీసుకొని
1: రాజుగారికి పాలన కట్టింది, 7 మంది కూతురులకి సమతి కూతురులకి పేడాస్తమం సల్ది కట్టింది. ఆ సల్ది మూటలు తీసుకో అమ్మా, ఉత్తిన రమ్మట నా కూతురులు వస్తారా రారు? అమ్మా కూతురులు లారా, కోటిపల్లి తీర్థంబు పోదము సోమలింగని జాతర పోదము, రండమ్మ నా చిన్ని కూతుళ్ళా పాటికెళ్ళి. 7 మంది పిల్లలు కనుక తండ్రి కూడా ప్రయాణమయ్యి అడవిలోన మహారాజు అడవిలోన రాజు వదిలి వేశాడు. అడవిలో వదిలేసి ఇంటికి వచ్చేసాడు. అక్కడ చక్కగా భూలక్ష్మీదేవి చెల్లెలు అమ్మా చక్కగా కనుక రంగాపురములోన ఒక రంగాపురంలో ఉంది ఒక భూలక్ష్మీదేవి చెల్లెలు. 7 మంది కూతుళ్ళు కోనేటిలోకి నీళ్లు తాగడానికి వచ్చారు. నీళ్లు తాగేటప్పుడు ఆ ఒక అక్క కూతుళ్ళని చూసి, అయ్యో 7 మంది ఒకెత్తే ఉన్నారు ఒకప్పటికే ఉన్నారు, మీరు ఎవరి పిల్లలమ్మా? అమ్మా మేము భూచక్రగిరి పట్టణం, మాది మా అమ్మ పేరు భూలక్ష్మీదేవి, మా నాన్నగారు నవ్వు భోజపురాజు, మమ్మల్ని అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మా మీరెవరో కాదు, మా ఒక చక్కన ఒక కూతుళ్ళు రేండమ్మ చిన్న కూతుళ్ళని. భూలక్ష్మీదేవి దగ్గర అమ్మా చెల్లెలు ఒక దగ్గర అమ్మా ఆమె దగ్గర ఉండిపోయి వాళ్ళు చల్లగా రాజ్యం వేలుతున్నారు. అమ్మా అమ్మా పిన్ని ఎంతో చక్కగా పెంచుతూ చల్లగా రాజ్యం వేలుతూ వాళ్ళు చక్కగా ఉండిపోయారు. ఇక్కడికి భూలక్ష్మీదేవి కథ, ఇక్కడికి ఈ కథ సంపూర్తి వాయా దైవ. పాత్ర పొలము అమ్మా చక్కగా కనుక మంగళార్తులు ఇవ్వరు శివుడు.

శ్రీమతి మిరియాల రత్నరాజు బృందం నిర్వహణలో తంబుర కథాగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఇంతవరకు మొదటి ప్రసారం విన్నారు. అనంతర ప్రసారం ఇవే అలవరసలపై సాయంత్రం 5 గంటలకు. అంతవరకు 102 MHz ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:25. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి విందాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2026 సుమారు 750 ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలతో విడుదల కానుంది. నోటిఫికేషన్ తేదీ సెప్టెంబర్ 15, 2026. కొన్ని నివేదికల ప్రకారం అక్టోబర్ 15, 2026 తేదీ నాటికి కూడా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 15 నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం ఖాళీలు సుమారు 750 పోస్టులు. అర్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ. వయోపరిమితి 18 నుండి 42 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు వయోపరిమితి ఉంటుంది. ఎంపిక విధానం స్క్రీన్ టెస్ట్, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష, అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఉంటుంది. ఇంటర్వ్యూ అది ఏమీ ఉండదు. దరఖాస్తు విధానం

ఏపీపీఎస్సీ పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం తెలుసుకునే ముందు ఒక పాట విందాము. జీన్స్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్, సుదజాత మోహన్ పాడిన పాట వింటారు.

ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ తేదీ అక్టోబర్ 15, 2026. ఎగ్జిక్యూటివ్ పోస్టులు డెప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, గ్రేడ్ 3 ఎక్సైజ్ ఎస్ఐ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏఎస్ఓ, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్లు. అర్హతలు: ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి, వయస్సు 18 నుండి 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది, ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్. అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in. అప్లై చేయాలనుకునేవారు ఇప్పుడు ఏం చేయాలంటే, వెంటనే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కుల ధృవీకరణ స్టడీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి.

ఫ్రెండ్స్ గ్రూప్ 2 పరీక్షల్లో విజయం సాధించడానికి సిలబస్ పరీక్షా సరళిని పూర్తిగా అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా కష్టపడాలి. సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అధికారిక సిలబస్ కాపీని దగ్గర పెట్టుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానాన్ని స్పష్టంగా మనం ముందుగానే తెలుసుకోవాలి. ఏ టాపిక్కు ఎంత వెయిటేజ్ ఉందో గుర్తించి చదవాలి. ప్రాథమిక పుస్తకాలు, స్టాండర్డ్ బుక్స్, బేసిక్స్ అంటే 6 నుండి 10వ తరగతి వరకు గల రాష్ట్ర పాఠ్య పుస్తకాలు, ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో ప్రాథమిక భావనలను బలోపేతం చేసుకోవాలి. ఇండియన్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జనరల్ సైన్స్ కోసం మార్కెట్లో దొరికే ప్రామాణిక రెఫరెన్స్ పుస్తకాలను ఉపయోగించాలి. ఇప్పుడు పెళ్లి పీటలు ఈ చిత్రం నుండి చిత్ర పాడిన పాట వింటారు.

ఫ్రెండ్స్, గ్రూప్ 2 పరీక్షల్లో విజయం సాధించడానికి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ని చదివి పూర్తిగా అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా కష్టపడాలి. అధికారిక సిలబస్ కాపీని మన దగ్గరే ఉంచుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఏ టాపిక్కు ఎంత వెయిటేజ్ ఉందో గుర్తించి చదవాలి. ప్రాథమిక పుస్తకాలు, స్టాండర్డ్ బుక్స్, బేసిక్స్, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల రాష్ట్ర పాఠ్య పుస్తకాలు, స్టేట్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ లేదా NCERT పుస్తకాలలో ప్రాథమిక భావనలను బలోపేతం చేసుకోవాలి. ఇండియన్ పాలిటిక్స్, హిస్టరీ, ఎకానమీ, జనరల్ సైన్స్ కోసం మార్కెట్లో దొరికే ప్రామాణిక రిఫరెన్స్ పుస్తకాలను ఉపయోగించాలి. కరెంట్ అఫైర్స్, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రానికి సంబంధించిన వార్తలను రోజు చదవాలి. ప్రతీ నెల వచ్చే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లు రివిజన్ చేయాలి. మాక్ టెస్ట్లు, అలాగే పాత ప్రశ్నాపత్రాలను అంటే గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను విశ్లేషించి ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జెంటిల్మ్యాన్ చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ పాడిన పాట వింటారు.

జెంటిల్మెన్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ పాడిన పాట విన్నారు. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకి ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలుసుకుంటున్నాం. మనం క్రమం తప్పకుండా మాక్ టెస్టులు రాయడం ద్వారా సమయ పాలన, వేగం అలాగే ఖచ్చితత్వాన్ని పెంచుకోవాలి. రివిజన్, షార్ట్ నోట్స్, చదివిన అంశాలను ఎప్పటికప్పుడు గుర్తించుకోవడానికి వీలుగా స్వయంగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. వీకెండ్లో లేదా ప్రతీ నెల నిర్దిష్ట సమయాన్ని కేటాయించి రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడిన పాట విన్నారు. యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈ ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర, తర్వాత వికాసంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ సంబంధించిన వివరాలు, స్వచ్ఛత హీ సేవ, తర్వాత వ్యక్తిత్వం కార్యక్రమాలు ఉంటాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాల మెలోడీలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నీరాజనం ఈ చిత్రం నుండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాల మెలోడీలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు.
1: ఉద్యోగ వార్తలు. గుడ్గాంలోని రెయిల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్లో రెగ్యులర్ పద్ధతిలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు జీడిఎంలో ఒక ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్లో 11, మొత్తం 12 ఖాళీలున్నాయి. ఇందులో ఉన్న విభాగాలు ఇంజనీరింగ్ లేదా బిల్డింగ్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్, బీఐఎం ఎక్స్పర్ట్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్, హాస్పిటల్ ఎక్స్పర్ట్, ఆర్కిటెక్ట్, బిల్డింగ్ ఎక్స్పర్ట్, అలాగే మెట్రో రైల్ ఎక్స్పర్ట్. ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. కావలసిన అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు డీజీఎం పోస్టులకు 70,000 రూపాయల నుండి 2,00,000 దాకా ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది. వయస్సు 32 నుండి 41 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీలకైతే 600 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు 300 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపించవలసిన ఆఖరి తేదీ సెప్టెంబర్ 30, 2026. మరిన్ని వివరాల కోసం www.rites.com వెబ్సైట్లో చూడగలరు. మరొక ప్రకటన: నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI హైదరాబాద్లో భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కౌన్సిలర్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇందులో ఒప్పంద పద్ధతిలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు: టెక్నీషియన్, ఇంకా గ్రేడ్ 2, ఇందులో మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. కావలసిన అర్హతలు: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th లేదా ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు 2 ఏళ్ల అప్రెంటిస్ ట్రైనీ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు 28 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు 39,970 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ అక్టోబర్ 4, 2026. పూర్తి వివరాల కోసం www.ngri

0: www.rec.in వెబ్సైట్లో చూడగలరు. మరొక ప్రకటన, మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నాగ్పూర్ మెట్రో అలాగే పూణే మెట్రో ప్రాజెక్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు జూనియర్ ఇంజనీర్లో 6 ఖాళీలు, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ లేదా సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్లో 16 ఖాళీలు, టెక్నీషియన్లో 18, మల్టీటాస్కింగ్ స్టాఫ్ కమ్ మోటార్ డ్రైవర్ ఇందులో 4 ఖాళీలున్నాయి, అలాగే అటెండెంట్లో 12, మొత్తం 56 ఖాళీలున్నట్లు తెలియచేస్తున్నారు. కావలసిన అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10th లేదా ITI, అలాగే సంబంధిత విభాగాల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, సివిల్ లేదా మెకానికల్ లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ పూర్తి చేయాలి. 3 డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. నెలకు బేసిక్ పే 14,000 నుండి 40,000 వరకు ఉంటుంది, అలాగే 33,000 రూపాయల నుండి 1,00,000 వరకు ఉంటుంది. వయస్సు 40 నుండి 45 మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులు పంపించవలసిన చిరునామా జనరల్ మేనేజర్ HR మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మెట్రో భవన్ నియర్ దీక్షభూమి నాగ్పూర్ 440010. ఈ చిరునామాకు సెప్టెంబర్ 25, 2026 దరఖాస్తులను పంపించాలి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో చూడగలరు www.mahametro.org. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు శ్రీమతి CH కమలారాణి గారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ సాయంత్రం 5:55 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.3 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాల్లో తేమ 78%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 77%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి కొన్ని వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర, తర్వాత వికాసం కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ గురించిన వివరాలు, స్వచ్ఛతా హీ సేవకు సంబంధించిన విషయాలు వింటారు. వ్యక్తిత్వం కూడా ఉంటుంది. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి లామ్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహనంపై శ్రీవారి విహరణ. వ్యాఖ్యతలు డాక్టర్ కేవీఎస్విజి శేషాచార్యులు గారు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం అవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం వింటారు. వార్, పీస్ అండ్ సైన్స్

0: శ్రీ కె కృష్ణమూర్తి గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా ఈ రాత్రి 10 గంటలకు జపాన్లో ఆడుతున్న 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ రోజువారీ నివేదిక ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. తర్వాత ఆపాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు జగతి రథం జయకొడుతూ దేశభక్తి గీతం, బృందగానం వింటారు. రచన శ్రీ వడ్డేపల్లి కృష్ణ, సంగీతం శ్రీ పివి సాయిబాబా. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 శ్రీ జోస్యుల శ్యామసుందరం గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో వరి తొలి దశలో సస్యరక్షణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:15 ఉదయ సమీరాలు. 7:20 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై శ్రీవారి విహరణ వ్యాఖ్యతలు శ్రీ సి మధుసూదన్ రావు గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి డికే పట్టమ్మాళ్ గారి గానం వింటారు. శ్రీ తిరుప్పార్ కడల్ వీరరాఘవన్ గారి వయలిన్, శ్రీ ఐ శివకుమార్ మృదంగం, శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:30 పాటల పల్లకి. 11:00 వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్, ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. సమాచారవాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. India and New Zealand Free Trade Agreement FTA will come into force from the 20th of October this year on the occasion of Vijayadashmi. Addressing a press conference in New Delhi today, Commerce and Industry Minister Piyush Goyal said the agreement will provide duty-free access for 100% of Indian exports to New Zealand.
2: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
1: India and Canada have agreed to fast-track negotiations for a Comprehensive Economic Partnership Agreement, CEPA, with the next round of talks set to commence on 5th of October. Mr. Goyal said the next 90 days could be a defining period in bilateral relations. He informed that the fourth round of negotiations for the proposed trade agreement with his Canadian counterpart was held in Mumbai last week. The minister said that during the meeting, both countries had decided to accelerate the pace of negotiations. The Defence Ministry today signed a contract with Accurate Industrial Controls Private Limited in New Delhi to procure auxiliary power units APU for T-72 and T-90 tanks at a cost of 586 crore rupees. The ministry said the APU is an alternate source for generation of electric power for fire control system, firing circuit, gun stabilization system and other ancillaries of the tank. The ministry said induction of indigenously developed APUs will further strengthen the operational readiness, reliability and sustainability of the Indian Army's mechanized formations. The National Highways Authority of India has released

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగల్పూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కెఅచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

0: వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశారు. 3 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, మెటీరియల్ రికవరీ సెంటర్ను ప్రారంభించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో 2 కోట్ల 70 లక్షల రూపాయలతో చేపట్టనున్న మల్లనూరు జూనియర్ కళాశాల పనులకు భూమి పూజ చేశారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 8904 బంగారు కుటుంబాలకు P4 కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంజీవని ప్రాజెక్టులో భాగంగా పౌరుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిరక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5000 దేవాలయాల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. అర్హులందరికీ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి, పేదలకు పట్టాభిషేకం పేరుతో ఇల్లు, ఇంటి స్థలం ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: P4 జీరో పావర్టీ అంటే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు. డబ్బులుండే వాళ్ళు మార్గదర్శకులుగా ఉండి పేదవాళ్ళని బంగారు కుటుంబాలకు వర్గీకరణ చేసి వీళ్ళని ఆదుకోవాలి. దానికోసం నేను ఒక మాట చెప్పాను, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఇస్తే ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. మీకు తెలివితేటలున్నాయి, మీరు వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి, చేయూతనివ్వండి.
0: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ నెల 23-24 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించి ముందస్తు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వంశధార, నాగావళి నదీ ప్రవాహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డిఎస్సిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే నిరసన తెలియజేయవచ్చన్నారు. అయితే కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ఫేక్ అంటూ అవమానించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులపై దాడి జరిగిందన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంటూ, ఈ ఘటనలో ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సాహిత్య దిగ్గజం మహాకవి గురజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే మనందరి కర్తవ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయన ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు జాతికి అభ్యుదయ భావాలను, విశాల దృక్పథాన్ని అందించిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు. కన్యాశుల్కం నాటకం ద్వారా నాటి సాంఘిక దురాచారాలపై ధైర్యంగా గలం విప్పి సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని చెప్పారు. గురజాడ వారసులకు గతంలో నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని పునరుద్ధరించామని, ఇది NDA కూటమి ప్రభుత్వానికి సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి తార్కాణమని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశ స్థూల జాతీయోత్పత్తిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం వాణిజ్య రంగంలో సులభతర విధానాలను ప్రవేశపెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అధిక ప్రాధాన్యతమిస్తూ ప్రభుత్వం నిబంధనలను సరళీకరించి అనవసరమైన అధికారిక ప్రక్రియలను తగ్గించడం మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. ఈ విధానాలు వ్యాపార వర్గాలకు కీలకమైన ఆర్థిక అభివృద్ధి ప్రయోజనాలను అందించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల ద్వారా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. వ్యాపార కార్యకలాపాలు పెరిగి అధిక ఉత్పాదకత, మార్కెట్ విస్తరణ కారణంగా ఆర్థిక వృద్ధి వేగవంతమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిర్వహణ ఖర్చులను తగ్గించి రుణ లభ్యతను మెరుగుపరిచింది. అనధికారిక ఆర్థిక

0: వ్యవహారాలను అవినీతిని తగ్గించింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, NSWS, ఉద్యమ రిజిస్ట్రేషన్ పోర్టల్, శ్రమ సువిధ పోర్టల్ వంటివి మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: జిస్ భారత్ మే దస్తావేజో మే కాగజో మే కానూనో మే ఉలజానా బ్యూరోక్రసీ కి పహచాన్ మానా జాతా థా వహీ ఆజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ మే బడీ ఛలాంగ్ లగా రహా. జహాన్ సాలో తక్ శ్రమికో కో ఉద్యోగో కో సేకడో కానూనో కే జాల్ మే ఉల్జాయ రఖా గయా వహీ ఆజ్ దర్జనో శ్రమ కానూన్ చార్ లేబర్ కోడ్స్ మే సమా చు. జహాన్ కభీ కృషి కో సిర్ఫ్ గుజారే కా మాధ్యమ్ మానా జాతా.
0: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో పోషణ్ మాసోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మునగాకు ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేశారు. మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలు, చిన్నారుల్లో రక్తహీనత పెద్ద సమస్యగా మారిందని, దీనికి మునగాకు దివ్య ఔషధమని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. మునగాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, మునగాకును ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగులపూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారత న్యూజిలాండ్ దేశయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః అస్య వర్షస్య అక్టోబర్ మాసస్య 20 దినాంకే విజయదశమీతః ప్రవర్తిష్యతే ఇది వాణిజ్య ఉద్యోగమంత్రి పీయూష గోయల సంసూచితవాన్. కేంద్రీయమంత్రి అనుప్రియా పటేల్ అద్య ఉక్తవతి యత్ విశ్వస్య 25 దేశాః భారతీయ ఔషధి సూచీం మాన్యతాం దదతి ఇత్యేతత్ భారతస్య స్వావలంబనస్య మహత్వపూర్ణ యాత్రా ప్రదర్శయతి. సా నవదిల్ల్యాం రాష్ట్రీయ ఔషధి సూచ్యాః 7వ సంస్కరణం ప్రకాశితవతీ. భాజపేతి దళేన ఉక్తం యత్ కాంగ్రెస్ దళం సామ్యవాద విచారధారయా గభీరతయా ప్రభావితః అస్తి. సహైవ పూర్వ ఉపరాష్ట్రపతినా హామిద్ అన్సారీ ఇత్యనేన ప్రదత్తస్య వక్తవ్యస్య నిందా కృతా. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అమెరికాయాః న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర మహాసభాయాః 81వ సత్రస్య ఉచ్చస్తరీయ సప్తాహాయ భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. రూసదేశస్య శాసనాధిరూఢం యునైటెడ్ రష్యా దళం దేశస్య సంసదీయ నిర్వాచనే అగ్రే అస్తి. అపి చ జపాన్ దేశస్య ఇచినోమియా నగరపాలికా వ్యాయామశాలాయాం అజేయ భారతం త్రిషు స్పర్ధాసు బాంగ్లాదేశం 3-0 ఇత్యంకైః పరాజిత్య ప్రాగ్ ఉపాంత్యచక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. భారత్ న్యూజిలాండ్ దేశయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః అస్య వర్షస్య అక్టోబర్ మాసస్య 20 దినాంకే విజయదశమీతః ప్రవర్తిష్యతే. అద్య నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనం సంబోధయన్ వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః ఉక్తవాన్ యత్ అనేన సంధినా న్యూజిలాండ్ దేశాయ భారతస్య 100% నిర్యాతః శుల్కముక్త ప్రవేశస్య సౌవిధ్యం ప్రదాస్యతి. असौ उक्त

0: बृहत्तरा विभीषिका आसीदिति। श्री त्रिवेदी वर्यः आरोपितवान् यत् अद्य कांग्रेस दलं वाममतानुपथि गतम्। साम्यवाद विचारधारया गभीरतया प्रभावितः च अस्ति। सः अग्रे अवदत् यत् पूर्व उपराष्ट्रपतेः वक्तव्यानि कांग्रेस दलस्य मनोवृत्तिं प्रतिबिम्बयन्ति। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अमेरिकायाः न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः एकाशीतितमस्य सत्रस्य उच्चस्तरीय सप्ताहाय भारतीय प्रतिनिधिमण्डलस्य नेतृत्वं करिष्यति। विदेशमंत्री अस्य मासस्य 26 दिनांके संयुक्त राष्ट्र महासभायाः एकाशीतितमं उच्चस्तरीय सत्रं संबोधयिष्यति। स्वयात्रावधौ डॉक्टर जयशंकरः विविधेषु बहुपक्षीयेषु द्विपक्षीयेषु च उपवेशनेषु भागं ग्रहीष्यति। रूसदेशस्य शासनाधिरूढं युनाइटेड रशिया दलं देशस्य संसदीय निर्वाचने अग्रे अस्ति। केन्द्रीय निर्वाचनायोगेन प्रकाशित प्रारम्भिक परिणामानुसारेण अनेन दलेन प्रायः 15.75% मतानि प्राप्तानि, यदा तु मतदान प्रतिशतम् आहत्य 66.55% आसीत्। अन्तिमपरिणामः सितम्बर मासस्य 25 दिनांके यावत् आगमिष्यति इति सम्भाव्यते। पूर्वस्मिन् निर्वाचने युनाइटेड रशिया दलेन 24,300 आसनानि विजितानि आसन्। युक्रेन देशेन सह प्रवर्तमानस्य संघर्षस्य तथा कीव पक्षतः रात्रौ कृतस्य बृहद् ड्रोन आक्रमणस्य मध्ये एतद् निर्वाचनम् अभवत्। रूस देशस्य अधिकारिभिः उक्तं यत् अस्मिन् आक्रमणे 19,000+ ड्रोन विमानाः सम्मिलिताः आसन्। आक्रमणे न्यूनातिन्यूनं 2 जनयोः मृत्युः अभवत्, अथ च एकस्य तैलशोधनालयस्य क्षतिः अभवत्। भारत ऋतुविज्ञान विभागेन अद्य अण्डमान निकोबार द्वीप समूहे तमिलनाडु पुदुच्चेरी करैकल तेलंगाना चेत्येतेषु स्थलेषु प्रबल वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। जापान देशस्य इचिनोमिया नगरपालिका व्यायामशालायाम् अजेय भारतं त्रिषु स्पर्धासु बांग्लादेशं 3-0 इत्यंकैः पराजित्य प्रागुपान्त्यचक्रे प्रविष्टम् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి ముందుగా ఒక ప్రకటన.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఫిట్నెస్ మంత్ర కార్యక్రమంలో కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ, తీవ్రత కంటే స్థిరత్వం అనేది జీవితంలో విజయం సాధించడానికి అతి ముఖ్యమైన సూత్రం. ఒకే రోజులో ఎక్కువ సమయం కష్టపడి ఆ తర్వాత వదిలేయడం కంటే ప్రతిరోజు కొద్ది సమయమైనా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్లనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వారానికి ఒకే రోజు జిమ్కు వెళ్ళి గంటల తరబడి అలసిపోవడం కంటే ప్రతిరోజు 20-30 నిమిషాలు వ్యాయామం చేయటం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఉదాహరణకి, పరీక్షకు ముందు రోజు రాత్రంతా నిద్ర లేకుండా చదవడం కంటే రోజు 1 గంట చొప్పున ప్రతిరోజు చదవటం వలన సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. ఒకే రోజు పెద్ద ప్రాజెక్ట్ చేసేసి ఖాళీగా ఉండడం కంటే ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేస్తూ పనిని ముందుకు తీసుకెళ్లడం వలన దీర్ఘకాలిక విజయం అందుతుంది. చిన్న చిన్న అలవాట్లను ప్రతిరోజు కొనసాగించడమే మన జీవితాన్ని మారుస్తుంది. ఇది తీవ్రత కంటే స్థిరత్వం అనే దాని గురించి ఫిట్నెస్ మంత్రం. ఇప్పుడు ఒక పాట వింటారు.

0: విశ్వరూపం చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వికాసం కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ గురించి ఎస్ ప్రమీలా కుమారి గారు చెప్పిన వివరాలు వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. సెప్టెంబర్ 21 ఈ తేదీ వినగానే మనకు గుర్తొచ్చేది అంతర్జాతీయ శాంతి దినోత్సవం. శాంతి అంటే ఏమిటి? సమస్త క్రోధావేశాలను వదిలి అహింస వైపు అడుగులు వేయడం. శాంతి యొక్క ఆవశ్యకతను నలుదిశలా వ్యాపింపజేసి అందరూ శాంతి మార్గంలో నడిచేలా ప్రోత్సహించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. 1981లో ఐక్యరాజ్యసమితి దీనిని ఏర్పాటు చేసింది. 2001వ సంవత్సరంలో ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా 24 గంటల అహింస కాల్పుల విరమణకు గుర్తుగా నిర్ణయించారు. అయితే 2026 నినాదం ఏమిటంటే, శాంతిని పెట్టుబడిగా పెట్టండి, ప్రతి ఒక్కరి కోసం, ప్రతిచోట, ప్రతిరోజు. కోపం లేని శత్రువులను తెచ్చిపెడుతుంది, శాంతి ఉన్న శత్రువులను తగ్గిస్తుంది.

0: చేస్తుంది అనేది అక్షరాల సత్యం. ప్రతి చిన్న విషయానికి కోప్పడుతూ చిరాకు పడుతుంటే మన మిత్రులు కూడా మనకు శత్రువులవుతారు. కనుక శాంతి స్వభావాన్ని కలిగి ఉండటం మనకు చాలా అవసరం. సైన్స్ పరంగా కూడా శాంతంగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి తగ్గుతుంది. మనం ప్రశాంతంగా ఉండేటప్పుడు మెదడులో భయాన్ని నియంత్రించే అమిగ్డాలా శాంతించి కార్టిసోల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ల విడుదల తగ్గుతుంది. శాంతిగా ఉండటం వల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు అదుపులోకి వస్తాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది ఏకాగ్రతను, సృజనాత్మకతను పెంచుతుంది. కాబట్టి శాంతంగా ఉండటం వల్ల మన శరీరానికి, మెదడుకు, నాడీ వ్యవస్థ చురుకుదనానికి చాలా అవసరం. 2026 సెప్టెంబర్ 9 న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో వార్షిక పీస్ బెల్ సెరమోనీ జరిగింది. ఈ సందర్భంగా ఐరాసా ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ప్రపంచ నాయకులు శాంతి కోసం చర్యలు తీసుకోవాలని, పరిష్కారాల్లో పెట్టుబడులు పెట్టాలని, దీర్ఘకాలిక శాంతి నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో హింస, విభేదాలు, సంఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో శాంతి కోసం దౌత్యం, సంభాషణ, చర్చలు, మానవ హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా చెబుతుంది. ఈ ఏడాది ఎవ్రీడే ఆర్కిటెక్ట్స్ ఆఫ్ పీస్, శాంతికి రోజువారీ రూపకర్తలుగా స్వచ్ఛంద కార్యకర్తలు, పౌర సమాజ ప్రతినిధులు, శాంతి కార్యకర్తలు, యువత వంటి స్థానిక స్థాయిలో శాంతి కోసం కృషి చేస్తున్న వారిని ఐక్యరాజ్యసమితి గుర్తిస్తుంది. శాంతి అనేది కేవలం యుద్ధం లేకపోవడమే కాదు, భద్రత, గౌరవం, సమానత్వం, పరస్పర అవగాహనతో కూడిన సమాజాన్ని నిర్మించడమే నిజమైన శాంతి. ప్రతి ఒక్కరం మనవంతుగా ఒక చిన్న అడుగు వేస్తే ప్రపంచ శాంతి కోసం అది ఒక పెద్ద ముందడుగవుతుంది. శాంతి అనేది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి రోజువారీ చర్యలతో నిర్మించాల్సిన సామూహిక బాధ్యత. మన మాటల్లో, మన చేతల్లో, మన సమాజంలో శాంతిని పెంపొందిద్దాం. అదే అంతర్జాతీయ శాంతి దినోత్సవం మనకు అందించే సందేశం.
1: వికాసం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ గురించి శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారి వివరాలు విన్నారు. ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ. స్వచ్ఛ భారత్లో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జూ పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. ఈ ప్రజా ప్రదేశాలు మన దేశ సంస్కృతిని, నాగరికతకు అద్దం పడతాయి. ఈ ప్రజా ప్రదేశాలన్నింటినీ మనం పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనందరం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి ఇప్పుడు విందాము. వ్యక్తిగత బాధ్యతగా మనం చేయవలసినవి, చెత్తను డస్ట్బిన్లలోనే వేయాలి. చాక్లెట్ కవర్లు, వాటర్ బాటిళ్ళు, తినుబండారాలు, ప్యాకెట్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్లలోనే వేయాలి. ప్లాట్ఫామ్లు, అదే రైల్వే ప్లాట్ఫామ్లు, బస్ సీట్లు, బస్సు కిటికీలు, అలాగే రైలు కిటికీలు గుండా పాన్, గుట్కా, నమిలే పదార్థాలను ఉమ్మివేయకూడదు. అంటువ్యాధులు ప్రబలడానికి కారణమవుతుంది. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, కప్పుల వాడకాన్ని తగ్గించి బట్ట సంచులు లేదా రీసైకిల్ చేయగల వస్తువులను ఉపయోగించాలి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా కేటాయించిన పబ్లిక్ టాయిలెట్స్ను మాత్రమే ఉపయోగించాలి. వీటన్నింటినీ శుభ్రంగా ఉంచడంలో మనందరం సహకరించాలి. అలాగే జూలు, పార్కులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జంతువులకు ఆహారం ఇవ్వకూడదు. మనం తెచ్చే ప్లాస్టిక్ కవర్స్, చిప్స్ ప్యాకెట్లు జంతువుల బోన్లలోకి విసరకూడదు. ప్లాస్టిక్ కవర్లు తిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే ప్రకృతిని గౌరవించాలి. చెట్ల కొమ్మలను విరవడం, పూలను తెంచడం చేయకూడదు. దీనివలన పార్క్ అందం తగ్గిపోతుంది. మనం పార్క్ అందాలని కాపాడాలి. ప్రభుత్వం, యాజమాన్యాల పాత్ర, సరిపోను చెత్త కుండీలు ఏర్పాటు చేయాలి. స్టేషన్లు, పార్కులలో ప్రతి కొన్ని మీటర్లకు ఒకటి చొప్పున తడి చెత్త, పొడి చెత్త విడివిగా వేసేలా డస్ట్బిన్లను అందుబాటులో ఉంచాలి. బహిరంగ ప్రదేశాలను అపరిశుభ్రం చేసేవారికి కఠినమైన జరిమానాలు విధించాలి. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టాలి. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, పబ్లిక్ ప్లేసుల్లో మాన్యువల్ క్లీనింగ్తో

సాయం సమీరం కార్యక్రమంలో వ్యక్తిత్వం మెంటల్ టఫ్నెస్ మోటివేషన్ గురించి. మానసిక దృఢత్వం ప్రేరణ అనేది జీవితంలో విజయం సాధించడానికి, ఒత్తిడిని జయించడానికి రెండు ముఖ్యమైన స్తంభాలు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా అనుకున్న లక్ష్యం వైపు సాగిపోవడానికి సహాయపడతాయి. మానసిక దృఢత్వం అంటే కేవలం భావాలను అణిచివేయడం కాదు, సవాళ్లు ఎదురైనప్పుడు మనస్సును ఆధీనంలో ఉంచుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన భావోద్వేగాలను, ఆలోచనలను నియంత్రించాలి.

ఉంచుకోవాలి. ఓటమి ఎదురైనప్పుడు వెనుకడుగు వేయకుండా మళ్లీ ప్రయత్నించే గుణం స్థిరత్వం కలిగి ఉండాలి. కష్టాలను చూసి భయపడకుండా వాటిని ఒక అవకాశంగా భావించాలి. లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. ప్రతి చిన్న విజయాన్ని ఆస్వాదించాలి. నేను ప్రయత్నిస్తాను, నేర్చుకుంటాను, సాధించగలను అనే పాజిటివ్ సెల్ఫ్ టాక్తో ఉండాలి. ప్రేరణ అనేది కేవలం పనిని ప్రారంభించడానికి సహాయపడుతుంది, కానీ క్రమశిక్షణ మాత్రమే ఆ పనిని పూర్తి చేసేలా చేస్తుంది. మూడ్ బాగోలేకపోయినా సరే పని చేయడం అలవాటు చేసుకోవాలి. ఓటమి అనేది ప్రయాణంలో ఒక భాగం మాత్రమే, ముగింపు కాదు. ప్రతి తప్పు నుండి పాఠాలు నేర్చుకోవాలి. మంచి నిద్ర, వ్యాయామం, ధ్యానం, మెదడును ప్రశాంతంగా ఉంచడం వంటివి చేయాలి. వీటి వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మంచు పల్లకి ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి లామ్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి గారి ప్రసంగం వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహనంపై శ్రీవారి విహరణ. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్విజి శేషాచార్యులు గారు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఈ రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం వార్, పీస్ అండ్ సైన్స్. శ్రీ కె కృష్ణమూర్తి గారి ఆంగ్ల ప్రసంగం వింటారు అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా. ఈ రాత్రి 10:00 జపాన్లో ఆడుతున్న 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ రోజువారీ నివేదిక వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. తర్వాత ఆ పాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారాల వివరాలు. రేపు 6:00 జగతి రథం జై కొడుతూ దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు, సంగీతం శ్రీ పివి సాయిబాబా గారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ నెటికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 శ్రీ జోసిల శ్యామసుందరం గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో వరి తొలిదశలో సస్యరక్షణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు. 7:20 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై శ్రీవారి విహరణ. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఎస్ అమరనారాయణ గారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి డికే పట్టమ్మాళ్ గారి గానం వింటారు. శ్రీ తిరుప్పార్కడల్ వీరరాఘవన్ గారు వయలిన్, శ్రీ ఐ శివకుమార్ గారు మృదంగం, శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం. 10:15 పాటల పల్లకి. 11:00 దార్శనిక భారత్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తీక్ గారు, ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. 11:15 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో వృద్ధాప్యంలో మతిమరుపు నివారణ చికిత్స డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బేతాస రామసూర్య ప్రకాశ్రావు గారు. స్వచ్ఛతా హీ సేవ. తర్వాత 1:33 మహిళా వనశ్రీల కార్యక్రమంలో పర్యావరణ ఆరోగ్యం గురించి శ్రీ నిర్వహణ శ్రీమతి డివి మానస గారు. 2:31 రంగస్థలి గయోపాఖ్యాన నాటకంలో శ్రీకృష్ణ పాత్ర శ్రీ టి వీరభద్రాచారి గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ పి హరిబాబు. 5:00 యువవాణి. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ రెడ్డి సత్యనారాయణ గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు. లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ సిహెచ్ ఈశ్వర్ కీబోర్డ్, శ్రీ బి ధనుంజయ్ తబ్లా. తర్వాత స్వచ్ఛతా హీ సేవ. వికాసం కార్యక్రమంలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారు చెప్పిన వివరాలు వింటారు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ప్రాయోజకులు భారత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. నేల సంరక్షణ ఆవశ్యకత అవకాశాలు నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి గురుమూర్తి గారితో పరిచయం పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. రేపు రాత్రి 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై శ్రీవారి విహరణ. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ గారు, డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు. ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 స్వర్మాలిక. రేపు రాత్రి 10:00 జపాన్లో ఆడుతున్న 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ రోజువారీ నివేదిక వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. తర్వాత ఆపాత మధురాలు ఉంటాయి. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది 20వ తేదీ నుండి భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతయ్యే వస్తువులకు 100% పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని గోయల్ తెలిపారు.
2: We will all benefit from the commitments undertaken in this agreement and also facilitates significant investments of $20 billion over the next 15 years from New Zealand to India.
1: వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటుగా డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. T-72, T-90 ట్యాంకులకు అవసరమైన ఆక్సిలరీ పవర్ యూనిట్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో 586 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన APU ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ విభాగాల కార్యాచరణ సామర్థ్యాన్ని, సిద్ధతను మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ పేర్కొంది.

భారత్ కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా తదుపరి విడత చర్చలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడిస్తూ, రాబోయే 90 రోజులు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నట్టు పేర్కొన్నారు. గత వారం ముంబైలో కెనడా వాణిజ్య శాఖ మంత్రితో జరిగిన ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందపు 4వ విడత చర్చల్లో ఇరు దేశాల మధ్య చర్చల వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైస్పీడ్ యాక్సెస్ నియంత్రణ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనల కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాబోయే 4-6 లేన్ల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్, హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్టు నివేదికల తయారీలో ఒకే విధమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురావడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం, రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లను అభివృద్ది చేసి రవాణా రంగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల ముందస్తు గుర్తింపులో ఉపయోగించే ఆధునిక వైద్య విధానం ఎండోస్కోపీ సిస్టమ్ను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజీవాడా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఈ బృందం కలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లో తయారైన మొదటి ఎండోస్కోపీ సిస్టమ్ను ఎయిమ్స్కు అందజేసినందుకు ఫిజీ ఫిల్మ్ ఇండియా బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ నెల 23న జరగనున్న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజాభాగస్వామ్యం వ్యక్తమవుతోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన రేపటి కోసం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9,700కు పైగా కార్యక్రమాలు చేపట్టగా, ఆయుర్వేద దినోత్సవ అధికారిక వెబ్సైట్ ద్వారా 3,00,000కు పైగా నమోదయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసెట్ ద్వారా సుమారు 89,00,000 మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఈ ప్రచారంలో ముందున్నాయి. ప్రజల భాగస్వామ్యం, నమోదు, కార్యక్రమాల వివరాల కోసం ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్తో సహా 10 దేశాలు, వివిధ ప్రాంతాల నుంచి 1,900 మందికి పైగా ఇందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచ స్థాయిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కమ్యూనిజం కంటే హిందూ జాతీయవాదమే పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారని హమీద్ అన్సారీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల వైపు మళ్లీ కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంలో కూరుకుపోయిందని సుధాంశు త్రివేది విమర్శించారు. రష్యా పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం యునైటెడ్ రష్యా పార్టీ ఇప్పటివరకు 57.5% ఓట్లను కైవసం చేసుకోగా, మొత్తం ఓటింగ్ శాతం 56.66% నమోదైంది. ఉక్రెయిన్తో యుద్ధం, డ్రోన్ల దాడుల తీవ్రత నడుమ సాగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నాటికి వెలువడతాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులు

0: ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అండమాన్ నికోబార్ సముద్రంలోకి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పతకం సాధించగా రుద్రాక్ష్ పాటిల్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల టీం ఈవెంట్లోనూ భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించగా మహిళల టీం ఈవెంట్లోనూ భారత్కు రజత పతకం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు షూటింగ్ విభాగంలోనే భారత్ 4 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించింది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచిత తరియాల్ కాంస్య పతకం సాధించి ఆసియా క్రీడల ఎంఎంఏ విభాగంలో భారత్ తరపున పతకం గెలిచిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల
2: ఈనాటి కార్యక్రమంలో పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి.
3: అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనకి బీటీ పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ తెలుసుకుందామండి. ఈ గులాబీ రంగు పురుగు మనకి కేవలం బీటీ మీద కానివ్వండి, లేకుంటే నాన్ బీటీ విత్తనాల మీద కానీ మనకి వస్తుందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బీటీ పత్తి అనేది మనకి 2002 మనకి అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు అన్ని రకాలు కానివ్వండి, లేకుంటే రకరకాలు మనకి వరలక్ష్మి కానివ్వండి, అదేవిధంగా రకాలు అనేది సాగు చేసేవాళ్ళు. అంతకుముందు చాలా రకాల మందులు అనేది పిచికారీ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే గులాబీ రంగు పురుగు కానివ్వండి, లేకుంటే అందులో వచ్చే శనగపచ్చ పురుగు కానివ్వండి, తర్వాత లద్దె పురుగు కానివ్వండి, ఇవన్నీ మనకు అదుపులో ఉండేవి. కాకపోతే ఈ 2002 నుంచి మనకి బీటీ అనేది మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మనకు ఈ పత్తి అనేది బాగా మనకు కర్నూలు కానివ్వండి, నంద్యాల కానివ్వండి, అదేవిధంగా గుంటూరు కానివ్వండి, ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. అదేవిధంగా తక్కువ విస్తీర్ణంలో మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ కానివ్వండి, లేకుంటే కృష్ణా జిల్లా కానివ్వండి, ఇక్కడ ఏంటంటే మనకు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ విధంగా మనకేంటంటే విస్తీర్ణము పెరిగే కొద్దీ మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణలో మనకు పత్తి విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మనకు 2002 మొదటి దశగా మనకు BT1 అంటే BG1 అనే పత్తిని మనకు విడుదల చేశారు. తర్వాత దశలో 2006 మనకి BG2 అంటే ఈ BG1 BG2 అంటే మనకు అందులో విషం అనేది ఉంటుంది మనకి. ఆ విషం అనేది మనకు ఈ గులాబీ రంగు పురుగు, అదేవిధంగా మనకి శనగపచ్చ పురుగు మీద పనిచేసే విధంగా ఈ బీటీ అనేది మనం తయారు చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ 2002 ఎప్పుడైతే మనకు బీటీ విడుదల చేశారో అప్పుడు మనకి 2 ప్యాకెట్లు అనేది మనకి సరఫరా చేయడం జరిగిందండి. ఒక ప్యాకెట్లో మనకు బీటీ విత్తనాలు ఉండేవి 450 గ్రాములు, అదేవిధంగా నాన్ బీటీ విత్తనాలు 125 గ్రాములు చొప్పున మనకు సరఫరా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ బీటీ విత్తనాలు రైస్ ఓవర్లు ఎక్కువగా సాగు చేశారు. కాకపోతే నాన్ బీటీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి 4 సార్లు అంటే రెఫ్యూజియా అంటారండి. ఈ రెఫ్యూజియా వల్ల పాటించడం వల్ల మనకి ఏదైతే ఉందో ఈ గులాబీ రంగు పురుగు దీని మీద ఆధారపడి అందులో మనకి వృద్ధి చెంది తర్వాత దాని జీవనాన్ని కొనసాగుతుందనే ఉద్దేశంతో ఈ రెఫ్యూజియా అనేది మనకు 4 సార్లు పొలం చుట్టూ వేయవలసిందిగా సూచించారు. కాకపోతే ఏంటంటే 2002 నుంచి BG1 వచ్చినప్పటికి, అదేవిధంగా BG2 వచ్చినా కూడా మనకి భారతదేశంలో ఎక్కడ ఈ 4 సార్లు వేయడము నాన్ బీటీ విత్తనము పాటించలే అన్నమాట.

దానివల్ల ఏంటంటే మనకు 2009వ సంవత్సరంలో ఈ గులాబీ రంగు పురుగు మనకి దీన్ని తిని అరిగించుకునే శక్తి వచ్చేసి నిరోధక శక్తి అనేది ఏర్పరచుకోదండి. ఈ గులాబీ రంగు పురుగు BT1 ఉండే విషం కానివ్వండి, లేకుంటే BG2 అంటే 2 క్రై 1 AC, అదేవిధంగా క్రై 2 AB2 విషం తినేసి అరిగించుకునే శక్తి వచ్చింది కాబట్టి 2009వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మనకి ఏదైతే రకరకాల దాదాపు మార్కెట్లో చూసుకున్నట్లయితే దాదాపు 2300 నుంచి 2400 హైబ్రిడ్స్ అనేది మనకు మార్కెట్లో రైస్ సోదరులు సాగు చేస్తూ ఉన్నారు. ఈ ఎటువంటి హైబ్రిడ్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు చూసుకోవచ్చండి. అంటే ఈ గులాబీ రంగు పురుగు దాదాపు 30 నుంచి 90% వరకు నష్టం కలగజేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు కానివ్వండి, దీని లక్షణాలు కానివ్వండి, తర్వాత దీన్ని ఎలా నివారించుకోవాలి సమగ్ర యాజమాన్య పద్ధతిలో అనేది మనము ఇవాళ తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు చూసుకున్నట్లయితే దీని యొక్క జీవిత చక్రం ఎలా ఉంటుంది, అదేవిధంగా దీని గాయపరచు లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలండి. ఈ గులాబీ రంగు పురుగు చూసుకున్నట్లయితే దీన్ని మోనోఫేగస్ అంటాం. అంటే ఇదేంటంటే గులాబీ రంగు పురుగు కేవలం పత్తి మీద మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. అంటే దీనికి ఎటువంటి ఆశ్రయ మొక్కలు అనేది మనకి లేవండి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకి శనగపచ్చ పురుగు చూసుకున్నట్లయితే దానికి దాదాపు 180 నుంచి 190 ఆశ్రయ మొక్కలు అని అంటే అది మనకి పత్తి మీద వస్తుంది, అదేవిధంగా కంది మీద వస్తుంది, అదేవిధంగా పెసర మినుము ఇటువంటి రకరకాల పంటల మీద ఈ శనగపచ్చ పురుగు వస్తుంది. కాకపోతే ఈ గులాబీ రంగు పురుగు అనేది కేవలం మోనోఫేగస్ పెస్ట్ అంటారు. అంటే కేవలం పత్తి మీద మాత్రమే తినేసి ఆధారపడి తన జీవనం సాగిస్తుంది కాబట్టి దీన్ని మోనోఫేగస్ అంటారు. అదేవిధంగా దీని జీవిత చక్రం చూసుకున్నట్లయితే అన్ని పురుగుల్లానే ఈ గులాబీ రంగు పురుగుకి మనకి 4 దశలు ఉంటాయండి. అందులో ఏంటంటే గుడ్డు దశ 1, తర్వాత పిల్ల పురుగు దశ, తర్వాత కోశస్థ దశ, తర్వాత రెక్కల పురుగు దశ. ఇందులో ఏంటంటే పిల్ల పురుగు దశలో అంటే 4 లార్వా స్టేజెస్ అంటారు. ఇక్కడ ఏంటంటే 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ, అతి తక్కువలో ఏంటంటే 5వ దశ మనకి పొలంలో చూసుకోవచ్చు. ఈ 4 దశల్లో ప్రత్యేకత ఏంటంటే తల్లి పురుగు దశ ఏంటంటే దాదాపు 6 నుంచి 7 రోజులు ఉంటాయండి. పూర్తిగా మనకి జీవిత చక్రం వచ్చేసి 40 నుంచి 45 రోజులు. అంటే వాతావరణ పరిస్థితులు బట్టి మనకి గాల్లో ఉన్న తేమశాతం కావచ్చు, అదేవిధంగా ఎండ కావచ్చు, దీని అన్నీ అనుకూలంగా ఉంటే దాదాపు 40 నుంచి 45 రోజులు మనకి జీవిత చక్రం ఉంటుంది. లేదనుకోండి ఒకవేళ మనకి బాగా వర్షం పడి లేకుంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి జీవిత చక్రం అనేది 40 రోజుల్లోనే ముగుస్తుంది. సో ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ తల్లి పురుగు వచ్చేసి దాదాపు 500 నుంచి 600 గుడ్లు గుంపులు గుంపులుగా పెడుతుందండి. ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో మొదటి దశ 2వ దశ మనకి గులాబీ రంగులో ఉండవండి, అది కేవలం మనకి తెలుపు రంగులో ఉంటుంది. 3వ దశ నుంచి ఆ గులాబీ రంగు వర్ణంలో మారుతూ ఉంటుంది. రైతులు ఏమిటంటే మనకు ఎప్పుడైతే పత్తి పగిలేటప్పుడు ఈ పురుగును చూస్తారో అప్పుడు మనకు గులాబీ రంగులో కనపడుతూ ఉంటుంది. అంటే మొదటి 4 దశలు మీకు చెప్పాను, అందులో ఏంటంటే 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఇందులో నిద్రావస్థ అనేది మనకు ముఖ్యంగా చూసుకోవాలండి. ఈ నిద్రావస్థ ఏంటంటే మనకు ఎటువంటి ఆహారం సేవించుకోకుండా దాదాపు 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు ఈ గులాబీ రంగు పురుగు అలానే నిద్రావస్థలో ఉండిపోతుంది. దీనివల్ల దానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవి బాగా వృద్ధి చెంది మనకి మొదటి దశలో అంటే దాదాపు పంట 30 నుంచి 40 రోజుల్లో ఉన్నప్పుడు ఆ తల్లి పురుగు వచ్చేసి గుడ్లు పెట్టడము స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఏంటంటే మనకు ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈ గులాబీ రంగు పురుగు నిద్రావస్థ నుంచి బయటకు రావాలంటే దానికి అనుకూలమైన పరిస్థితులు అనేది ఏర్పడాలండి. అనుకూలమైన పరిస్థితులు అంటే ఏంటంటే మీకు ఎక్కువగా పత్తి సాగు చేసినప్పుడు, లేకుంటే గాల్లో తేమశాతం ఎక్కువ ఉన్నప్పుడు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు బాగా తక్కువ ఉన్నప్పుడు, ఇవి అనుకూలమైన పరిస్థితులు అండి. ఆ అనుకూలమైన పరిస్థితుల్లో మనకేంటంటే ఈ గులాబీ రంగు పురుగు నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేసి కోశస్థ దశకు మారి, తర్వాత కోశస్థ దశ నుంచి తల్లి పురుగుగా మారి, తల్లి పురుగు ఏంటంటే మీకు గుడ్లు పెట్టడం చూసుకోవచ్చండి. ఇక్కడ మనకి గులాబీ రంగు పురుగు మన జీవిత చక్రం చూసుకున్నాం. జీవిత చక్రంలో ఏంటంటే ప్రత్యేకించి గుడ్డు దశ చూసుకున్నట్లయితే గుడ్డు దశ మనకు కేవలం 3 నుంచి 4 రోజులు ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఏంటంటే గుడ్డు నుంచి పగిలిన పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం 1.5 నుంచి 2 గంటలు మాత్రమే బయట ఉండేసి తర్వాత లోపలికి చొచ్చుకుపోయి మనకి ఎటువంటి లక్షణాలు అంటే నష్టపరిచిన గాయపరిచిన లక్షణాలు బయట నుంచి ఏ విధంగా కూడా కనపడవండి. ఎందుకంటే కాయ పెరిగే కొద్దీ మనకు ఆ కాయ నుంచి వచ్చే ఇవన్నీ మనకు బూడుకుపోయి బయట నుంచి ఎటువంటి లక్షణాలు కనపడకోకుండా లోపల తినుకుంటూ జీవనం సాగిస్తుందండి. ప్రత్యేకించి ఈ పిల్ల పురుగులు 1వ దశ నుంచి దాదాపు 4వ దశ వరకు లోపల కాయలో గింజలు అనేది తినేసి మనకు పత్తి నాణ్యత కూడా తగ్గిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది కోశస్థ దశకు మారేటప్పుడు మనకేంటంటే బయట నుంచి అంటే కాయ నుంచి బెజ్జం పెట్టుకొని బయటకు వచ్చేసి ఆ నేల్లో కానివ్వండి లేకుంటే కాయలో కానివ్వండి మనకు ఈ నిద్రావస్థకు పోతుందండి. ఈ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చిన తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో మగ తల్లి పురుగులు ఆడతల్లి పురుగులు దాదాపు 6 నుంచి 7 రోజులు దాని కాలం కాబట్టి అదేంటంటే ఎక్కడైతే పూత గోడ ఉంటుందో అక్కడ మనకు గుడ్లు పెట్టి మనకు పిల్ల పురుగులు వచ్చి నష్టపరుస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఇక్కడ చూసుకుంటే

గాయపరచు విధానంలో చూసుకున్నట్లయితే మొదటి దశలో ఏదైతే ఉందో అంటే దాదాపు 30 నుంచి 40 రోజుల లోపు ఈ తల్లిపుర్రు గుడ్లు పెట్టడం వల్ల పిల్ల పురుగులు మనకి అంటే పూత గోడ దశలో మనకి ఆకుల మీద కానివ్వండి పూత మీద కానివ్వండి మనకి ఆ గోడ మీద అడుగు భాగాన తల్లిపురుగు గుంపులు గుంపులుగా దాదాపు 600 నుంచి 800 గుడ్లు అనేది దాదాపు 5 నుంచి 6 రోజులు పెట్టుకుంటూ ఉంటుందండి. సో ఆ విధంగా మనకి ఏంటంటే పిల్ల పురుగులు ఆ పత్తి లోపలికి అంటే పత్తి ఏదైతే ఉందో ఆ పూత లోపలి లోపల మనకి ఏదైతే గుడ్డి పూలు అంటే మనం చూసుకున్నట్లయితే గుడ్డి పూలు అనేది మనకు మొదటి దశలో చూసుకోవచ్చు. ప్రత్యేకించి ఏంటంటే గొంగళి పురుగులు ఏవైతే ఉన్నాయో గుడ్ల నుండి వచ్చిన వెంటనే మొగ్గలు మరియు లేత కాయల మీద ఆశ్రయం పొందుతాయండి. సో దానివల్ల ఏంటంటే మనకు లోపలికి వెళ్ళిన ఎటువంటి మనకి లక్షణాలు అనేది బయట నుంచి కనపడకపోగా ఎప్పుడైతే ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ఈ గుడ్డి పూలు అనేది మనకు కనపడతాయండి. ఈ గుడ్డి పూలు ఏంటంటే లోపల ఈ పిల్ల పురుగులు ఉంటాయి. ఆ పిల్ల పురుగులు ఏంటంటే బాగా తినేసి లోపల భాగము బాగా ఈ జీడలా మనకి లోపల ఉండేసి ఈ గుడ్డి పూలుగా మారుస్తాయి. ఈ గుడ్డి పూలు ఏంటంటే మీకు దానివి మీకు కాయలుగా మారుకోకుండా రాలిపోవడం జరుగుతుందండి. ఆ విధంగా ఏంటంటే మొదటి దశలో మనకి గుడ్డి పూలను గమనించుకుంటే ఇది కూడా ఒకనికి గాయపరిచే లక్షణాలే. అదేవిధంగా గుడ్డి కాయలు కూడా ఏర్పడతాయండి. గుడ్డి కాయలు ఏంటంటే మనకు ఎటువంటి మనకు పక్వానికి రాకోకుండా మొదటి దశలో రాలిపోవడం జరుగుతుంది. ఇది కూడా మనకి గాయపరిచే లక్షణాలుగా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకేంటంటే ఒకవేళ ముదురు కాయలను ఆశిస్తే అంటే ఇప్పుడు మీకు చెప్పింది లేత పంటలో మనకు దాదాపు 40 నుంచి 60-70 రోజుల్లో మనకి కాయ దశలో ఉంటే అప్పుడు మీకు గుడ్డి కాయలు కానివ్వండి అదేవిధంగా కాయలో నుంచి బెజ్జాలు కానివ్వండి అదేవిధంగా గుడ్డి పూలు కానివ్వండి మనం చూసుకోవచ్చండి. అదేవిధంగా ముదురు కాయల మీద మనకు ఆశిస్తే మనకి ఏమవుతుందంటే మనకి చాలా నష్టం కలగజేస్తుంది. అదేవిధంగా ఆ కాయ మీద బెజ్జాలు అనేది మనము చూసుకోవచ్చండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పురుగు ఉనికిని మనము చాలా వరకు రైస్ ఓవర్లు చూసుకున్నట్లయితే దాన్ని ఉనికిని ఎలా గమనించుకోవాలి అంటే దాని ఆ గులాబీ రంగు పురుగు మన పొలంలో ఉందా లేదా ఆ పొలంలో ఉందా లేదా అని గమనించుకోవడానికి ఖచ్చితంగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలండి. తర్వాత లింగాకర్షక బుట్టలు పెట్టుకోకపోవడంతో మనకి దానివల్ల కూడా మనకి చాలా నష్టం కలగజేస్తాయి ఈ గులాబీ రంగు పురుగులు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు గాయపరచు లక్షణాల్లో ఈ పురుగు ఉనికిని గమనించుకోవడమే చాలా ముఖ్యమండి. అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ గుడ్డి పూలు అంటే గుడ్డి పూలు ఏంటంటే దాదాపు 1-2% అంటే గుడ్డి పూలు 100లో 10లో ఒక నుంచి 2 గుడ్డి పూలు ఉంటే వెంటనే మనకు నివారణ చర్యలను పాటించాలి. అదేవిధంగా మనకేంటంటే కాయపై భాగంలో మనకి చిన్న చిన్న రంధ్రాలు లాంటివి కనపడతాయి. అంటే కాయ దగ్గరగా చూసుకున్నట్లయితే కాయ మీద చిన్న చిన్న రంధ్రాలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అవి కూడా గమనించుకోవాలి. అది కూడా ఒక లక్షణం. అదేవిధంగా గుడ్డి పత్తి అంటే పత్తి కూడా గుడ్డి పత్తిలా మారిపోతుంటుంది. అదేవిధంగా రంగు మారిన పత్తి ఇదేంటంటే ప్రత్యేకించి ఏంటంటే కాయ లోపల ఉండి బాగా గింజలు తినేయడం వల్ల మనకేంటంటే పత్తి ఒక నాణ్యత అనేది తగ్గిపోతాయండి. ఇవన్నీ మీకు గాయపరచు లక్షణాలుగా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇదేంటంటే మొదటి దశలోనే మనకి పూత దశ నుంచి తర్వాత కాయ దశ వరకు ఈ లక్షణాలు గమనిస్తేనే మనకు ఈ గులాబీ రంగు పురుగుని మనము నివారించుకోవడానికి సాధ్యపడుతుందండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట కాలంలో గులాబీ రంగు పురుగు వృద్ధి చెందడం ఎలా ఉంటుంది? మనకి పంట కాలంలో చూసుకున్నట్లయితే ఈ గొంగళి పురుగులు ఆహార పదార్థాలు లభ్యం కాకపోవడంతో మనకి ఏదైతే ఉందో ఏర్పడినప్పుడు గొంగళి పురుగులు నిద్రావస్థ ఇందాక చెప్పినట్లు బాగా మనకు అనుకూల పరిస్థితిలో ఉంటే నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేసి తల్లి పురుగు గుడ్లు పెడుతుందండి. ఇది ఎప్పుడు ఉంటే దాదాపు 40 రోజుల నుంచే మనకు మొదలవుతుందండి. అంటే 40 రోజుల నుంచి దాదాపు పంట అయిపోయేంత వరకు ఈ తల్లి పురుగులు అన్ని దశలు మనకి తల్లి పురుగులు కానివ్వండి గుడ్డు దశ కానివ్వండి పిల్ల పురుగులు కానివ్వండి అన్ని దశలు మనకి పొలంలో చూసుకోవచ్చండి. అందులో మనకి వాటిలో 10% మాత్రమే బతకగలవు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే పెట్టిన గుడ్లన్నీ బతకలేవు కాబట్టి కొన్ని 10% మాత్రమే మనకి ఉంటాయి. అందులో కూడా మనకు ఆ 10% మాత్రం ఉన్నా కూడా మనకు దాదాపు 100% వరకు నష్టం కలగజేసే ధోరణి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ రెక్కల పురుగులు చూసుకున్నట్లయితే దాదాపు 90 నుంచి 120 రోజులు మొక్కల కాయలు మీద గుడ్డు పెడుతుందండి. మనకు చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లు 40 రోజుల నుంచి దాదాపు 180 రోజుల వరకు పంటకాలం అయిపోయేంత వరకు ఈ తల్లి పురుగు గుడ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ నష్టం మనం చూసుకున్నట్లయితే 90 రోజుల తర్వాత మనకు ఎక్కువ నష్టం అనేది వాటిల్లుతుంది. ఎందుకంటే మనకు ఆ దశలో మనకు కాయలు ఉంటాయి కాబట్టి అక్కడ మనకు ఎక్కువ నష్టం అనేది వాటిల్లుతుంది. అంటే మొదటి దశలో గుడ్డి పూలు కానీ అదేవిధంగా తర్వాత దశలో కాయల మీద ఎక్కువగా నష్టపరుస్తాయండి. ఈ విధంగా మనకేంటంటే గుడ్డు పత్తి రావడము అదేవిధంగా గుడ్డి కాయ రావడము అదేవిధంగా కాయ మీద బెజ్జాలు రాలిపోవడము ఈ విధంగా నష్టపరచు విధానము అదేవిధంగా గాయపరచు విధానము కూడా మనం చూసుకోవాలండి. మొదటి దశలో ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ లక్షణాలు మనం చూసుకోవాలంటే గుడ్డి పత్తి రావడం గుడ్డు పూలు రావడం ఇవన్నీ గమనించుకుంటూ రైస్ ఓవర్లు దాని యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలి. యాజమాన్య పద్ధతులు ఏంటంటే ప్రత్యేకించి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే ఈ ఒక్క పురుగుననేది నివారించుకోవచ్చు అండి. కేవలం ఒక పురుగు మందులతోనే దీన్ని నివారించుకోలేము కాబట్టి ఖచ్చితంగా రైస్ ఓవర్లు ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలండి. అంటే ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లు మొదటిగా మనకు పంట కాలాన్ని పొడిగించుకోకుండా
డిసెంబర్ కల్లా మనకు పంట తీసేయాలి, ఎందుకంటే

పొడిగిస్తూ ఉంటే కాయలు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఈ గులాబీ రంగు పురుగు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలో మనకి డిసెంబర్ కల్లా కాయలు అనేది తీసేయాలి, పత్తి అనేది తీసేయాలి. అదేవిధంగా రెండోది చూసుకున్నట్లయితే పత్తి తీసిన వెంటనే పొలంలోకి గొర్రెలు కానివ్వండి, అదేవిధంగా మేకలు కానివ్వండి వదిలేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగులు ఉండే కాయలు కానివ్వండి, లేకుంటే అక్కడ ఉండే పదార్థాలు కానీ తినేస్తాయి. కాబట్టి కొద్దో గొప్ప ఒక 10 నుంచి 20% వరకు ఈ గులాబీ రంగు పురుగు కోశస్థ దశలు కానివ్వండి, లేకుంటే ఈ పిల్ల పురుగు దశలు కానివ్వండి, చనిపోవడానికి అవకాశం ఉంటాయండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి షెడ్డర్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయండి, యంత్రాలు. అవి కూడా మనకు ఈ షెడ్డర్ వేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా మారిపోయి కొమ్మలు కానివ్వండి, కాయలు కానివ్వండి, అక్కడే కలిగి ఉండొచ్చు. కాబట్టి మనకి భూమిలో కూడా ఫలవత్తత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి గులాబీ రంగు పురుగును కూడా నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా పంట మార్పిడి చేయాలండి. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ పంట మార్పిడి, ఏవైతే మనకి ఇందాక చెప్పినట్లు పత్తి కాకుండా వేరే పంటలు, సజ్జ కానీ, మొక్కజొన్న కానీ, కంది కానీ, ఇలాంటి పంటలు వేసుకుంటే దాని మీద రాదు. కాబట్టి ఖచ్చితంగా పంట మార్పిడి అనేది మనం చేసుకోవాలి. అదేవిధంగా గోడౌన్స్లో కూడా, అదేవిధంగా ఈ పొలంలో కూడా ఖచ్చితంగా లింగాకర్షక బుట్టలు అనేది పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మగ తల్లి పురుగులు అనేది దీని మీద ఆకర్షపడి లోపల పడిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట తీసేసిన వెంటనే మనకు గోడౌన్లో కూడా మనకు ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే కొద్దివరకు ఏంటంటే అక్కడ ఉనికిని కూడా గమనించుకొని దాన్ని నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా మనకు ట్రైకోడర్మ పరాన్నజీవి అని ఉంటుంది. అది కూడా మనకు ట్రైకోడర్మ పరాన్నజీవి ఏదైందో అది కూడా ఈ ట్రైకోగ్రామ అనేది మనకు గుడ్డి మీద ఆధారపడి జీవిస్తుంది. కాబట్టి ఈ ట్రైకోగ్రామాన్ని మనకి పొలంలో వదులుకున్నట్లయితే ఏదో గులాబీ రంగు పురుగు గుడ్ల మీద తిని జీవిస్తుంది. కాబట్టి ఈ ట్రైకోగ్రామ వదలడం వల్ల కూడా మనకు కొద్ది వరకు ఈ గులాబీ రంగు పురుగు అనేది తగ్గించుకోవచ్చు అండి. అదేవిధంగా మనకి ఇందాక చెప్పినట్లు సామూహికంగా ఎక్కువ పొలాల్లో మనకి ఏదైతే రైస్ సోదరులు ఈ లింగాకర్షక బుట్టలు అనేది పెట్టాలి. కేవలం ఒకటో రెండో పొలాల్లో పెడితే ఈ లింగాకర్షక బుట్టలు ఆ పొలంలో వరకే పనిచేస్తాయి. కాబట్టి సామూహికంగా అంటే ఊరు ఊరు మొత్తము ఈ లింగాకర్షక బుట్టలు ఎకరాకు ఒక 10 చొప్పున పెట్టినట్లయితే ఏమవుతుందంటే మనకు ఎక్కువగా మోతాదులో మనకు ఈ తల్లి పురుగులు అనేది ఆకర్షపడి చనిపోవడం జరుగుతుంది. అదే ఎందుకంటే మనకు తల్లి పురుగుల వల్లే ఈ పిల్ల పురుగులు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మొదటి దశలో అనేది మనకి తల్లి పురుగుల్ని నివారించుకుంటే కొద్ది వరకు ఈ గులాబీ రంగు పురుగుని మొదటి దశలో ఒక 50 రోజుల వరకు ఈ బుట్టలు పెట్టుకున్నట్లయితే ఎకరాకు ఒక 10 చొప్పున మొక్కొక్క అడుగు పైన ఖచ్చితంగా తల్లి పురుగుల్ని మనం నియంత్రించవచ్చింది. అదేవిధంగా పత్తి పంట వివిధ దశల్లో గులాబీ రంగు పురుగు యాజమాన్యం చూసుకున్నట్లయితే ఇందాక మీకు సమగ్ర యాజమాన్య పద్ధతులు మీకు చెప్పినట్లయితే అన్ని రకాల పద్ధతులను మనం పాటించాలి. కేవలం ఒక పురుగు మందులతో మనము ఏ పురుగుని మనం నివారించుకోలేము. దానివల్ల ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టడము, అదేవిధంగా ఈ ట్రైకోగ్రామ పరాన్న జీవుల్ని మనం వదలడము, అదేవిధంగా గోడౌన్లో మనకి లింగాకర్షక బుట్టలు పెట్టడము, అదేవిధంగా పంట మార్పిడి చేయడము, ఇవన్నీ పాటిస్తూ తర్వాత దశలో మనకి పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు మందులో కూడా ఏంటంటే కేవలం ఒక పురుగు మందులే కాకుండా మనకి వేప గింజల కషాయం కానివ్వండి, అదేవిధంగా వేప నూనె కానివ్వండి, ఇలాంటివి పిచికారీ చేసుకున్నా కూడా మనకి ఏదైతే ఉందో మొదటి దశలో కూడా ఈ గులాబీ రంగు పురుగును కూడా అరికట్టవచ్చు అండి. ముఖ్యంగా ఏంటంటే ఉనికిని గమనించుకోవడానికి ఖచ్చితంగా రైస్ సోదరులు ఒక 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడైతే ఏంటంటే మనకు 3 రోజుల పాటు మనకి ఆ లింగాకర్షక బుట్టలు 8 తల్లి పురుగులు, అంటే ఒకటో రోజు 8 తల్లి పురుగులు, 2 రోజు 8 తల్లి పురుగులు, 3 రోజు 8 రెక్కల పురుగులు చూసుకున్నట్లయితే ఆ ఉనికి మన పొలంలో ఉందని గమనించుకుంటూ అప్పుడు మనకి ఈ నివారణ చర్యలను పాటించాలి. అదేవిధంగా ఇందాక చెప్పిన షెడ్డర్ వేసుకోవడం, అదేవిధంగా గొర్రెల్ని మేకల్ని మేపడం, ఇవన్నీ మన పద్ధతులు పాటిస్తూ తర్వాత దశలో చూసుకున్నట్లయితే పురుగు మందులు పిచికారీ అనేది మనం చేసుకోవాలండి. 10 పువ్వుల్లో ఒక గుడ్డి పువ్వు ఉన్నప్పటికీ, అదేవిధంగా ఇందాక చెప్పినట్లు 10 పువ్వులో గుడ్డి పువ్వు ఉన్నప్పుడు, అదేవిధంగా 20 కాయల్లో కోసి చూసుకున్నట్లయితే 2 బ్రతికిన గొంగళి పురుగులు మనం చూసుకున్నట్లయితే దీని ఉనికిని మనము గమనించుకోవచ్చు అండి. అదేవిధంగా మనకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన పురుగు మందులు మనం ఏవైతే ఉన్నాయో మనం చూసుకుందామండి. పంట మొదటి దశలో ఏదైతే ఉందో 40 నుంచి 40 రోజుల్లోపు ఖచ్చితంగా బుట్టలు పెట్టుకున్న తర్వాత మొదటి దశలో వేప నూనె కానివ్వండి, వేప గింజల కషాయం కానీ ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలండి. 5% వేప గింజల కషాయము, అదేవిధంగా వేప నూనె, అంటే 10,000 PPM అయితే ఖచ్చితంగా 1 ml ప్రతి లీటర్ నీటికి, అదేవిధంగా 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకుంటే ఆ తల్లి పురుగులు గుడ్లు పెట్టడం ఆపుతుంది. అదేవిధంగా పెట్టిన గుడ్లు కూడా పగలకోకుండా చనిపోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత దశలో మనకి ఏదైతే ఉందో ప్రొఫెనోఫాస్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రొఫెనోఫాస్ ఏంటంటే గుడ్డు మీద బాగా పనిచేస్తుంది. కాబట్టి
ఏదైతే 40 నుంచి 45 రోజులు అదేవిధంగా 50 రోజుల్లోపు ఖచ్చితంగా ఈ పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు పెట్టిన గుడ్లను పెగలకోకుండా ఆపుతుందండి. అదేవిధంగా పంట దశ 90 రోజులు ఉన్నప్పుడు రెండవ పిచికారి చూసుకున్నట్లయితే ప్రొఫెనోఫాస్తో ఒకసారి పిచికారీ చేయొచ్చు. అదేవిధంగా మనకు మార్కెట్లో థైడికార్బ్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది, అది కూడా మనకి 1.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే కొద్ది వరకు తగ్గిపోతుంది ఉధృతి. అదేవిధంగా మనకి తర్వాత దశలో క్వినాల్ఫాస్ అనేది లీటర్ నీటికి 2.5 ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా

క్లోరోఫైరిపాస్ అనేది లీటర్ నీటికి 2.5 ml చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. 100 రోజుల వరకు ఇలాంటి మందులు మనం వాడుకోవడం వల్ల కొద్ది వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. తర్వాత 115 నుంచి 120 రోజులు, అంటే 120 రోజులు దాటిన తర్వాత మనకి ఏదైతే పైరెథ్రాయిడ్స్ అనేది మనకి అందుబాటులో ఉంటాయండి, సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది 100 రోజుల్లోపు ఖచ్చితంగా వాడుకోకూడదు రైస్ వల్ల, ఎందుకంటే ఈ తెల్లదోమ ఉధృతి అనేది పెరుగుతుంది కాబట్టి 100 రోజులు దాటిన తర్వాత, అంటే 120 రోజులు దాటిన తర్వాత పైరెథ్రాయిడ్స్ అనేది వాడుకోవాలి. ముఖ్యంగా పైరెథ్రాయిడ్స్లో చూసుకున్నట్లయితే పంట దశలో సైపర్మెత్రిన్ అనేది మనకి 25 EC అనేది మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ల్యాండా సైలోత్రిన్ 5 EC అనేది కూడా మనకి లీటర్ నీటికి 1 ml చొప్పున పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు 100 నుంచి 120 రోజులు దాటిన తర్వాత ఈ పైరెథ్రాయిడ్స్ని ఖచ్చితంగా పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఆ పూతలో పురుగు కానివ్వండి, కాయలో ఉండే పురుగు కానివ్వండి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి రైస్ ఫ్లోర్లో కూడా గమనించుకోవాలి, ఎందుకంటే 100 రోజుల లోపు ఏదైతే పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారీ చేసుకోకూడదండి. ఒకవేళ 100 రోజుల లోపు ఈ పైరెథ్రాయిడ్స్ పిచికారీ చేసుకుంటే ఖచ్చితంగా ఈ తెల్లదోమ ఉధృతి కానివ్వండి, అదేవిధంగా పేనుబంక ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి 120 రోజులు దాటిన తర్వాత మనకి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎర్ర నేలల్లో చూసుకున్నట్లయితే వర్షవేట్ లాంటి మందులు వాడకూడదు, ఎందుకంటే ఈ ఎస్వేట్ ఏంటంటే మనకు మొదటి దశలో పిచికారీ చేయడం వల్ల రొట్టె ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి మొదటి దశలో ఎస్వేట్ ఎక్కువగా వాడుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా పంట చివరి దశలో మాత్రమే, ఇందాక చెప్పినట్లు చివరి దశలో మాత్రమే ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాండా సైలోత్రిన్ కానీ సైపర్ మెథ్రిన్ కానివ్వండి, అదేవిధంగా డెల్టా మెథ్రిన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే 100 రోజులు అంటే 120 రోజులు దాటిన తర్వాతే ఖచ్చితంగా ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంట చివరి దశలో మాత్రమే సింథటిక్ పైరెథ్రాయిడ్స్ పిచికారీ చేసుకొని ఉధృతి పెరిగే కొద్దీ పురుగు మందులు అనేది మార్చుకోవాలి. ఇలా మార్చుకుంటూ మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ ఉధృతిని కూడా మనం నివారించుకోవచ్చండి. అదేవిధంగా మనకి జనవరి నుంచి జూన్ మాసం వరకు, అంటే ఈ ఏదైతే ఉందో పత్తి మనకి ఇందాక చెప్పినట్లు ఆ డిసెంబర్ కల్లా పత్తి తీసేయాలి, అదేవిధంగా జనవరి నుంచి జూన్ మాసం వరకు ఎటువంటి పత్తి అనేది సాగు చేయకూడదు, అదేవిధంగా పొడిగించుకోకూడదు. చాలా వరకు రైస్ ఫార్మర్లు ఏంటంటే మార్చిలో కానివ్వండి ఏప్రిల్లో కానివ్వండి అలాంటి పత్తి సాగు చేస్తూ ఉంటారు. ఒకటి గమనించుకోవాలి ఏంటంటే ఇందాక చెప్పినట్లు జనవరి నుంచి జూన్ వరకు ఈ సమ్మర్ కాటన్ అనేది మనకి ఎంకరేజ్ చేయకూడదు అండి. ఎటువంటి మనకు పత్తి సాగు అనేది ఈ మాసాల్లో మనం వేయకూడదు, ఎందుకంటే ఈ మాసంలో వేసినట్లయితే ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది మనకు అప్పటి వరకు ఆగుతూ తర్వాత దశలో మనకి ఏదైతే జూన్ కానివ్వండి జూలై కానివ్వండి అప్పుడు ఆ మాసాల్లో వేసిన పత్తిలో చాలా తీవ్రంగా మనకి గులాబీ రంగు పురుగు నష్టపరుస్తుంది కాబట్టి దయచేసి జనవరి నుంచి మనకు జూన్ మాసం వరకు ఎటువంటి పత్తి అనేది మనకు సాగు చేయకూడదు. ఈ విధంగా మనకేంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతిలో అన్ని పద్ధతులు పాటిస్తూ ఈ గులాబీ రంగు పురుగును నివారించుకోవచ్చు. ప్రత్యేకించి ఏంటంటే పంట మార్పిడి చేయడము, అదేవిధంగా గులాబీ రంగు పురుగుకి ఈ బుట్టలు పెట్టుకోవడం అనేది చాలా వరకు ప్రధాన పాత్ర వహిస్తుందండి. బుట్టలు ఏంటంటే మనకు ఖచ్చితంగా 30 నుంచి 40 రోజుల లోపే ఎకరాకు 1-8 నుంచి 10 చొప్పున ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఆ లింగాకర్షక బుట్టలతో పాటు ఏదైతే ఉందో లోపల ఉండే లూర్ అని ఉంటుందండి, ఆ లూర్ అనేది రబ్బర్ పరిమాణంలో ఉంటే ఆ రబ్బర్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోవాలండి. అలా మార్చుకుంటూ దాదాపు 120 రోజులు 160 రోజుల వరకు అది మార్చుకుంటూ ఉంటే ఆ తల్లి పురుగులు అందులో పడుతూ ఉంటాయి. ఇలా ఈ పద్ధతులు పాటిస్తే మీకు ఏంటంటే దాదాపు తల్లి పురుగులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ తల్లి పురుగులు తగ్గితేనే మీకు 60 నుంచి 70% వరకు నష్టం అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత దశలో మీకు సమగ్ర యాజమాన్య పద్ధతిలో వేప నూనె పిచికారీ చేయడం, మందులు పిచికారీ చేయడం, తర్వాత ట్రైకోగ్రామ పరాణజీవులు వదలడం, ఇవన్నీ పద్ధతులు పాటించడం వల్ల ఎక్కువ దిగుబడులు పొందుకోవచ్చు అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మనకు ఈ రైస్ సోదలకి రెఫ్యూజైన్ బ్యాగ్, అంటే ఆల్రెడీ మనకి బీటీ విత్తనాలతో పాటు నాన్ బీటీ విత్తనాలు కూడా అందులో కలిపి మనకి రైస్ సోదలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో కూడా మనకి ఏంటంటే రైస్ సోదలు నాన్ బీటీ మొక్కలు తీసేయకుండా పొలంలో అలానే ఉంచితే మనకి ఏదైతే ఉందో ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది మనకి కొద్ది వరకు పొడగించవచ్చు, ఎందుకంటే మనకు ఈ BT3 అనేది రావడం ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనకి పత్తి సాగు చేసే రైతులు ఏదైతే ఉందో మనకి ఇచ్చిన టెక్నాలజీ ఏదైతే ఉందో బిల్ట్ ఇన్ రెఫ్యూజీ అంటారండి, అంటే మనకు 100 గింజల్లో 5 గింజలు నాన్ బీటీ విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి దయచేసి రైస్ సోదరులు అవి కల్తీ విత్తనాలు ఏం కావు, అందులో విత్తనాలే మనకు టెక్నాలజీనే అలా వస్తాను కాబట్టి దయచేసి మనకి రైస్ ఫ్లోర్లో ఆ నాన్ బీటీ పత్తిని తీయకుండా అలానే వదిలేస్తే మీకు అందులో మనకి గులాబీ రంగు పురుగు వచ్చి జీవించి దాన్ని వృద్ధి చెంది మనకి బీటీలో ఎటువంటి నష్టం కలగజేయకుండా మనం కాపాడుకోవచ్చండి. సో ఈ విధంగా మనకేంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, అంటే అన్ని విధాలుగా మనకు ముందు పంట వేసినప్పటి నుంచి విత్తన శుద్ధి కానివ్వండి, అదేవిధంగా లోతు దుక్కులు దున్నుకోవడం కానివ్వండి, అలా రకరకాల పద్ధతులు పాటించుకుంటూ పంట కాలం అయిపోయేంత వరకు 180 రోజుల వరకు మనకు బాగా ఈ ఉధృతిని తగ్గించుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో సమగ్ర యాజమాన్య పద్ధతుల వల్లే మనకు ఈ గులాబీ రంగు పురుగుని మనం నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఈ రైస్ సోదరులు ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా

సోర్లు ఏదైతే ఉందో ఆ పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు దయచేసి 2-3 మందులు కలిపి పిచికారీ చేయవద్దండి. ఎందుకంటే కేవలం సూచించిన మందులు ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పిన ప్రొఫెనోఫాస్ కానివ్వండి, ఎస్ఫేడ్ కానివ్వండి, లామ్డా సైలోత్రిన్ కానివ్వండి, అదేవిధంగా సైపర్మెత్రిన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మందులు ఒకే మందుతో పాటు పిచికారీ చేయండి. 2-3 మందులు కలిపి పిచికారీ చేయొద్దు, ఎందుకంటే అవి చాలా వరకు దుష్పరిణామం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఒక పురుగు మందే, ఇప్పుడు సూచించిన పురుగు మందు కేవలం ఒక పురుగు మందే తగిన మోతాదులో, అంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రొఫెనోఫాస్ ఉందనుకోండి, అది 400 ml ఎకరా చొప్పున పిచికారీ చేయాలా, 400 ml పిచికారీ చేయాలి. దానికన్నా మించి పిచికారీ చేస్తే ఏమవుతుందంటే నిరోధక శక్తి అనేది పురుగులో పెరుగుతుంది. కాబట్టి దయచేసి 400 ml చొప్పున పిచికారీ చేయాలి. అదేవిధంగా లామ్డా సెలవుతున్న అయితే మీకు 200 ml, అంటే మోతాదుకు మించి అనేది మనం పిచికారీ చేయకూడదు. అదేవిధంగా పిచికారీ చేసినప్పుడు పంట దశ అనేది చూసుకోవాలి. ఇందాక చెప్పినట్లు మనకి ఏదైతే ఉందో 30 నుంచి 40 రోజులు లేకుంటే 50 రోజుల లోపు ఎప్పుడైతే పూత అదేవిధంగా గోడ దశ ఉంటుందో ఖచ్చితంగా ఈ వేప గింజల కషాయం కానివ్వండి, అదేవిధంగా వేప నూనె కానివ్వండి, అదేవిధంగా ప్రొఫెనోఫాస్, ఇవేంటంటే మనకు గుడ్డుని నియంత్రించే శక్తి ఉంటుంది. కాబట్టి మొదటి దశలో ఇటువంటి వేప సంబంధిత కషాయాలు కానివ్వండి, వేప నూనె కానీ పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు గుడ్లు పెట్టడం ఆపుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇందాక చెప్పినట్లు ఈ ప్రొఫెనోఫాస్ అనేది మనకు గుడ్డు మీద పనిచేస్తుంది. కాబట్టి మొదటి దశలోనే 50 రోజుల్లోపు 60 రోజుల్లోపు ఈ ప్రొఫెనోఫాస్ పిచికారీ చేసుకుంటే తల్లి పురుగులు పెట్టిన గుడ్లను కూడా మనకు పెగలకోకుండా ఆపుతుంది. కాబట్టి దీన్ని సమగ్రవంతంగా కేవలం ఒకే పురుగు మందుతో మనం నియంత్రించుకోవచ్చు అండి. సో ఈ BT2 అనేది మనకి ఇందాక చెప్పుకున్నట్లు అన్ని రకాల హైబ్రిడ్స్లో అనేది మనకు ఈ BT2 వేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఏదైతే ఉందో గులాబీ రంగు పురుగు అన్ని హైబ్రిడ్స్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొదటి దశ నుంచే, అంటే 30 నుంచి పంటకాలం దాదాపు 160 రోజుల వరకు ఈ మధ్యకాలంలో ఈ గులాబీ రంగు పురుగుకి 2-3 పద్ధతులు కూడా ఉన్నాయి. మనకి కేవలం ఒక లింగాకర్ష పుట్టలు కాకుండా మనకి జెల్ టెక్నాలజీ అనేది, అదేవిధంగా స్ప్లాట్ టెక్నాలజీ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా మనకి రోప్ టెక్నాలజీ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ స్ప్లాట్ టెక్నాలజీ ఏంటంటే మనకు పేస్ట్ రూపంలో మనకి వస్తుందండి. ఈ పేస్ట్ అనేది మనకు 125 గ్రాములు ఉంటుంది. ఈ పేస్ట్ అనేది ఎకరాకి మనకి సరిపడా పేస్ట్ ఉంటుంది. ఈ పేస్ట్ అనేది ఒక 400 చోట్లు పెట్టుకోవాలండి. ఎకరాకు ఆ 400 చోటు ఒక మొక్కకు పెట్టిన తర్వాత ఒక 3 మొక్కలకు వదిలేసి 4 మొక్కకు పెట్టాలి. అదేవిధంగా ఒక సాలుకు పెట్టిన తర్వాత 2 సార్లు వదిలేసి 3వ సాలుకు కానీ 4వ సాలుకు పెట్టాలి. ఇలా ఏంటంటే ఈ స్ప్లాట్ టెక్నాలజీ అంటారు మీకు. మనకి ఈ స్ప్లాట్ టెక్నాలజీ ఏంటంటే 3 నుంచి 4 దఫాలు, అంటే 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా 60 రోజులకు ఒకసారి, 90 రోజులకు ఒకసారి, అదేవిధంగా 120 రోజులకు ఒకసారి, ఇలా 125 గ్రాములు చొప్పున పేస్ట్ 4 దఫాలుగా పెట్టుకోవాలి. ఆ 4 దఫాలుగా పెట్టుకుంటే ఏమవుతుందో, ఇందాక చెప్పిన లింగాకర్షక బుట్టలు ఎలా పనిచేస్తే ఇవి కూడా మనకు ఆ తల్లి మగ పురుగుల్ని ఆకర్షించి కొద్ది వరకు ఆ నష్టాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకు PB0 అనేది కూడా మనకి అందుబాటులో ఉందండి. ఈ PB0 కూడా ఏంటంటే మనకు ఆ నాట్ అనేది మనకి దారం రూపంలో ఉంటుందండి. ఇది ఏంటంటే మనకు పంట 40 రోజులు ఉన్నప్పుడు, అంటే మొక్కకి కింద భాగంలో దాన్ని ముడేయాలండి, ఇలా దీన్ని నాట్ అంటారు. ఇలా ముడేయడం వల్ల ఏంటంటే మనకు పంట కాలం అయిపోయిన తర్వాత దాదాపు 160 నుంచి 180 రోజుల వరకు దీనిలో ఉండే మనకి విషం అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ తల్లి పురుగులు మగ తల్లి పురుగులు ఆకర్షపడి పొలంలో అటు ఇటు తిరుగుతుంటాయి. కాబట్టి కొద్ది వరకు ఈ టెక్నాలజీలు ఏవైతే ఇందాక చెప్పిన మనకు ఫెరమోన్ టెక్నాలజీలో ప్రత్యేకించి లింగాకర్షక బుట్టలు ఒకటి, అదేవిధంగా జెల్ టెక్నాలజీ ఒకటి, అంటే స్ప్లాట్ టెక్నాలజీ అంటారు అదొకటి, తర్వాత 3వది వచ్చేసి PB0. ఇవి 3 ఏంటంటే మనకు మేటింగ్ డిసెప్షన్ టెక్నాలజీస్ అండి. అంటే ఏవైనా టెక్నాలజీ వాడినా కూడా మీకు తల్లి పురుగుల్ని ఆకర్షించే టెక్నాలజీ. కాబట్టి ఇవి ఎటువంటి టెక్నాలజీలు కూడా మీకు కేవలం గులాబీ రంగు పురుగు తల్లిని ఆకర్షిస్తాయి. తల్లిని ఆకర్షించడం వల్ల ఏంటంటే మగ తల్లి పురుగులు అక్కడ ఉండిపోతాయి. కాబట్టి ఆడతగిలి పురుగులు ఎటువంటి సంపర్కం జరగకోకుండా చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటి దశలో ఖచ్చితంగా 30 నుంచి 40 రోజుల్లోపు బుట్టలు పెట్టుకోవడము, అదేవిధంగా ఇందాక చెప్పిన మొదటి దశలో వేప గింజల కషాయం కానివ్వండి లేకుంటే వేప నూనె కానివ్వండి మొదటి దశలో పిచికారీ చేసుకుంటే తల్లి పురుగును కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా పంట కాలాన్ని పొడిగించుకోకుండా దేవరం డిసెంబర్ వరకే ఈ పంటను మొత్తం తీసేయాలండి. అంటే డిసెంబర్ దాటిన తర్వాత పంట కాలం పొడిగిస్తే ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంతటితో పంట కాలం తీసేసి అదేవిధంగా ఈ ఎండాకాలంలో మనం ఖచ్చితంగా పత్తి అనేది సాగు చేయకూడదు. అంటే మార్చి కానీ ఏప్రిల్ కానీ ఇలా మే కానీ ఇలాంటి అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే పత్తి సాగు ఆ మాసాల్లో చేయకపోవడం వల్ల మనకి ఏదైతే ఉందో జూన్ జూలై మాసాల్లో కొద్ది వరకు ఈ ఉధృతి అనేది మనకి తగ్గుతుంది. లేదనుకుంటే ఒకవేళ సాగు చేసినట్లయితే దీని ఉధృతి మనకు ఇంకా ప్రభావితమై జూన్ నుంచి వేసే పత్తిలో బాగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ, అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించు, అదేవిధంగా పురుగు మందులతో పాటు సమగ్రంగా వాడుకుంటే దానివల్ల ఏంటంటే మనకు రకరకాల పురుగు మందులు వాడుకోకుండా ఒక పురుగు మందుతోనే పిచికారీ చేసుకొని

0: చౌదరి.
1: వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వికసిత్ భారత్. ఇలాంటి కార్యక్రమంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు, 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన. శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: భారత ప్రభుత్వం ప్రస్తుతం మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలని విశేషమైనటువంటి కృషి చేస్తోంది. మరి ఈ వికసిత్ భారత లక్ష్య సాధనలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఎలాగా ముందుకు సాగుతున్నారు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా అమలవుతున్నాయి, ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి శ్రీ వేంపల్లి భాస్కర్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు అన్నమయ్య కడప జిల్లాల క్లస్టర్ ప్రోగ్రాం అధికారి. వీరితో మాట్లాడి ఏ అంశాల్లో ఈ చుట్టుపక్కల వికసిత్ భారత లక్ష్య సాధనలో ముందరికి సాగుతున్నామనేటటువంటి వివరాలని కనుక్కుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం
1: భాస్కర్ గారు, చెప్పండి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాస్త కొస్త ప్రగతి సాధనలో వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి వీటి మీద మరింత దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది కదా.
2: అవునండి.
1: జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ముడిపడిన వివిధ అంశాలు చెప్పండి.
2: యాక్చువల్లీ మన జిల్లా కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కింద ఉంది. అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లో మనకు అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే కొన్ని పారామీటర్స్, హౌసింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆస్పిరేషన్ వెనుకబడిన జిల్లా కింద భారతదేశము గుర్తించింది. అందులో మన కడప కూడా ఒకటి ఉంది. అందులో ఈ వికసిత భారత్ కింద టు డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీగా, అంటే దీన్ని కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థను ఎలా గ్రోత్ చేసుకోవాలి, అలాగే సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి, సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఎలా జరగాలి, అలాగే సస్టైనబిలిటీ జరుగుతుందా, జరుగుతుంది దాని క్రైటీరియాని మనం ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని మీద ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో చాలా కీలక్షుణ్ణంగా దాన్ని ప్రతి పింటు పెన్ను భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు వీటిని ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకోవడం జరిగింది. ఈ వికసిత భారత్ కింద కొన్ని లక్ష్య సాధనలు ఉన్నాయి సార్. ఫస్ట్, జీరో పావర్టీ. మన జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎలా వాళ్ళని జీరో పావర్టీ నుంచి మనం వాళ్ళని తీసుకురావచ్చు,
1: అంటే పేదరికం అనేటటువంటిది ఇంకా ఉండకూడదు,
2: నిర్మూలన చెయ్యాలి, ప్రక్షాళన చెయ్యాలనేది మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య అంశంగా పెట్టుకున్నారన్నమాట. ఇది చేయాలంటే మన గవర్నమెంట్ యొక్క అధికారులే కాదు, ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఉంది. 100% గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనేది భారతదేశం యొక్క, అంటే ఒకప్పటి మన జిల్లా ఇప్పుడు జిల్లా టెక్నాలజికల్గా అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయింది. అంటే ఈ డెవలప్మెంట్ సరిపోదు, ఇంకా మనం డెవలప్ చేయాలి. బై 2047కి ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది టాపెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది మన దేశం. దాంతోపాటుగా 100% హై క్వాలిటీ అఫోర్డబుల్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలన్నా, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలన్నా హెల్త్ అవసరం. అలాగే వికసిత భారత్ గోల్స్లో కూడా హెల్త్కు హై ప్రయారిటీ ఇవ్వడం, ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది హెల్త్కి అనమాట. అలాగే మనకి ఎక్కువగా 100% స్కిల్డ్ లేబర్ని బాగా డెవలప్ చేయడం, అంటే ఈ రోజుల్లో స్కిల్

0: అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇండస్ట్రీస్లో స్కిల్డ్ పీపుల్ లేక స్టిల్ ఖాళీగా ఉన్నాయి. అందరూ ఇప్పుడు అవి టెక్నికాలజీగా బీటెక్ కోర్సులో చేస్తున్నారు కానీ స్కిల్డ్ వేలో వెళ్ళట్లేదు. సో దాన్ని 100% డెవలప్ చేయాలనేది. ఇంకోటిలో చూసినట్టయితే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామికల్గా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే పారామీటర్స్ని చూస్తున్నారు. అలాగే మనకు మెయిన్ అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో వారిని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా చేయాలి. అంటే ధాన్యాగారాన్ని మన భారతదేశము అందరికీ ఇస్తుంది ఇప్పటి వరకు, ఇంకా కూడా ఇవ్వాలి. సో 2047 ఎందుకు తీసుకున్నామంటే మనకు 100th century మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు యూత్ కానివ్వండి, పూర్ పీపుల్ కావండి, అంటే యువత మోటివేట్ చేయడము, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ చేయడం, మహిళా సాధికారత, ముఖ్యంగా అన్నదాత ఫార్మర్స్కి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు మెయిన్గా 2 అంశాలు మనము చేసుకోవచ్చు. 1 జీరో పావర్టీ మరియు హెల్త్. ఫస్ట్ 2 పారామీటర్స్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన మీరు జీరో పావర్టీ అన్నారు, చాలా చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఒకళ్ళు పేదరికం స్థాయిని దాటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితికి వెళ్ళేసరికి మళ్ళీ వేరే ఒక కొంతమంది మళ్ళీ దిగిపోవచ్చు. ఇలా కాకుండా ఈ పేదరిక స్థాయిని దాటి వెళ్ళి అందరూ కూడా వాళ్ళ డబ్బు సంపాదన వాళ్ళు సంపాదించుకొని హాయిగా బ్రతకగలిగేటటువంటి స్థాయికి తీసుకురావడం అంటే ఇన్ని కోట్ల మందిని, అందులో మన ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ ఫోకస్ చేయడానికి ఏమేమి చేయవచ్చు, ఏమి టార్గెట్స్ పెట్టుకున్నారు?
0: యాక్చువల్గా అయితే మనకి వికసిత భారత్ కింద చాలా సదుపాయాలు ఉన్నాయి, కానీ ప్రజలకు అవి అవగాహన లేకపోవడం వలన వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. వాటిని కానీ వినియోగించుకోగలిగితే ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో, అంటే మనకు రిప్రజెంట్ వివిధ రకాలైనటువంటి సదుపాయాలను వినియోగించుకొని, సో వికసిత భారత్ కింద మనకు స్టూడెంట్స్ అయితేనేమి, ఉమెన్ అయితేనేమి, యూత్ కానివ్వండి, ఫార్మర్స్ అంటే మన అగ్రికల్చర్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, సో అన్నదాతలు అంటాం కదా వాళ్ళకి కానీ సపరేట్గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అందులో మెయిన్గా మనకు 80 crores ఇండియన్స్ ఎక్కువగా వ్యవసాయదారం మీద ఆధారపడున్నారని అంచనా ఉంది. దానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అలాగే భారత ప్రభుత్వం ద్వారా జన్ ధన యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ పథకం అన్నమాట. అంటే ఇది పథకము బ్యాంక్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ను అనేది ప్రతి ఒక్కరికి, వ్యవసాయదారునికి అయితేనేమి, అలాగే జనధన యోజన కింద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ నిర్భయ ఉన్నటువంటి బ్యాంకుల వద్ద కానీ లేదా మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ వారు సంప్రదించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తుంది. అలాగే మనకు ఇందులో స్పెషల్గా మనము కొంతమందిని వీకర్ సెక్షన్ ఉంటాం కదా, మనకు
1: వెనకబడిన
0: వర్గాల వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో పాటుగా. ముఖ్యంగా ఇది మనకు వికసిత భారత్లో చాలా ముఖ్యంగా దాంట్లో దివ్యాంగులకు కూడా దీంట్లో అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉందంటే ప్రతి వరకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ అనేది మనకు వికసిత భారత్లో ఉంది.
1: అంటే కావాల్సిందే అది, మనం పేదరికాన్ని అధిగమించాలంటే కావాల్సిందే ఆర్థిక శక్తి, ఆర్థిక పురోగతి, అలాగే ఆర్థిక స్వావలంబన. దానికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఈ విషయం తెలియదని చెప్తున్నారు. అంటే మీరు ఇంకా పూర్తిగా నిజమే, మీరు అన్నట్టుగా అందరికీ తెలియదు ఇది.
0: ఇప్పుడు కొంతమందికి ట్రైబల్స్ తీసుకోండి, వాళ్ళకి సపరేట్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ లోన్స్ కానీ బీసీ లోన్స్ కానీ ఇవన్నీ అండర్ వికసిత భారత్ కింద ఉంది. రీసెంట్గా ఇంతకుముందు ఎప్పుడో ఉన్న బకాయిలు కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారని విన్నాం. అంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఒకసారి మనకు అవకాశం ఇచ్చిందంటే దాన్ని వాడు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
1: ఇదివరకు ఎప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది అనుకునే వాళ్ళు ఈ పథకాలన్నీ పెడతారు కానీ మనకి రావచ్చు రాకపోవచ్చు, ఎవరికో వెళతాయి, మనకేం వస్తాయిలే అని అనుకునేవాళ్ళు.
0: అవును,
1: అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి వాళ్ళు కానీ పెట్టుకున్నట్టయితే, వాళ్ళు కరెక్ట్గా దరఖాస్తు చేసుకున్నట్టయితే వాళ్ళకి వస్తున్నాయి అని మీ మాటలతో.
0: అవును,
1: అంతేనా?
0: ఇంకా కొన్ని పదాలు కూడా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ అని మీరు వినే ఉంటారు, అందులో ఏమి దొరుకుతుందో కూడా చాలా మందికి తెలియని. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఒకటి ఉంది, ఆవాసన పథకం ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే ప్రజల కోసం పెట్టారు. అలాగే పథకం అంటే యాక్సిడెంటల్ పథకం ఒకటి పెట్టారు.

0: ఇన్సూరెన్స్
1: ఇన్సూరెన్స్ కూడా పెట్టారు, అందులోనే బ్యాంకులోనే దొరుకుద్ది అది. అలాగే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పిఎం కృషి సంచాయి పథకం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పిఎం కృషి యోజన కింద అగ్రికల్చర్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు, ఈ పథకాలు బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి.
0: అంటే ప్రజలు కూడా, అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలన్నీ ఇస్తోంది కానీ ప్రజలు కూడా ఇన్ని మాకు వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి ఇది మనము ఆ సదరు అధికారుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, ఒకవేళ రాకపోతే ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అనేది. అందుకనే మనం ఈ కార్యక్రమాలను కూడా ఈవెన్ ప్రసారం చేస్తున్న కారణం ఏంటంటే అందరికీ ఇక పూర్తిగా అర్థమవుతుంది, తెలుస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారని.
1: దీంట్లోని కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి, అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన ఫండ్ ఉంటుంది అందులో. స్వామిత్వ స్కీమ్ ఒకటి ఫార్మర్స్కి వారి గ్రోత్ని, అంటే వారు సొంతంగా వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. వాటితో పాటుగా పిఎం ప్రణామం అనే స్కీమ్ ఒకటి ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకొని అసలు ఏంటి అనేది ఆ సంబంధించిన కార్యాలయానికి వెళితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది పోస్టల్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ లేదా మీకు ఆన్లైన్ ఇప్పుడు అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ ద గోల్స్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆర్ అవైలబుల్ అని, అంటే కొట్టినా కూడా అందులో వాళ్ళు చూసుకొని ఈ అవకాశాన్ని, ముఖ్యంగా జీరో పావర్టీ కింద ఫార్మర్ వెల్ఫేరు ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రజలందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని వికసిత భారత్లో వీళ్ళు భాగస్వాములు అవ్వాలి మెయిన్.
0: అంటే అందరూ కూడా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళితే కరెక్ట్గా ఇలా వెళ్ళంగానే పలానా ఆఫీస్కి వెళ్తే రా బాబు ఇదిగో నీకు ఇది ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెట్టుకోలా అని చెప్పడానికి అలాంటి ఏర్పాటు ఉన్నదా?
1: ప్రాసెస్ అనేది ఒకప్పుడు మనకు పేపర్తో జరిగేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఈ ఫైలింగ్ చేస్తున్నాం. అంటే అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా ప్రభావితులయ్యారు. టెక్నికల్గా ఈవెన్ చదువు లేనటువంటి వ్యక్తులు కూడా మొబైల్ని ఆపరేట్ చేయగలిగిన క్యాపబిలిటీ వచ్చిందంటే, మొబైల్ వాళ్ళ దగ్గర ఉందంటే హరిదేవ్ చెప్తారు కదా అరచేతిలో స్వర్గం ఉన్నట్టే అని, మొత్తం ప్రపంచం వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఎవరైనా సరే దానికి సంబంధించిన స్కీమ్ కావాలనుకున్నప్పుడు ఆన్లైన్లోకి అప్రోచ్ అయినా, ఒకవేళ చదువు రాదు మాకు ఆన్లైన్లోకి మేము వెళ్ళడానికి కుదరదు అనుకొని వేరే వాళ్ళ చదువు వచ్చిన వాళ్ళు లేదా ఇది ఈ పని చేయగలిగిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి దాంట్లో కొన్ని ఆ కేసు అయితే వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ నియర్ బై సచివాలయం చేయొచ్చు లేదా సంబంధించిన బ్యాంకు వాళ్ళు చేయొచ్చు లేదా వీళ్ళు వెహికల్ లోన్ పెట్టుకున్నారంటే వెహికల్ వాళ్ళు సంబంధించవచ్చు. అగ్రికల్చర్లు పెట్టుకున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా వీళ్ళు పెట్టుకున్నారా లేదనేది ఆ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవాలి కదా,
0: చూస్తారు ఒకసారి మీకు ఉందా లేదా అనే విషయాన్ని చూస్తారు. దానికోసం కొంచెం వెళ్లాల్సి ఉంటుంది,
1: టైం లైన్ అనేది కొంచెం ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి దానికి ఒక టైం లైన్ ఉంటుంది. కానీ ఒకప్పుడు ఉన్నంత డిలే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రిలీజ్ చేసి అది ఖర్చు పెట్టమని మాకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈజీ వేలో వెళ్ళాలంటే ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకుండా రావాలంటే అది జరిగే పని కాదు కాబట్టి ప్రజలు అవగాహన చేసుకుని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
0: అంటే అందుకని ఒకవేళ మీరు అన్నట్టుగా కొంతమంది వ్యవసాయదారులు లేదా కొంతమంది బలహీన వర్గాల వారు అణగారిన వర్గాల వాళ్ళు వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళ పిల్లలు 8th క్లాస్ వరకు చదువుకుంటారు,
1: ఇంటర్మీడియట్
0: వరకు చదువుకుంటారు, లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చదువుకుంటారు, నాయన నాకు ఇది వస్తుందంట ఇది వస్తుందంట వెళ్ళి కొంచెం చూడు ఇది చూడు అని కనీసం అట్లా చెప్పి లేదా సదరు ఆఫీస్కి వాళ్ళని పట్టుకుని వెళ్ళి చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి లాభం
1: జరగచ్చు.
0: కాబట్టి ప్రభుత్వం సువిశాలమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల మంది దాటి ఉన్నటువంటి ఈ భారతదేశంలో అందరికీ లాభం చేయడానికి అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు, కానీ అది అట్టడుగు స్థాయి వారికి కూడా చేరడానికి కూడా ఇప్పుడు వేంపల్లె భాస్కర్ గారు మనకు ముచ్చటించినట్లుగా కంప్యూటర్లలో ఆన్లైన్లో అన్నీ కనబడతాయి మనకి. ఒకవేళ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినా వెంటనే మనకు కనబడిపోతుంది, దాన్ని ఎవరు దాచడానికి అవకాశం లేదు. అయితే సదరు డాక్యుమెంట్లు ఆ పత్రాలు వాటన్నిటినీ మనము ఆన్లైన్లో వాళ్ళకి అప్లోడ్ చేయాలి, దానికి ఎవరైనా సహాయం మీరు తీసుకోవాలి. అది ముఖ్యంగా శ్రోతలు కానీ వింటున్నటువంటి వారందరూ కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. కాబట్టి ఈ పేదరికాన్ని తగ్గించేటటువంటి దిశలో ఇన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ప్రభుత్వం పెట్టింది. ఇది ఎంతవరకు ఎంత లోపల ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 2047 వరకు ఇవన్నీ కొనసాగుతాయి?
1: ప్రజెంట్గా అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్కు వాళ్ళు ఎంతైతే బడ్జెట్ ఇచ్చారో ఈ కమింగ్ అప్పింగ్ మార్చి లోపల అది మనం యూటిలైజ్ చేసుకుంటే, యూటిలైజేషన్ బట్టి నెక్స్ట్ ఇయర్ మనకి ఎంత ఇవ్వాలనేది, అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి

0: దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు,
1: అంటే
0: ముఖ్యంగా
1: ఒక
0: వెనుకబడిన వర్గాల వారికి ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చారు.
1: ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే సెలెక్ట్ అయిన రెండు జిల్లాల్లో కడప ఒకటి ఉన్నది,
0: అవును
1: అన్నమయ్య కడపలు
0: అవును
1: ఉన్నాయంటే
0: అవును
1: మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో.
0: అవును
1: కాబట్టి అలాగే మనకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడితే తిరిగి ఇంకా ఇంకా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది. మరి అవసరం ఉన్నటువంటి వారు ఉపయోగించుకోవడం కూడా అత్యంత ప్రధానం.
0: అవునండి
1: మనం ఈ రోజున జీరో పావర్టీ అంటే ఈ పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుకున్నాము. ముఖ్యంగా ధన్యవాదాలండి, నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు, 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన, వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం వెలువడింది. తర్వాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కేవీఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: భాస్వచంద్ర సమేయ దీయ నయనే భార్యాయ దీయారమ యస్మాత్ విశ్వసృడప్యభూద్యమి కులం యధ్యానయుక్తం సదా నాథోయో జగతాం నగేంద్ర దుహితుర్ నాథోపి యద్భక్తిమాన్ తాతోయో మదనస్సయో దురితః తం వెంకటేశం భజే. పహిమాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతం తే నమో నమః. ఆశ్రిత వత్సలుడు, అమృతతుల్యమైనటువంటి కరుణను కురిపించేటువంటి మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభోగంగా స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ వాహన మండపం నుంచి బయలుదేరి మహద్వారం వద్ద చక్కగా నీరాజనాలు అందుకుని తదుపరి పడమరమాడ వీధి, అటుపిమ్మట దక్షిణమాడ వీధి నుంచి పడమరమాడ వీధికి విచ్చేసి పడమరమాడ వీధి నుంచి ఉత్తరమాడ వీధిలోకి ప్రవేశించినటువంటి సన్నివేశం, స్వామివారి అత్యద్భుతమైనటువంటి దర్శన భాగ్యాన్ని వరుణుడు కూడా చూడాలనుకున్నాడు కాబోలు. తన యొక్క ధారలనేటువంటి హస్తములతో స్వామిని సేవించినట్లుగా ఇక్కడ స్వామివారి యొక్క భక్తి సాగరంలో అందరూ మునకలేసినట్లుగా ఆ వరుణుడి యొక్క కరుణతో అందరూ తడిసి ముద్దయ్యారు. అయినా వారి యొక్క నృత్యాది గీతాలను కళా ప్రదర్శనను ఎవ్వరూ ఆపలేదు. చివరకు ఏనుగులు కూడా అలా తడుస్తూనే స్వామివారి సేవలో ఆ స్వామి ఏ రకంగా ఉన్నాడు అంటే చేతిలో వేణువును ధరించి ఉన్నాడు, వేణుగానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ వేణుగానానికి మనకి తెలియదు కానీ పశుపక్ష్యాదులన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ గాన రసామృతాన్ని ఆస్వాదిస్తాయి. కాబట్టి చక్కగా ముందుకవి సాగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఆ స్వామి సేవలో ధరిస్తూ ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జనవాత్సల్యుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కృపచేత భక్తికోటి భక్తకోటి అందరూ కూడా ధరిస్తూ ఉన్నారు. వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్త అర్చామూర్తిగా స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. అపారమైనటువంటి కరుణ ఔదార్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత కళ్యాణ గుణ మహోదధి అయిన కలియుగ ప్రత్యక్ష దైవం పరమ పావనమైన భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలలో సప్తగిరీషుడికి సప్తమ దివసాన సాయంకాల వేళ రాత్రివేళ చల్లని వాతావరణంలో క్షీరసాగరాన ఉద్భవించిన చంద్రుడు తన ప్రభతో సేవిస్తూ ఉండగా ఆ చంద్రప్రభ వాహనంపై స్వామి తిరువీధి.

0: లో విహరిస్తూ వైభవోపేతమైనటువంటి దర్శన భాగ్యంతో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నవగ్రహాలు కూడా శ్రీ వెంకటేశును సేవించి తరిస్తాయని మనం సుప్రభాతంలో స్వామిని స్తుతిస్తూ ఉంటే శ్రవణానందకరంగా వింటూ ఉంటాం. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరిశ్వర్ భాను కేతు దివి షత్ పరిషత్ ప్రధానా అని చెప్పి చక్కగా ఆ సుప్రభాత సేవలో ఏదైతే అన్ని గ్రహాలు సేవిస్తూ ఉన్నాయో అలాగే ఏ భావనతో వారందరూ ఉంటారయ్యా అంటే త్వద్దాస దాస చరమావధి దాస దాస అని దేవసభలో ప్రధానులైనటువంటి నవగ్రహములు కూడా ఈ వెంకటాచల క్షేత్రంలో నీ దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై నేను సేవిస్తూ ఉంటామయ్యా అని స్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారుట. చంద్రోదయం అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, చరి ఆహ్లాదే అని మన మనస్సుల్లో కూడా నిరంతరము ఆ స్వామి ఆహ్లాదజనకంగా అంగుష్టమాత్రంలో విరాజమానుడవుతూ ఉంటాడని బుధజనులు చెబుతూ ఉంటారు. చంద్రుని యొక్క రాకతో కలువలు వికసిస్తాయి, చంద్రుని చల్లటి కిరణాలు తాపాన్ని తొలగించి ఆనందామృతాన్ని కురిపిస్తాయి. అలాంటి వెన్నెలరేడు చంద్రప్రభా వాహనంపై ఉన్న స్వామి దర్శనం మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది, భక్తుల హృదయ కమలాలను వికసింపజేస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై స్వామిని దర్శించిన వారికి కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి తాపత్రయాలు తొలగి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతారు అనడంలో సంశయం లేదు. నవగ్రహాలలో ఒకరైన చంద్ర భగవానుడు తన చల్లని కిరణములతో స్వామికి శైత్యోపచారములు సమర్పిస్తున్నట్లుగా తాను వాహనంగా మారి స్వామిని సేవిస్తున్నటువంటి వాహనంగా ఈ చంద్రప్రభ వాహనం మనకు కనబడుతోంది. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తేర్ నిర్విషయం స్మృతం అని బంధానికైనా మోక్షానికైనా సరే మనస్సే ప్రధానమైనటువంటి కారణం. ఐహిక బంధములకైనా ఐహికాతీత మోక్షమునకైనా మనస్సే కారణం. మనస్సు విషయాసక్తి కలిగి ఉంటే బంధనములు దానితో పాటు పెరుగుతూ ఉంటాయి, నిర్విషయాసక్తమైతే ముక్తిని పొందుతుంది. అలాంటి మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని అధిరోహించి అనన్యాశ్చింతయంతో మాం అని వేరొక ధ్యాస లేక తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు తానే వహిస్తానని తెలుపుతూ స్వామి దర్శన భాగ్యాన్ని భక్త బృందాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చంద్రుని కిరణాల వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి తనను శరణాగతి చేసిన వారికి చంద్రుని కిరణాల వంటి ఆహ్లాదాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తానని మనకు ఈ వాహన సేవలో తన తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు. విరాట్ పురుషుని రూపాన్ని కీర్తిస్తూ శశి సూర్యనేత్రౌ అని సూర్యచంద్రులను నేత్రములుగా కలిగిన వాడిని చెప్పి స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. అందుచేతనే కాబోలు ఉదయం సూర్యప్రభా వాహనంపై దర్శనాన్ని అనుగ్రహించిన పరమాత్మ ఇప్పుడు చల్లని దశమి నాటి అంటే చక్కనైనటువంటి వెన్నెలలో చంద్ర ప్రభావాహనంపై ఆహ్లాదకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క తాపాలన్నిటినీ కూడా హరింపజేస్తూ ఉన్నారు. అందుకే దయామృత తరంగిణ్యాస్తరంగేరివశీతలై అపాంగై సించితే విశ్వం వెంకటేశాయ మంగళం అని చెప్పి భక్తులందరూ కూడా ఆయనకి మంగళాశాసనాలు పలుకుతూ ఉన్నారు. అలా నిరంతరము స్వామి సేవలో తరించేటువంటి భాగ్యం కలిగినందుకు మురిసిపోతూ ఉన్నారు. మరి ఆ చంద్రప్రభా వాహన యొక్క వైశిష్ట్యాన్ని అందులో శ్రీకృష్ణ స్వరూపంగా వేణుగానప్రియుడైనటువంటి ఆయన దివ్య తత్వాన్ని శ్రీమాన్ కేవీఎస్విజీ శేషాచార్యులు గారు మనకు అందిస్తారు. వారి మాటల్లో స్వామి వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని తిరుమల వైభవాన్ని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈనాడు ఈ తిరుమల క్షేత్రం ఎలా ఉన్నది అంటే వైకుంఠమైపోయింది. ఎక్కడ చూచినా కూడా గోవిందనామాలతో మారుమ్రూగుతోంది ఈ తిరుమల మాడవీధుల యొక్క ప్రదేశమంతా కూడా. బంగారుమయంతో ప్రకాశించేటువంటి ఆ చంద్రుని యొక్క ప్రభ వాహనంగా ఆ స్వామివారి తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ భక్తులందరికీ శ్రీకృష్ణస్వామిగా కమనీయమైనటువంటి దర్శనాన్ని అందించారు. చంద్రుని యొక్క ఔన్నత్యం ఏమిటంటే ఆ చంద్రుని వల్లనే సమస్తమైనటువంటి ఔషధులు కూడా ఫలిస్తాయి. అగ్నిలో హోమం చేసినటువంటి ద్రవ్యము హవిర్భాగాల రూపంలో దేవతలకి చేరి ఆ దేవతలు

ఆవిర్భాగాలను స్వీకరించిన తరువాత అనుగ్రహంతో వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం కురిసినందువల్ల ధాన్యాలన్నీ కూడా చక్కగా పండుతాయి. వాటిల్లో ఒక చక్కని విలువను శక్తిని కలిగించేటువంటి శక్తి చంద్రుని వల్లనే కలుగుతుంది. అటువంటి శక్తిని చంద్రునికి ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడే. అంతేకాదు, చంద్రునిలో మనం గొప్ప తత్వాన్ని దర్శించాలి. ఈ కాలం అనేది భగవంతుని యొక్క స్వరూపం. ఆయన కాలస్వరూపుడై సృష్టి స్థితి లయములను నడిపిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుల యొక్క గమనమే కాలానికి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నిదర్శనం. వారిద్దరూ ప్రతిరోజు ఉదయం వేళ సూర్యుడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు, వీరిద్దరి యొక్క భ్రమణంతోనే మానవుల యొక్క ఆయుర్దాయం, జీవరాశుల యొక్క ఆయుర్దాయం అనేటువంటిది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చంద్రప్రభావాహనాన్ని మనం దర్శించినప్పుడు మనస్సులో కలగవలసినటువంటి భావన ఏమిటి, ఆ చంద్రప్రభావాహనాన్ని గురించి విన్నప్పుడు మనకు కలగవలసినటువంటి భావన ఏమిటి అంటే, కాలస్వరూపుడైనటువంటి చంద్రుడు భవిష్యత్తులో భగవంతుని పట్ల మనం శ్రద్ధను పెంచుకోవాలన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. సూర్యచంద్రుడము మే విరువురము కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందండి ఓ జనులారా. మీరంతా మానవ రూపాన్ని పొందారు, నరజన్మ దుర్లభం అన్నారు కదా, అలాంటి నరజన్మ లభించినందుకు ఈ కాలం గడిచిపోతోంది. గడిచిపోయే కాలాన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు భగవంతుని పట్ల మనస్సు ఉంచండి అని ఆ చంద్రప్రభావాహనం చూసినప్పుడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్మని యొక్క తత్వం అనేది మన మనస్సుకి అర్థమవుతుంది. మరి భగవంతుణ్ణి మనం చేరుకోవాలనే ధ్యాస మనకు కలగాలంటే ఏం చెయ్యాలి అంటే, శత్రువు మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్విన్నపి పశ్యత్ ఆత్మానం సర్వత్ర ఉత్సృద్య భేదాజ్ఞానం. అన్ని చోట్ల భేదభావాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టి శత్రువు యందు, మిత్రుని యందు, బంధువు యందు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములను విడనాడి అంతటా పరమాత్ముడే నిండి ఉన్నాడనేటువంటి ఒక చక్కని నిజమైన జ్ఞానాన్ని తత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులవుతారు. కాలానికి లోబడి, మాయకి లోబడి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ పరమాత్ముణ్ణి చేరుకోవటానికి తగినటువంటి అర్హతని సముపార్జించుకుంటారు. కాబట్టే కులశేఖరాళ్ళ వారు అన్నారు, హేమర్త్యా పరమంహితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవామాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యము మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయ ధ్వమ్ముహు. ఓ మానవులారా, నేను చెప్పేటువంటి ఒక పవిత్రమైన హితాన్ని వినండి. సంక్షేపమైనటువంటి విషయము, తేలికగా ముక్తిని పొందేటువంటి విషయము, మీరందరూ కూడా సంసారం అనేటువంటి సముద్రంలో మునిగి బాగా ప్రవేశించి ఉన్నారు. నిజమైనటువంటి జ్ఞానాన్ని, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని మర్చిపోయారు. అందువల్ల మీ మనస్సుని కుదుటపరుచుకుని ఓం నమో నారాయణాయ గోవింద గోవింద, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అని ఆ గోవిందనామస్మరణ, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణను, స్వామి మంత్రాన్ని చక్కగా గానం చెయ్యండి. ఆ స్వామిని దర్శించండి, ఆ స్వామి గుణవైభవాన్ని గురించి వినండి. ముమ్మారులు మాటి మాటికి ఆ స్వామికి నమస్కారం చెయ్యండి. అలా చేసినట్లయితే మీరు పొందినటువంటి ఈ మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని సాక్షాత్తు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ వాహన సేవలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం ఏమిటంటే, విషయాల పట్ల ఇంద్రియములన్నీ కూడా ఆకర్షితములై పరిగెడుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి విషయముల నుంచి ఇంద్రియములను నియంత్రించి
మనస్సును ఏకాగ్రతతో స్వామి యందు

0: నిలపటానికి మనందరికీ ఆ స్వామి ఒక చక్కని అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తూ, ఎటు చూచినా కూడా తానే అయి నిలుస్తూ, వాహన సేవలలో తాను తిరుమాడ వీధులలో సంచరిస్తూ, భక్తులందరికీ కూడా నిజమైనటువంటి తన దర్శనాన్ని అందిస్తూ, మోక్ష మార్గం వైపు మనందరినీ కూడా నడిపిస్తున్నాడు అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అందువల్ల ఇటువంటి వాహన సేవలో చక్కగా పరమాత్మను గురించి శ్రవణం చేసి మనందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా, శ్రీ మారుతి గారు దయచేసి తమరు స్వామివారి గుణవైభవాన్ని వర్ణించమని ప్రార్థిస్తున్నాను.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. నమామ్యహం వెంకటనాథ విష్ణు నారాయణ శేష జగన్నివాస భక్తార్తిహారిన్ భగవన్ మురారే భాన్వింద్రు నేత్రాఖిల లోక పూజ్య. బ్రహ్మరుద్రాది దేవతలే కాదు, సమస్త దేవతాగణము, చరాచర జీవకోటి కూడా కలియుగంలో వేయించేసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరంధాముడు, పరతత్వాన్ని స్వయంగా మనకి తెలియజెప్పేటువంటి వాడు. నామస్మరణ చేయడం చేతనే మనకు సమస్తమైనటువంటి పుణ్య రాశులను, చివరకు తురియమైనటువంటి మోక్షాన్ని కూడా కరతలామలకం చేసేటువంటి వాడు. అందుకే అంటారు, నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశహరే కాళీయమర్దన లోకగురో భక్తం తే పరిపాలయమాం అని కర్షదీతి కృష్ణ సమస్త జనులను ఆకర్షించేటువంటి వాడు, మాయావి అయినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేషధారణలో పిల్లనగోవి చేతబూని తన యొక్క అద్భుతమైనటువంటి ఎడమకాలుని మడచి కుడికాలు మీద ఉంచుకుని చక్కని రూపంతో స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ రూపం చూస్తేనే చాలు, ఉన్నటువంటి వారందరూ కూడా తమలో గోపికత్వాన్ని ఆవహింపజేసుకుని ఎంత వర్షం పడుతున్నా, ఎంత శ్రమ అయినా దానంతటినీ మరిచిపోతూ ఉన్నారు. ఆనందోత్సాహంతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా ఎంతమంది, ఎన్ని ప్రదేశముల నుంచి స్వామివారి సేవకై తరలి వచ్చారు. దేశంలో ఉండేటువంటి సమస్త రాష్ట్రముల యొక్క భక్త బృందాలన్నీ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగగ్రహణం చేయాలని, స్వామి యొక్క వాహన సేవ ముందు తమ యొక్క కళా ప్రదర్శన ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆర్తితో విచ్చేశారు. వారందరూ కూడా ఆ దేవతాస్వరూపాలకే, దేవతాం అంశలే వారెందు ప్రవేశించాయా అన్నట్లుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈరోజు దీపపు కాంతులు కూడా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆకాశంలో చూస్తే ఎక్కడా నక్షత్రములు కానరావట్లేదు. బహుశా చంద్రప్రభావాహనం ఇక్కడ ఉందని, పరమాత్మ ఇక్కడ ఉన్నాడని, ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ విద్యుత్ కాంతులలోకి దూరి ఇంత చక్కగా ప్రకాశిస్తున్నాయేమో అన్న భావన కూడా అందరికీ కలుగుతోంది. చంద్రుడు ఉదయించి తన చల్లని కిరణముల చేత సూర్య తాపాన్ని ఏ విధంగా హరిస్తాడో అదేవిధంగా తన భక్తుల తాపత్రయాలను తన దృక్కుల చేత తొలగింపజేయగలని తెలుపుతూ స్వామి చక్కగా మెల్లగా చల్లగా చంద్రప్రభా వాహనంపై ముందుకు కదులుతూ ఉన్నాడు. నిరంతర గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటే స్వామి మునుముందుకు వాహనంలో విహరిస్తూ ఉన్నాడు. గోవిందనామస్మరణయే అమృతతుల్యము, నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహరము, నీ నామము అమృతపూర్ణము, నీ నామమునే తలందు నిత్యము స్వామి అని ప్రతి భక్తుడు కూడా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. స్వామి, నీ నామస్మరణే సమస్త భాగ్యములను అనుగ్రహిస్తుంది. కలియుగంలో భగవన్ నామస్మరణయే అత్యంత పుణ్యప్రదమైనటువంటి భక్తి మార్గము అంటూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని అచ్యుత అనంత గోవింద అన్న నామోచ్చారణ రూపమైనటువంటి ఔషధం ఏదైతే ఉందో అది సమస్త రోగములను నివారిస్తుంది. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకు శశబిందు అని కూడా పేరు.

0: చయవ విందుర్లక్ష్య యస్య చంద్రస్య విద్యతే తద్యత్ ప్రజాస్ పుష్ణాది శశబిందుస్తతో హరిహి అని. శశము అనగా కుందేలు. కుందేలు వలె బిందు ఎవనికి కలదో అట్టి చంద్రుడు శశబిందువు అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అట్టి శశబిందుని లేదా చంద్రుని వలె ప్రాణులను పోషించేవాడు కనుక ఆ సాదృశ్యము చేత శ్రీహరిని కూడా శశబిందుహు అని స్తుతిస్తూ ఉంటారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇదే తత్వాన్ని ప్రబోధిస్తూ పరమాత్మ గామావిశ్యజ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వ సోమో భూత్వా రసాత్మక అని. నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరిస్తూ ఉన్నానయ్యా, రసస్వరూపుడిగా చంద్రునై సస్యములన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు. పరమాత్మ విరాట్ స్వరూపాన్ని ప్రకటింపజేస్తూ నక్షత్రాణామహం శశి అని తన యొక్క దివ్య విభూతిని మనందరికీ తెలియజేశాడు. అసలు చంద్రుడు నక్షత్రమే కాదు కదా అని సందేహం కలగవచ్చు. ఆకాశంలోకి చూసినప్పుడు ప్రకాశవంతంగా కనిపించేది ఎవరు? చంద్రుడే. మిణుకుమిణుకుమనే నక్షత్రాల్లో కూడా ఉండేది బ్రహ్మమే. అయినా కంటికి బాగా ప్రకాశవంతంగా కనిపించేది, ధ్యానానికి పనికి వచ్చేది, ఊహించుకోగలిగేది చంద్రుడు కనుక నక్షత్రాణామహం శశి అని భగవద్ విభూతిని మనకి ప్రకటించాడు. ఏకశ్చంద్ర తమోహంతి నచ తారాగణైరపి అని. అనేక వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చీకట్లను తొలగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడొక్కడే. అలాగే రాత్రిపూట ఆకాశంలో మనకు ఆ నక్షత్రాల కన్నా కూడా ఎవరిని చూస్తే మనసు ఆహ్లాదపడుతుంది అంటే ఆ చంద్రభగవానునే. అలాగే శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి స ఏక, ఆయన ఒక్కడే. సముద్ర తరంగ న్యాయం చేత భగవంతుడు కూడా ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. సముద్ర తరంగ న్యాయం అంటే లోకంలో సముద్రం నుండి నురగా బుడగా తరంగములు మొదలగవన్నీ ఉత్పన్నములవుతాయి. సరిగ్గా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా సముద్రము నుండి ఉత్పన్నమైనవే. సముద్ర స్వరూపం కంటే భిన్నంగా ఉన్నవి కాదు, సముద్రాత్మకులే, సముద్ర స్వభావాన్ని కలిగినవే. అలాగే పరమాత్మ కూడా అన్నిటా తానుంటూ అందరినీ అనుగ్రహించే విధంగా ఇక్కడ స్వామి అనేక రూపాలతో అనేక వాహనాలలో విహరిస్తూ ఉన్నా, భిన్న వాహనాలు కనిపించినా అందులో ఎప్పుడూ విహరించేది ఆ స్వామి పరంధాముడు పరమాత్మే. సకల చరాచర జగత్తులో వ్యాపించి సర్వసాక్షిగా ఉన్నది సర్వేశ్వరుడే, సర్వవ్యాపి అయి ఉన్నటువంటి వాడు, విష్ణు శబ్దానికి సార్థకతని చేకూర్చినటువంటి పరమాత్మ పరంధాముడు చల్లనైనటువంటి కిరణములతో ప్రకాశిస్తూ భక్త బృందాలను నిరంతరాయంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ స్వామి. చంద్రుల్లో ఒక చిన్న మచ్చ ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆయనకి అలంకారమే అయింది. అలాగే మానవులలో మనకి తెలుసో తెలియకో ఏదో చిన్న దోషం చేసినప్పటికీ కూడా స్వామి ఏదైనా నీ యొక్క నీ భావనతో నీపై అన్నీ మనస్సు నిలిపి చేస్తున్నామని కనుక మనం చేసినట్లయితే మనలో ఉండేటువంటి దోషాలను కూడా ఆయన తొలగించి మనం జన్మ సార్థకత చేకూర్చుకునే విధంగా, అసలు జన్మే రాని విధంగా, జన్మ రాహిత్యమయ్యే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు అని మనకి పురాణ ఇతిహాసాది గాథల్లో చూస్తే అర్థమవుతుంది. ఇలా ప్రతి వాహన సేవలో కూడా భక్తులను అనుగ్రహించడానికి, దివ్యమైనటువంటి తాత్విక చింతనను అందించడానికి స్వామి తనంతట తానుగా మలయ కునియనింద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిగా ధ్రువమూర్తికి ఎంతటి శక్తివంతుడో ఈ మలయప్ప స్వామి కూడా ఈ కొండలలోనే లభించినవాడని మనకి ఐతిహ్యం తెలియజేస్తోంది. కాబట్టి అటువంటి మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా ఇక్కడ మనకు ఆ చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య వైభవ విశేష అంశాలను మనం ఆచార్యులు శేషాచార్యులు గారి యొక్క దివ్యమైనటువంటి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి సేవలో తరించే విధంగా ఒక్కసారి ఎలుగెత్తి గోవింద నామాన్ని ఒలుగుదాం. ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా శేషాచార్యులు గారు అందుకోడు.
1: ఈనాడు స్వామివారి యొక్క అలంకరణ చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అందమైనటువంటి పుష్పములతో మాలలు కట్టి స్వామివారికి అలంకారం చేశారు. ఆనాడు యశోదాదేవి ఏ విధంగానైతే శ్రీకృష్ణ స్వామిని మనసారా అలంకరించుకుందో ఆ రకమైన అలంకారాలన్నీ స్వామివారి ఆ స్వరూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. గోకులంలో గోపాలకులందరినీ కూడా అలరించినటువంటి ఆ వేణునాదం, ఆ వేణువుని ఎంతో అలవోకగా అలా పెదవులపై నిలిపి గానం చేస్తూ ఆ స్వామివారు ఒక పక్క హృదయంగా మరొక పక్క వీరరసాన్ని ప్రకటిస్తూ స్నిగ్ధ గంభీర మనోహరమైనటువంటి దివ్య రూపంతో అలా అలా అర్చక స్వాముల చేత పరిచారకుల చేత సేవకు

సంఘముల చేత, భక్తజన బృందముల చేత చక్కగా సేవింపబడుతూ ప్రార్థింపబడుతూ ఈ తిరుమాడ వీధులలో మనందరికీ కమనీయంగా కనిపిస్తున్నారు. ఏమిటి ఈ రకంగా కనిపించటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, ఎవరికైనా ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినట్లయితే మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణస్వామి యొక్క వృత్తాంతము, ఆనాటి ధర్మములు ఇవన్నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా గోచరమవుతాయి. మనకున్నటువంటి ఈ శబ్ద ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు, భారతము, భాగవతము, ఇటువంటి శబ్ద ప్రమాణాలన్నీ కూడా మనకు నిజమైనటువంటి ధనములే అవుతాయి. అవన్నీ మనం తెలుసుకుని మన తరువాత తరాల వారికి చక్కగా అందించవలసి ఉన్నాయి. అలాగే ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ స్వామి యొక్క స్వరూపాన్ని, ఆ వాహనాన్ని మనం దర్శించినప్పుడు మన ప్రాచీనమైన ఇతిహాస పురాణములు, వృత్తాంతములు, శ్రీకృష్ణస్వామి యొక్క దివ్యమైన చరిత్రలు ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించడం ద్వారా, వాటిని స్మరించుకోవటం ద్వారా ధర్మబద్ధమైనటువంటి ఒక చక్కని మార్గంలో నడవడిక కలిగి ఉండడం అనేటువంటిది మనకి అభ్యాసమవుతుంది. ఎన్ని తరాలు మారినా కలియుగంలో ధర్మం అనేది ఒక పాదంతో నడుస్తున్నప్పటికీ కూడా ఆ కలి ప్రభావం మన మీద పడకుండా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసారముల యొక్క ఆ చల్లదనం అనేటువంటిది నిరంతరము మనని కాపాడుతూ ఉంటుంది. అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతటి పరమాత్ముడు మన ఎదుటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవాలి? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ స్వామి, ఆనాడు ద్వాపరయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, కృతయుగంలో కానీ నీవు ధరించినటువంటి విశేష అవతారములను గురించి పెద్దల ద్వారా వినడమే తప్ప ఏనాడూ మిమ్మల్ని కల్లారా దర్శించే భాగ్యం మాకు కలగలేదయ్యా. కానీ ఈ కలియుగంలో మా అదృష్టం ఏంటంటే ఈ మానవ జన్మ ధరించినందుకు ఆ శ్రీకృష్ణస్వామిగా అనేక రకములైనటువంటి రూపములలో నిన్ను ఈనాడు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ చంద్రప్రభ వాహన సేవలో దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. గోపాలురు, గోపికలు నీ సాంగత్యాన్ని అనుభవించి ఎంతో తన్మయులైపోయారు. ఆ తన్మయత్వాన్ని మేము తలుచుకుంటూ ఈనాడు మేం కూడా ఆ తన్మయ భావాన్ని పొందుతూ ఉన్నాము, నీలో లీనమైపోతూ ఉన్నాము అని రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఈ శరీరమంతా కూడా ఆ స్వామి యొక్క పారవశ్యంతో రోమాంచితమై ఆ స్వామి నామాన్ని మనం చక్కగా గానం చేస్తూ ఉంటే ఈ కంఠము గద్గదమై కంటి వెంట ఆనందాశ్రువులు జలజల జాలువారుతూ ఉంటే, ఓ స్వామి, ఎల్లప్పుడూ నీ పాదారవిందములను ధ్యానించేటువంటి వాళ్ళు, ఆ అమృత రసాన్ని చక్కగా ఆస్వాదించేటువంటి వాళ్లకు ఇంతకన్నా అదృష్టమైన అదృష్టం ఏమున్నది? మానవ జన్మ ధరించినందుకు ఇదే కదా నిజమైన అదృష్టము. ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు జన్మ జన్మలలో లభించేటట్టుగా అనుగ్రహించు స్వామి. ఏ జన్మ ధరించినా, ఏ రూపాన్ని ధరించినా, కీటకమైన, మానవ రూపమైన, జంతు రూపమైనా కూడా ఆయా జన్మలలో మాత్రం నీ పాదముల యందు మా మనస్సు అనేటువంటి రాజహంస విహరించాలి. మా మనస్సనే రాజహంస నీ పాదములనేటువంటి పంజరంలో బంధింపబడాలి అని ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటూ ఉంటామయ్యా. గోవింద, ఈ తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో నీ దర్శన భాగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడేటువంటి ఒక చక్కని అవకాశాన్ని, అదృష్టాన్ని ఈ కలియుగంలో కలవు వెంకటనాయకః అని బిరుదుని సార్థకం చేసుకుంటూ అందించావయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మీరింత

వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాల్లో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
0: రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు సుమారు 46 లక్షల సహాయక పరికరాల ద్వారా లబ్ధి పొందారని కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపింది. అటల్ వయో అభ్యుదయ యోజన కింద రాష్ట్రీయ వయోశ్రీ యోజన వయోవృద్ధులకు మెరుగైన సహాయాన్ని అందిస్తోందని పేర్కొంది. 2017లో ప్రారంభించబడిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమం ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వయో సంబంధిత వైకల్యాలు, బలహీనతలతో బాధపడుతూ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వర్గాల వారికి ఉచిత సహాయక జీవన పరికరాలను అందిస్తుంది. వయోవృద్ధుల్లో అందుబాటు స్వతంత్ర జీవనాన్ని మెరుగుపరచడానికి వీల్చైర్లు, చేతికర్రలు, వినికిడి పరికరాలు, కళ్లద్దాలు వంటి సహాయక పరికరాలు ఉచితంగా అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించడానికి వీలు కల్పించిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ధ్ గ్రామ కార్యక్రమ తదుపరి దశను టెలికమ్యూనికేషన్ల శాఖ స్టార్టప్లు, సేవా భాగస్వాములతో ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రతి గ్రామం గడప వద్దకు సాంకేతికతను తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేస్తూ జిల్లాల వ్యాప్తంగా విస్తరించడానికి వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కాగా వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 సెల్ఫ్ సర్వీస్ ప్లాట్ఫామ్ను కూడా ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం

0: 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారు. అధికారిక ఆయుర్వేద దినోత్సవ వెబ్సైట్లో 3 లక్షలకు పైగా పాల్గొనేవారు నమోదు చేసుకున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి తమ మద్దతును కూడా ప్రకటించారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు గణనీయమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాయని, ఇది దేశవ్యాప్త వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆయుర్వేద డే .org.inలో అందుబాటులో ఉన్న ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా నిర్వహించబడుతున్న కార్యక్రమాల పౌర భాగస్వామ్యం, నమోదు, నివేదన కోసం ఒక డిజిటల్ వేదికగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో 1000కి పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆమె నేషనల్ ఫార్మ్యులరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO రోగి భద్రతా డేటాబేస్కు ఫార్మకో విజిలెన్స్ డేటాను భారత్ అందిస్తోందని పేర్కొన్నారు. WHOకు ఈ డేటాను అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు చేరుకుందన్నారు. ఫార్మకో విజిలెన్స్లో భారతదేశ ప్రయాణం ఆత్మనిర్భరతకు చక్కని ఉదాహరణగా నిలిచిందని అనుప్రియా పటేల్ తెలియజేస్తూ,
1: India today has risen from the 123rd position between the year 2009 and 14 to being 8th in the world in its contribution of patient safety data to WHO database. Today, world over, there are around 25 countries which recognize and accept the Indian pharmacopoeia.
0: ఆక్సిలరీ పవర్ యూనిట్ ఏపీయులను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ యాక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. T-72, T-90 ట్యాంకుల కోసం ఉద్దేశించిన ఈ యూనిట్లను 586 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈరోజు న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ట్యాంక్లోని ఫైర్ కంట్రోల్ సిస్టమ్, ఫైరింగ్ సర్క్యూట్, గన్ స్టెబిలైజేషన్ సిస్టమ్, తదితర అనుబంధ భాగాలకు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఏపీయు ఒక ప్రత్యామ్నాయ వనరు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఏపీయులతో భారత సైన్యం విశ్వసనీయత, సుస్థిరత మరింత బలోపేతమవుతాయని ఆ శాఖ పేర్కొంది. భారతదేశ స్వచ్ఛ ఇంధన దార్శనికత సాధనలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెకీ 15వ వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ పునరుత్పాదక ఇంధన పరివర్తనలో పెరుగుతున్న భారతదేశ నాయకత్వానికి సెకీ 15 ఏళ్ల ప్రస్థానం ఒక నిదర్శనమని చెప్పారు. గడిచిన 15 సంవత్సరాల్లో సెకీ 41 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని నిర్మించడంలో సహాయపడింది. అలాగే సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. నోమాడిక్ ఎలిఫెంట్ పేరిట భారత మంగోలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం 18వ ఎడిషన్ ఉత్తరాఖండ్ పితోర్ఘట్లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ఈరోజు ప్రారంభమైంది. ఇది భారత్ మంగోలియా దేశాల మధ్య మాత్రమే నిర్వహించే వార్షిక ప్లూటూన్ స్థాయి విన్యాసమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు పాక్షిక పట్టణ పర్వత ప్రాంతాలలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు చేపట్టేందుకు ఇరుపక్షాల సంయుక్త సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల లక్ష్యమని పేర్కొంది. 2 సైనిక దళాలకు వాస్తవిక కార్యాచరణ పరిస్థితుల్లో కలిసి శిక్షణ పొందేందుకు, సంయుక్తంగా పనిచేసే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తాయని వివరించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సంయుక్త శిక్షణ జరగనుంది. వాతావరణం. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణలలో ఉరుములతో కూడిన మెరుపులు

0: ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మత్స్యకారులు తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం యుఎన్జిఏ 81వ సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సెషన్లో ఆయన ప్రసంగించనున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 20 అక్టోబర్ నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 853,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

దాట్ ద హ్యుమానిటీ వుడ్ ఈవెన్చువల్లీ కర్స్ ది నేమ్స్ ఆఫ్ లాస్ యాలమాస్ అండ్ హిరోషిమా. థ్యాంక్ఫుల్లీ సో ఫార్ దెర్ ఇస్ నో వరల్డ్ వార్ 3, బట్ వీ లివ్ అండర్ కాన్స్టెంట్ టెన్షన్. టెక్నాలజీ బూమ్డ్ ఇన్ ద కోల్డ్ వార్ ఎరా వెన్ పీస్ ప్రివైల్డ్, బట్ విత్ కాన్స్టెంట్ ఫియర్ ఆఫ్ ఏ సింగిల్ మ్యాడ్ లీడర్ క్యాన్ పుష్ ద హ్యూమన్ కైండ్ ఇన్ టు ఎక్స్టింక్షన్. ది అటామిక్ వెపన్స్ హెల్డ్ ట్రెమండ్రస్ డిస్ట్రక్టివ్ పవర్, బట్ ది సేమ్ బేసిక్ రీసెర్చ్ నర్చర్డ్ ఏ న్యూ ఏజ్ ఆఫ్ పీస్ఫుల్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్. వెన్ ద వార్ ఎండెడ్, ది మ్యాసివ్ సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైడ్ ద ఫౌండేషన్ ఫర్ టెక్నాలజీస్ వీ యూజ్ ఎవ్రీ సింగిల్ డే. కాన్సిక్వెంట్లీ పీపుల్స్ లాంగ్విటీ ఇంక్రీజ్డ్ విత్ మోర్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్స్ అండ్ పాపులేషన్ బాంబ్ ఎక్స్ప్లోడెడ్. వీ హ్యావ్ మెనీ మోర్ మౌత్స్ టు ఫీడ్ వైల్ ద రిసోర్సెస్ హ్యావ్ డిమినిష్డ్ విత్ గ్లోబల్ అర్బనైజేషన్ అండ్ డిస్ట్రాయిడ్ అగ్రికల్చరల్ ల్యాండ్ మాస్. ఫుడ్ ఇన్సెక్యూరిటీ హిస్టారికలీ వన్ ఆఫ్ ద ప్రైమరీ టార్గెట్స్ ఫర్ సివిల్ వార్, రయట్స్ అండ్ క్రాస్ బార్డర్ కాన్ఫ్లిక్ట్స్. అగ్రికల్చర్ సైన్స్ బిల్డ్స్ పీస్ బై డిఫ్యూజింగ్ దెమ్, రెడ్యూసింగ్ ఎకనమిక్ డెస్పరేషన్. వీ ఆఫెన్ వాచ్ విత్ వండర్ వెన్ రాకెట్స్ సోర్ ఇన్ టు ద స్పేస్, బట్ వీ ఫెయిల్ టు కంగ్రాచ్యులేట్ దోస్ అగ్రికల్చరల్ సైంటిస్ట్, సాల్యూట్ దోస్ అన్హర్డ్ సైంటిస్ట్ హూ బ్రాట్ అస్ ది గ్రీన్ రెవల్యూషన్. బికాస్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు గ్లోబల్ స్టెబిలిటీ అండ్ పీస్, నో వండర్ నార్మల్ బర్లాగ్ వాజ్ అవార్డెడ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 1970 ఫర్ డెవలపింగ్ హై ఈల్డింగ్ డిసీజ్ రెసిస్టెంట్ డ్వార్ఫ్ వీట్. Known as the father of green revolution, his agricultural breakthroughs are credited with saving over billion lives across the globe. In 1986, he funded the World Peace Prize $250,000 award to inspire breakthrough achievements in improving quality, quantity and availability of food. Chemical research gave us both poison gas and fertilizers. Chemical and biological weapons have come to haunt chemists and biologists. The chemists have perfected deadly gases which in the hands of can exterminate life. The progress in molecular biology could also lead lethal ways of targeting population with their staple diet, but similar advances are opening pathways to cure incurable diseases and better crops. Today's solution is tomorrow's problem. Richard Feynman famously said, "To every man he is given the key to the gates of heaven." But the same key opens the gates to hell. True in the case of global pollution. Every single scientific development, engineering progress, and technological marvel are pushing us closer to the doomsday. Society is just beginning to grapple with an increasing number of environmental and health issues that science has produced. Did the science not warn? Science threatened, and scientists have warned, but governments do not take heed. Barring lackluster initiatives. The level of cooperation, urgency and seriousness exhibited to combat COVID are not found to fight pollution. Einstein puts it best, peace cannot be kept by force, it can only be achieved by understanding. When people are not busy surviving a war, science does its best. History shows clearly that the golden age of science are the periods of peace. Indian science flourished when science reigned supreme, whether it is Aryabhatta in mathematics or Sushruta in medicine. When internal wars occurred or external invasions happened, science suffered. Islamic golden age resulted in algebra, hospitals, astronomy and chemistry. Scholars from three continents worked together. After religious wars cooled in Europe, peace gave us rise to electricity, steam engine and modern medicine. After the Cold War, when there were no wars between superpowers, scientists from rival countries worked together. When scientists talk, politicians find it easier to talk to. Science acts as a structural foundation in diplomacy, conflict prevention, and resource security. Preventing the misuse of powerful technologies requires worldwide laws and open cooperation. The involvement of scientists in peace movements gained massive momentum involving World War II. The involvement of science in peace movements gained massive momentum following World War II. Linus Pauling, the only person in the history to win two unshared Nobel Prizes, the 1954 Nobel Prize in Chemistry and the 1960

0: మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: एशियन गेम्स 2026 आईची नगोया.
2: नमस्कार, आईची नागोया से खेलों की दुनिया की बड़ी हलचल के साथ एक बार फिर से हम हाजिर हैं. जापान की धरती पर सजे एशियन गेम्स के मैदानों में आज मुकाबले और भी दिलचस्प रहे. शुरुआती मुकाबलों से मिले रोमांच के बाद अब

అబో అబో

అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తీక్ గారు, ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. రేపు మధ్యాహ్నం 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో వృద్ధాప్యంలో మతిమరుపు నివారణ చికిత్స డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజక కార్యక్రమం. ప్రాయోజకులు భారత వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేల సంరక్షణ ఆవశ్యకత అవసరాలు. నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి గురుమూర్తి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు. పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా బలపడి ఈరోజు సాయంత్రం 5:30 కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అక్షాంశం 7°17° ఒడిశాలోని పూరికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, గోపాలపూర్కి తూర్పు ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ కళింగపట్నంకి తూర్పు ఆగ్నేయంగా 390 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పున 470 కిలోమీటర్లుగా ఉంది. ఈ తుఫాను రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 23వ తేదీ రాత్రి నుండి తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిషా తీరాలకు, విశాఖపట్నం గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ రాత్రి 9:50 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.6°C, కనిష్ట ఉష్ణోగ్రత 27.3°C, వర్షపాతం 34 మిల్లీమీటర్లుగా నమోదైంది. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32°C, కనిష్ట ఉష్ణోగ్రత 26.6°C, వర్షపాతం 6 మిల్లీమీటర్లుగా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి కొన్ని వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి తీరాల వైపుగా, అలాగే యానాం వైపుగా వీచే అవకాశం ఉంది. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లేవారికి ఈరోజు హెచ్చరిక. బలమైన ఈదురుగాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వేగం వరకు తూర్పు మధ్య బంగాళాఖాతం, కొన్ని ప్రాంతాలైన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతం, కొన్ని ప్రాంతాలైన దక్షిణ బంగాళాఖాతంలలోనూ, అలాగే బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు దక్షిణ తమిళనాడు తీరాల వెంబడి తీరాల వైపుగా, కొన్ని ప్రాంతాలైన దక్షిణ మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలోనూ, అండమాన్ సముద్రం మీదుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:15 కావస్తుంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు నమస్కారాలతో సెలవు. జై హింద్.